శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 ఎఫ్ఎంపై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శాఖ సంవత్సరం 1948 శ్రావణ మాసం 28వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, ఆగస్టు నెల 17వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 45 సెకండ్లు. శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: మీరింతవరకు ఉమాశంకర స్తుతిమాలు విన్నారు. గానం డాక్టర్ బాలమురళీకృష్ణ, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, పి సుశీల.
1: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
2: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
1: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
2: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
1: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.

పట్టుదల. సగరపుత్రులు 60,000 మంది యజ్ఞాశ్వాన్ని అన్వేషిస్తూ 60,000 యోజనాల భూమిని శోధించారు. తమ వజ్ర సమామూలైన గోళ్లతో నేరేడు పండు ఆకారంలో ఉండి భూమిని పెకలిస్తూ వాళ్ళు రసాతలంబు వరకు వెళ్ళారు. అక్కడ వారికి వారి అశ్వం కనబడింది. ఇంద్రుడు తన సహజ ప్రవృత్తిలో మాయా వేషధారి అయి సగరుని యజ్ఞాశ్వాన్ని అపహరించి రసాతలంలో కపిల మహర్షి ఆశ్రమంలో కట్టేశారు. కానీ సగరపుత్రులు కపిల మహర్షిని సందేహించి అతనిపై దాడి చేశారు. కపిల మహర్షి ఆగ్రహించి తన అహంకారంతో 60,000 మందిని బూడిద చేశాడు. ఎంతకూ తిరిగి రాని తన పుత్రుల కోసం ప్రయత్నం చేయలేని పరిస్థితి సగరునిది. అతడు యజ్ఞం మధ్యలో ఉన్నాడు కదా, అందుకని అతడు తన 2వ భార్య కొడుకు అంటే తిథియను మనవణ్ణి కొడుకుల గురించి ఆరా తీయడం కోసం పంపించాడు. మనుమడు అంశుమంతుడు రసాతలం వరకు వెళ్ళి తన చిన్నాన్నలను చూచి దుఃఖించాడు. వారికి తర్పణం వదలడానికి నీటి కోసం వెతుకుతూ ఉండగా అతనికి గరత్మంతుడు దర్శనమిచ్చాడు. కపిల మహర్షి అతడి వారిపై మీ చిన్నాన్నలు దాడి చేసి మహా అపరాధం చేశారు, వారికి పిండ ప్రదానం చేయడం తగదు అని అంశుమంతుణ్ణి గరత్మంతుడు వారించాడు. అంశుమంతుడు చేసేది ఏమీ లేక తిరుగుముఖం పట్టాడు. అంశుమంతుని కొడుకు దిలీపుడు తండ్రిలాగే 30,000 సంవత్సరాలు పాలన చేసి తాతల విషయం తేల్చకుండానే గతించాడు. దిలీపుని కుమారుడు భగీరథుడు, అతడు గోకర్ణం, ఇప్పుడు నేవాల్ ప్రాంతం అన్నమాట, పంచాగ్నుల మధ్య నెలకొక్క రోజు మాత్రమే ఆహారం స్వీకరిస్తూ 1000 సంవత్సరాల కాలం తీవ్ర తపస్సు చేశాడు. అతడికి బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమని చెప్పగా తన ముత్తాతలకు జలతర్పణం ఇచ్చి వారిని తరింపజేసి అవకాశం కల్పించమని భగీరథుడు ప్రార్థించాడు. దేవతల కోరిక మేరకు భూమి నుంచి దివికేగిన గంగ తిరిగి భూమిని తాకే వేగాన్ని భరించగలిగేవాడు పరమశివుడు మాత్రమే. అతని అనుగ్రహం సంపాదించమని బ్రహ్మ భగీరథునికి ఉపదేశించాడు. భగీరథుడు వాయువును మాత్రమే కేవలం పీలుస్తూ వాయు భోజనం మాత్రమే చేస్తూ కాలి బటర్ వేల మీద నిలబడి 1000 సంవత్సరాలు పరమశివుని గురించి తపస్సు చేశాడు. పరమశివుని అనుగ్రహ ఫలితంగా ఆకాశగంగ భూమి వైపునకు ఉద్ధృతంగా ఉరకలు వేస్తూ ప్రవహించడం మొదలుపెట్టింది. ఆమె స్వాతిశయం శివుని జటాజూటంలో బంధింపబడింది. భగీరథుడు మరలా శివుని గురించి తపస్సు చేయగా ఆ పరమశివుడు ప్రసన్నుడై హిమవత్ పర్వతంలోని కైలాస పర్వతం దగ్గర ఉన్న బిందా సరస్సులోని తన జటాజూటం నుంచి ఒక పాయను మాత్రం విడిచి ధారగా వదిలిపెట్టాడు. అది 7 పాయలుగాగా ఒక పాయ మాత్రం భగీరథుని అనుసరించింది. కపిల మహర్షి ఆశ్రమానికి భగీరథుడు అతని వెంట గంగా బయలుదేరారు. దారిలో జుహ్నుముని ఆశ్రమం వచ్చింది. గంగ ఉధృతం జుహ్నుముని ఆశ్రమాన్ని జలసమాధి చేసింది. దాంతో కోపం వచ్చిన జుహ్నుముని తన పుక్కిట పట్టేశాడు. భగీరథుడు జుహ్నుమునిని ప్రార్థించడం మొదలుపెట్టాడు. జుహ్నుముని గంగను వదలడం వలన తనకేమిటి ఉపయోగమని అడిగాడు. మీ బిడ్డగా మేనమామను గుర్తుంచుకుంటానని భగీరథుడు ఆ మహర్షికి మాట ఇచ్చాడు. జుహ్నుముని తన 2 చెవుల నుంచి గంగను విడుదల చేశాడు. అందుకే గంగ జాహ్నవి అయింది. అలా గంగా ప్రవాహంలో తన ముత్తాతను తరింపచేసి భగీరథుడు లోక ప్రసిద్ధుడయ్యాడు. సగరుని వల్ల వచ్చిన నీరు కాబట్టి ఆ ప్రవాహం సాగరమైంది. అందులో నీవు ఉన్నంతకాలం సగరపుత్రుడు 60,000 మంది స్వర్గంలో సుఖాలను భరిస్తూ ఉంటారని బ్రహ్మ భగీరథునికి వరమిచ్చాడు. నీచ మానవులు ఆరంభించి మధ్యలో భీరువులై వదిలివేసేవారు మధ్యములు. తుదిదాకా పరిశ్రమించి కార్యసూర్యుడై పరిణామ ఫలాన్ని ప్రజలకు అందించి శాశ్వత ఖ్యాతిని పొందుతారు ఉత్తములు. భగీరథునిలాగా సగరపుత్రులు 60,000 మంది మొదటి తండ్రి ఆజ్ఞానుసారం తమ వజ్ర సమానమైన గోళ్లతో భూమిని పెకలిస్తూ రసాతలం వరకు వెళ్ళి కపిలముని ఆశ్రమంలో యజ్ఞాశ్వాన్ని కనుగొన్నారు. కానీ వారు చేసిన ఆ మహాప్రయత్నంలో ఎందరికో హాని జరిగింది. ఎన్నో జీవాలు ఆహాకారాలు చేశాయి. బ్రహ్మ దగ్గరకు వెళ్ళి వాళ్ళంతా ఫిర్యాదు చేస్తే ఆయనిచ్చిన అభయంతో వాళ్ళు కుదుటపడ్డారు. పైగా 60,000 మంది కోరిక పూర్తిగా వ్యక్తిగతం, అంటే తండ్రి ఆజ్ఞను శిరసావహించి యజ్ఞాశ్వాన్ని వెతికి తీసుకురావడం, అంతేకాకుండా కపిల మునిపై దాడి చేసి ఆయన ఆగ్రహానికి గురయ్యారు. వారి ప్రయత్నం పెద్దదే అయినా దానివలన ప్రయోజనం కంటే ప్రాణహాని ఎక్కువగా జరిగింది. అటువంటి ప్రయత్నం అనుసరణీయం కాదు కదా. కార్యశూరత వలన ఉద్దేశ వ్యక్తిగతమైన ఉపకారం లోకమంతటికి జరిగింది. అందుకే అనేక కష్ట నష్టాల కోర్చి కార్యశూరుడు చేసే ప్రయత్నం భగీరథ ప్రయత్నమని లోక ప్రసిద్ధమైనది.

ఇంతవరకు పట్టుదల గురించి శ్రీ కాకర్ల ప్రశాంత్ శాస్త్రి గారి వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేనుముచ్చట్లు ఈనాటి చేనుముచ్చట్లు కార్యక్రమంలో తమలపాకు సాగు వివరాలు వింటారు.

ఇవాళ్టి కార్యక్రమంలో తమలపాకు పంట గురించిన విషయాలు తెలుసుకుందాం. ఈ యొక్క తమలపాకు పంటను మన జిల్లాతో పాటు మన రాష్ట్రంలో మరికొన్ని జిల్లాలలో కూడా ఈ పంటను సాగు చేస్తున్నారు. తమలపాకు పంటను సాగు చేయడానికి వాతావరణ విషయానికి వచ్చినట్లయితే, సంవత్సర వర్షపాతం 750 నుండి 1500 మిల్లీమీటర్లు కలిగి 10 నుండి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గల ప్రాంతాలు అనుకూలమైనవి. ఇక నేలల విషయానికి వచ్చినట్టయితే, నీరు ఇంకే సారవంతమైన లేటరైట్ మరియు ఎర్ర గలప నేలలు అనువైనవి. క్షార గుణాలున్న మురుగునీరు పోని నల్ల భూములను ఎన్నుకోకూడదు. ఇక తమలపాకు రకాల విషయానికి వచ్చినట్లయితే, మన రాష్ట్రంలో తీగలకు ఎక్కువ కవటలుండి అధిక దిగుబడినిచ్చే కపూరి రకాలను పండిస్తున్నారు. ఇక ఈ యొక్క తమలపాకును సాగు చేసే విధానానికి వచ్చినట్లయితే, మే జూన్ మాసాల్లో భూమిని బాగా దున్ని సమం చేసి ఎకరాకు 16 నుంచి 20 కిలోల అవిసె విత్తనాలను సాలుకు సాలుకు 1 మీటర్ దూరంలో ఉంచి సాలులో ఒత్తుగా విత్తాలి. అవిసె విత్తనాలను ఉత్తరం దక్షిణం దిక్కుకు మాత్రమే విత్తుకోవాలి. విత్తిన 2 నెలల తరువాత సాళ్ల మధ్య మట్టిని చెక్కి అవిసె మొదుల వద్ద వేసి కయ్యలు చేసి వాటి వద్ద 50 సెంటీమీటర్ల లోతు, 20 సెంటీమీటర్ల పొడవు, 10 సెంటీమీటర్ల వెడల్పు గల గుంతలను 20 సెంటీమీటర్ల ఎడములో తీసి ఎకరాకు 20,000 తమలపాకు తీగలను, అంటే 6 నుంచి 8 కనుపులు ఉండేటట్లు ఎన్నుకొని తీగలను నాటే ముందు 0.5 బోర్డో మిశ్రమం మరియు 250 ppm స్ట్రెప్టోసైక్లిన్ మిశ్రమంలో 10 నిమిషాలు శుద్ధి చేసి నాటుకోవాలి. విత్తనపు తీగను ఆరోగ్యవంతమైన తోట నుంచి సేకరించాలి. నాటడానికి ముందుగా నీరు పెట్టే కాలువలు, మురుగునీరు పోయే కాలువలను చేసుకోవాలి. సాలు పొడవు 8 నుంచి 10 మీటర్లలో ఒక పులుక కాలువ ఉండేలా చూడాలి. చలి మరియు ఎండాకాలాల్లో తోటల చుట్టూ గాలులు సోకకుండా దడులు కట్టుకోవాలి. ఇక తమలపాకు పంటలో నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే, తీగ నాటిన మొదలు 3 రోజుల వరకు 2 పూటలా నీరు కట్టాలి. తరువాత రోజు 1 పూట అనగా సాయంత్రం మాత్రమే నీరు కట్టాలి. ఆ తర్వాత రోజు మార్చి రోజు 3 సార్లు సాయంత్రం వేళ నీరు కట్టాలి. తర్వాత 10 రోజులకు 1 సారి 1 తడి చొప్పున నీరు పెట్టాలి. వేసవికాలంలో అంటే ఏప్రిల్ మే నెలల్లో 2-3 రోజులకు 1 సారి తడి ఇవ్వాలి. ఇక తీగలను ప్రాకించడం. చిగురించిన తీగలను పెరగడానికి మొదలైన 15 రోజులకు జమ్ముతో అవిసె మొక్కలకు కట్టి ప్రాకించాలి. ఈ పనిని 15 నుండి 20 రోజులకు 1 సారి చేయాలి. వేగంగా వీచే గాలులకు అవిసె మొక్కలు ఒరిగే ప్రమాదం ఉంది. కాబట్టి వీటిని ఒకదానికొకటి తాడుతో కట్టి సాలు చివర నాటిన వెదురు గడలకు కట్టాలి. అంతేకాకుండా సరిపడేంత వెలుతురు నీడ ఉండేలా అవిసె మొక్కలను కత్తిరించుకోవాలి. తెగులు సోకిన ఆకులను తీగలను ఎప్పటికప్పుడు ఏరి కాల్చివేయాలి. 2 సంవత్సరాలకు 1 సారి మొక్కజొన్నతో పంట మార్పిడి చేయాలి. ఇక తమలపాకు తోటలలో ఎరువుల విషయానికి వచ్చినట్లయితే, తీగ నాటే ముందు దుక్కిలో ఎకరాకు 40 కిలోల భాస్వరం అంటే సూపర్ ఫాస్ఫేట్ రూపంలో, 40 కిలోల పొటాష్ సల్ఫేట్ లేక మ్యూరోట్ ఆఫ్ పొటాష్ రూపంలో వేయాలి. తీగ నాటిన 2 నెలల నుండి నత్రజనిని ఎకరాకు 80 కిలోలు, వేపపిండి మరియు యూరియా 1:1 నిష్పత్తిలో సంవత్సరానికి 4 నుండి 6 దఫాలుగా వాడాలి. ఎకరాకు 1 టన్ను చొప్పున జిప్సం

చేసుకోవాలి. ఇక ఆకుల కోత మరియు దిగుబడి విషయానికి వచ్చినట్లయితే, నాటిన 2 నెలలకు ఆకులు కోతకు వస్తాయి. తర్వాత ప్రతి నెల ఆకులను ఇనుప గోరు సహాయంతో కోయాలి. మొదటి సంవత్సరంలో మొక్క తోట నుండి ఎకరాకు 30,000 నుంచి 40,000 పంతాలు, అంటే పంతం అంటే 100 ఆకులు, మరియు 2వ సంవత్సరంలో 40 పంతాలు దిగుబడి వస్తుంది. ఇక దింపకం విషయానికి వచ్చినట్లయితే, ఏప్రిల్ మే మాసాలకు తమలపాకు తీగలు 4 నుంచి 5 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. అప్పుడు ఆకులు కోయడం కష్టమవుతుంది. అంతేకాకుండా వేసవిలో వీచే గాలులకు తీగ బరువుకు తోటలు పడిపోతాయి. కాబట్టి తీగను అవిసే కాండము నుంచి వేరు చేసి దిగువనున్న ఆకులు కొమ్మలు తీసివేసి తీగను చుట్టగా చుట్టి చుట్ట భాగాన్ని భూమిలో పాతి అవిసె కాండపు మొదలుకు కట్టి చివరి 50 సెంటీమీటర్ల పొడవున్న తీగ భాగాన్ని అవిసె మొక్కలకు కట్టి ప్రాకనివ్వాలి. ఈ విధంగా చేయడాన్ని దింపకం అంటారు. ఇక తమలపాకుల విషయంలో సస్యరక్షణ విషయానికి వచ్చినట్టయితే, ముందుగా పురుగుల గురించి తెలుసుకుందాం. ఇందులో ప్రధానంగా పొగాకు లద్దె పురుగు. దీనివలన ఆకులపై రంధ్రాలు ఏర్పడతాయి. దీని నివారణకు అక్టోబరు మరియు నవంబర్ నెలల్లో వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి ఎకరాకు 1 లీటరు వేప నూనె చొప్పున కోతకు వచ్చిన ఆకులు కోసిన తరువాత పిచికారీ చేయాలి. 2వదిగా అగ్గిపురుగు. ఆకుల నుండి రసం పీల్చడం వలన ఆకులపై కాలిన మచ్చలు ఏర్పడతాయి. దీని నివారణకు కార్బరిల్ 50% పొడి 2 గ్రాములు లీటరు నీటికి కలిపి ఎకరాకు 400 మిల్లీలీటర్ల చొప్పున కోతకు వచ్చిన ఆకులు కోసిన తరువాత పిచికారీ చేయాలి. ఇక తరువాత తెల్లనల్లి లేదా ఎర్రనల్లి. తెల్లనల్లి ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడం వలన ఆకులు ముడతపడతాయి. ఎర్రనల్లి ఆశించినప్పుడు ఆకుల అడుగు భాగంలో ఎరుపు లేదా గోధుమ రంగు మచ్చలు కనబడతాయి. డిసెంబరు జనవరి నెలల్లో లీటరు నీటికి 4 గ్రాముల నీటిలో కరిగే గంధకపు పొడిని కలిపి, అంటే ఎకరాకు 800 గ్రాములు పిచికారీ చేయాలి. తరువాత సస్యరక్షణలో భాగంగా బర్మా పురుగు గురించి తెలుసుకుందాం. అవిష మొక్కల కాండపు లోపలి భాగాన్ని గొంగలి పురుగు తొలిచివేయడం వలన మొక్క బలహీనపడి విరిగిపోతుంది. దీని నివారణకు ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో 2-3 సార్లు అవిష మొక్కల తలలను గిల్లివేయాలి. తమలపాకు తీగ నాటే ముందు మోనోక్రోటోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి, అంటే ఎకరాకు 400 మిల్లీలీటర్లు జూలై 2వ పక్షంలో మరియు ఆగస్టు 1వ పక్షంలో చల్లాలి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. హైదరాబాద్లో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి

0: ఈరోజు ప్రారంభిస్తారు. ప్రతి రైతుకు పంటల బీమా రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. అమరావతిలోని వెలగపూడిలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఈ రోజు ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో పలు బిల్లులు, చట్టాల సవరణలు, ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉందని రాష్ట శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు తెలియజేస్తూ,
1: మనకు మొదటి నుంచి కూడా అసెంబ్లీలో అనువైతు ఉంది, బీఎస్సీ మీటింగ్ అవుతుంది, బీఎస్సీలో ఆల్ పార్టీస్ వాళ్ళు ఉంటాం కాబట్టి ఆ దాంట్లో ఎన్ని రోజులు చేయాలి, ఏ బిల్స్ తీసుకురావాలి, ఇంపార్టెంట్ బిల్స్ ఏంటని చెప్పి ఆ బీఎస్సీ మీటింగ్ చర్చించి దాని ప్రకారంగా అసెంబ్లీ రన్ చేయడం జరుగుతుంది. అంటే ఏ నిర్ణయం ఏ బిల్స్ తీసుకుంటానన్నది బీఎస్సీ మీటింగ్ లో డిసైడ్ అయిన తర్వాత వెల్లడిస్తే బాగుంటుంది కాబట్టి తప్పనిసరిగా బీఎస్సీ మీటింగ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగా ఒక టైం ఫిక్స్ చేసుకుని ఆ టైం ప్రకారంగా ఈ 4 రోజుల్లో పెట్టాలని అనుకుంటున్నాం.
0: హైదరాబాద్ ఎర్రగడ్డలో నిర్మించిన మర్రి చిన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎంసీఆర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. 22.6 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 1000 పడకలు, అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రారంభోత్సవ ఏర్పాట్లపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నిన్న సమీక్ష నిర్వహించారు. ఎంసీఆర్ టిమ్స్ ఆసుపత్రి ప్రారంభం వైద్య రంగంలో ఒక ముఖ్యమైన కార్యక్రమమని, దీనిని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడులోని మొగల్ చెరువు వద్ద సుమారు 62 చెరువుల అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అమృత్ సరోవర్ పథకం కింద 22 కోట్ల రూపాయల వ్యయంతో చెరువులను సుందరీకరిస్తున్నట్లు తెలిపారు. తరచూ సంభవించే వరదలు, ముంపు సమస్యల నుంచి పల్లపు ప్రాంతాలను కాపాడేలా చెరువులను అభివృద్ది చేస్తామని మంత్రి తెలియజేస్తూ,
2: ఇరిగేషన్ పనులకి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ జంక్షన్ నూజివీడు రోడ్ లో ఏదైతే నీరు నిలబడే పరిస్థితి ఉందో వర్షాలు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఆ సమస్య తీరిపోతుందని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా ఈ చెరువుని అమృత్ స్కీమ్ లో దాన్ని పూర్తిగా సుందరీకరణ చేసే కార్యక్రమం కూడా చేయబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.
0: ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ప్రతి రైతుకు పంటల బీమా రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా పంటల బీమా నమోదు కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. ఖరీఫ్ 2026లో మొత్తం 13,983 కోట్ల రూపాయల బీమా మొత్తం నమోదైందని, బీమా విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 5వ స్థానంలో నిలిచిందని తెలిపారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బీమా గడువులను పొడిగించడంతో పాటు అర్హులైన రైతులకు బీమా రక్షణ అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు దశల వారీగా ఉచిత సైకిళ్లు పంపిణీ చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏనుగువాని లంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 244 మంది విద్యార్థులకు మంత్రి నిన్న సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో విద్యార్థులకు సైకిళ్లు అందిస్తున్నామని తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా 13,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని వెల్లడించారు. భారతీయ జనతాపార్టీ బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నుంచి పర్యటిస్తారు. విశాఖపట్నంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన పర్యటన వివరాలను బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ నిన్న వెల్లడించారు. పర్యటనలో భాగంగా నూతన కార్యవర్గ సమావేశానికి నితిన్ నబీన్ హాజరు కానున్నారని తెలిపారు. ఈ సమావేశంలో నీటిపారుదల ప్రాజెక్టులు, రాష్ట ప్రగతిపై 2 తీర్మానాలను

0: ప్రవేశపెడతామని మాధవ్ పేర్కొంటూ,
1: నితిన్ నవీన్ గారు జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి విశాఖపట్నం వస్తున్నారు. 18వ తారీఖు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నూతన విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం సరిపెడుతున్నాం. రాష్ట్రంలో ఉండే 945 మండలాలకు సంబంధించిన అందరు జిల్లా మండల అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జెస్, అలాగే రాష్ట్ర పదాధికారులు, ఆ విధంగా రాష్ట్రంలో ఉండే సంస్థాగత నిర్మాణం, అలాగే ప్రతి జిల్లాలో పార్టీ సంబంధించిన ప్రగతి, అలాగే దాంతో పాటు మాకుండే 7 మోర్చాలకు సంబంధించిన కార్యక్రమాలు అవన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది.
0: దేశ సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నిఘా వ్యవస్థలను వినియోగిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని జాతీయ భద్రతా దళం ఎన్ఎస్జీ శిక్షణా కేంద్రంలో జవాన్ల కుటుంబాల కోసం నిర్మించిన గృహ సముదాయాలను కేంద్ర మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ, దేశ సరిహద్దుల్లో అక్రమ వలసల నియంత్రణ, ఉగ్రవాదం, తీవ్రవాద నిర్మూలనలో జవాన్ల సేవలు ప్రశంసనీయమని అన్నారు. జవాన్ల కుటుంబాలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వసతి కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నం విమానాశ్రయంలో షెడ్యూల్డ్ విమానాల రాకపోకలు గత అర్ధరాత్రి నుంచి నిలిచిపోయాయి. ఇప్పటి వరకు విశాఖ నుంచి నడిచిన విమాన సర్వీసులు ఇకపై భోగాపురం విమానాశ్రయం నుంచి కొనసాగుతాయి. అత్యవసర పరిస్థితులు మినహా విశాఖపట్నం విమానాశ్రయం నుంచి షెడ్యూల్డ్ విమానాల రాకపోకలు ఉండవని కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపింది. విశాఖ విమానాశ్రయానికి ఉన్న VTZ ట్రావెల్ కోడ్ కూడా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బదిలీ కానుంది. ఆంధ్రప్రదేశ్లో జూనియర్ వైద్యుల సమ్మె నేపథ్యంలో బోధనాసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని వైద్య విద్యా సంచాలకుల కార్యాలయం ఆదేశించింది. ఎమర్జెన్సీ, ఐసీయు, ప్రసూతి, ట్రామా, నవజాత శిశువుల విభాగాలతో పాటు అత్యవసర ఆపరేషన్ థియేటర్లలో సేవలు నిరంతరం కొనసాగించాలని సూచించింది. సీనియర్ అధ్యాపకులు, సీనియర్ రెసిడెంట్లు, కన్సల్టెంట్లతో అత్యవసర విధుల ప్రణాళికలు రూపొందించాలని పేర్కొంది. ఔషధాలు, రక్తం, ఆక్సిజన్, వెంటిలేటర్లు, అత్యవసర వైద్య పరికరాలను సిద్దంగా ఉంచాలని ఆదేశించింది. కాగా ఉపకార వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ జూనియర్ వైద్యులు ఈ నెల 10వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఏలూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. హైదరాబాద్లో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ప్రతి రైతుకు పంటల బీమా రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 ఉదయకిరణాల కార్యక్రమంలో శ్రీ తోటా శ్రీనివాసరావు గారి స్వీయ కవితలు, అనంతరం శ్రీ వంగర శ్రీధర్ గారి స్వీయ కవితలు వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సంగీతం గురించి వింటూ పాటలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 పల్నాడు జిల్లా సమాచారం

వింటారు. రచన శ్రీ కె శ్రీను. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. ఫోన్ నెంబర్ మరొకసారి 2233393, ఫోన్ నెంబర్ మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. 9:30 మహిళా భారతి కార్యక్రమంలో మహిళా భారతి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీ జీవితంలో ఎక్కువ సంతోషాన్నిచ్చిన సందర్భాన్ని గురించి మాతో షేర్ చేయాలంటే 2233393 మరియు 08596కి నంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. ఈ కార్యక్రమం కేవలం మహిళా శ్రోతలకు మాత్రమేనండి. ఈ కార్యక్రమం ఈ ఉదయం 9:30 ప్రసారమవుతుంది. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు. 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు వింటారు. 6:30 ప్రసార విశేషాలు. 6:35 ప్రతిమా శశిధర్కార్ ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 వ్యవసాయ పాఠశాలలో వ్యవసాయంలో నానో ఎరువుల వినియోగం గురించి తిరుపతి జిల్లా తిరుపతి ఆర్ఏఆర్ఎస్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ మృత్తికా శాస్త్రం సాయిల్ సైన్స్ డాక్టర్ టిఎన్కేవి ప్రసాద్ గారితో పరిచయం వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:00 యువవాణి కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం క్రీడావలోకనం, వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష వింటారు. ఇంకా తెలుసుకుందాం రండి అంశం, ఇంటర్వ్యూస్కు ఎలా ప్రిపేర్ అవ్వాలి. 8:30 తెలుగులో వార్తలు వింటారు. 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్. 9:30 పాటకు వేళాయరా వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటారు. 10:00 శాస్త్రీయ సంగీతం విజయవాడ కేంద్రం నుంచి. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఈ ఉదయం 9:30 మహిళా భారతి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీ జీవితంలో ఎక్కువ సంతోషాన్నిచ్చిన సందర్భం గురించి మాతో షేర్ చేయాలంటే 2233393 మరియు 08596 నంబర్కు కాల్ చేసి మాట్లాడగలరు. ఈ కార్యక్రమం కేవలం మహిళా శ్రోతలకు మాత్రమే. మీరింతవరకు ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారత ఎంతో ముఖ్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తెలంగాణ

0: ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లో ప్రారంభిస్తారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య గాలే స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో భారత్ 460 పరుగుల వద్ద మూడవ రోజు ఆటను ప్రారంభిస్తుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. నిన్న చెన్నై సమీపంలోని కట్టన్ కులత్తూర్ వద్ద గల ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 22వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ 2047 నాటికి వికసిత్ భారత్ సాధించే దిశగా యువత కీలక పాత్ర పోషించాల్సి ఉందని పేర్కొన్నారు.
1: Over the years, SRM Institute of Science and Technology has built an academic ecosystem that encourages interdisciplinary learning, creativity, entrepreneurship, and critical thinking. I am pleased to note SRM growing emphasis on strategic technologies such as artificial intelligence, quantum technologies, semiconductor research, robotics, biotechnology and sustainable development. These fields will save the economies and the society's future.
0: విద్యార్థులు మాదక ద్రవ్యాలు, వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణ, స్పష్టమైన లక్ష్యాన్ని ఎంచుకోవాలని రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ను సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని చేరుకోవడానికి యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారత ఎంతో కీలకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ 4 వర్గాల సంక్షేమం, ప్రగతిపై ప్రత్యేక దృష్టి సాధిస్తోందని తెలిపారు. నిన్న రాజస్థాన్లోని అల్వార్లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 6,400 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు అమిత్ షా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 2014 నుంచి 2026 వరకు మోదీ ప్రభుత్వం రైతుల కోసం అనేక ప్రధాన పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా పంట ఉత్పత్తుల కనీస మద్దతు ధరను నిరంతరం పెంచుతూ వచ్చిందని గుర్తు చేశారు.
2: 2047 మే అగర్ భారత్ కో పూర్ణ వికసిత్ బనానా హై తో యే యువా, గరీబ్, అన్నదాతా ఔర్ మహిళా కో తాకత్వాన్ బనానా పడే. ఆజ్ యహీ మన్ సే కిసానో కో కిసాన్ సన్మాన్ నిధి, పశుపాలకో కే లియే 500 కరోడ్ కి డేరీ కి వ్యవస్థాయే, యువానో కో నౌకరీ ఔర్ మాతాఓ కే లియే, బహనో కే లియే సరస్ డేరీ కా ఎక్స్టెన్షన్ కా కామ్ ఆజ్ భారతీయ జనతా పార్టీ కి సర్కార్ నే కియా.
0: కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక నేపథ్యంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న రైల్వే నెట్వర్క్ వ్యాప్తంగా తాగునీటి నాణ్యతపై సమీక్ష నిర్వహించారు. ప్రయాణికులకు సురక్షితమైన, స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని అధికారులను వైష్ణవ్ ఆదేశించారు. ఇందులో భాగంగా రైల్వే నెట్వర్క్లోని వాటర్ కూలర్లు సహా దాదాపు 20,000 ప్రాంతాల్లో కొత్తగా ట్యాంక్ టు ట్యాప్ నీటి శుద్ధి పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే నీటి ట్యాంకులను మార్చడంతో పాటు సమగ్ర నీటి శుద్ధి కేంద్రాలను నెలకొల్పుతారు. నైస్ టోల్ రోడ్ ప్రాజెక్టును ప్రైవేటు సంస్థ నుంచి ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి లేఖ రాశారు. బెంగళూరు మైసూరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ప్రాజెక్టు నిర్వహణలో జరిగిన అక్రమాలకు సంబంధించి గత ఏడాది కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కుమారస్వామి ఈ ప్రతిపాదన చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్న టోల్ సేకరణను వెంటనే నిలిపివేయాలని, దీనిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. నైస్ రోడ్డు ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరారు. జార్ఖండ్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్న విద్యార్థులు నిరసనలు ఉధృతం చేశారు. రాంచీలో నిర్వహించిన ఆందోళనలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ల దిష్టిబొమ్మలను విద్యార్థులు దహనం చేశారు. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, ఆ పరీక్షలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని ఆందోళనకారులు ప్రకటించారు. మరోవైపు విద్యార్థులతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు రాష్ట ప్రభుత్వం ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు చర్చలకు రావాల్సిందిగా నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘాల నాయకులకు ప్రభుత్వం ఆహ్వానించింది. యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షల్లో దొర్లిన పొరపాట్లపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 3 సబ్జెక్టులకు తిరిగి పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు పరీక్షలను పారదర్శకంగా జరిపేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ పేపర్లకు గాను సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఈ రీటెస్ట్ జరగనుంది. సెప్టెంబర్ 9న మొదటి షిఫ్ట్లో ఇంగ్లీష్, రెండో షిఫ్ట్లో కామర్స్ పరీక్షలు నిర్వహిస్తారు.

0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లోని సన్నత్ నగర్లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. సామాన్యులకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించేందుకు 22.6 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆసుపత్రి ప్రభుత్వ రంగంలో ఒకే దశలో కట్టిన అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. ఇందులో 300 ICU పడకలతో సహా మొత్తం 1082 బెడ్లు, 31 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. రక్త నమూనాలు, నివేదికలను నిమిషాల వ్యవధిలోనే ల్యాబులకు సరఫరా చేసి ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి ప్రభుత్వ ఆసుపత్రి ఇది. అవయవదానం, కార్డియా, క్యాన్సర్, న్యూరో, నెఫ్రాలజీ, ట్రోమా కేర్ విభాగాల్లో ప్రత్యేక సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ రోజు నుంచి విశాఖపట్నంకు వచ్చి వెళ్లే అన్ని ఎయిరిండియా విమానాలు భోగాపురంలోని నూతన అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నడవనున్నాయి. విమానాశ్రయ కోడ్ మాత్రం పాతది VTZగా కొనసాగుతుంది. భోగాపురం ఢిల్లీ మధ్య ఎయిరిండియా వారానికి 14 విమానాలను నడుపుతూ కనెక్టివిటీని అందిస్తుంది. సుమారు 77,342 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కొత్త టెర్మినల్లో 22 చెక్ ఇన్ కౌంటర్లు, 18 సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ యూనిట్లు, అత్యాధునిక స్క్రీనింగ్ వ్యవస్థలు, 7 ఏరోబ్రిడ్జ్లు అందుబాటులోకి వచ్చాయి. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం భారత అధ్యక్షతన రేపు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి సంబంధించిన వాతావరణ మార్పు, స్థిరమైన అభివృద్ధి గురించి చర్చించడానికి వాతావరణ కార్యాచరణ సమితి కాంటాక్ట్ గ్రూప్ రేపు సమావేశమవుతుంది. భారత్ అధ్యక్షతన జరిగే బ్రిక్స్ 2026 సమావేశం అనుకూలత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతల ఇతివృత్తంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య గాలి అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఈరోజు 3వ రోజు. భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 460 ఓవర్నైట్ స్కోరుతో ఆటను ప్రారంభించనుంది. నిన్న 2వ రోజు ఆట ముగిసే సమయానికి ప్రసిద్ధ్ కృష్ణ, కులదీప్ యాదవ్ క్రీజులో ఉన్నారు. భారత ఇన్నింగ్స్లో దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో తొలి టెస్టు సెంచరీ సాధించగా కేఎల్ రాహుల్ 82, ధ్రువ్ జురెల్ 51 పరుగులు చేసి రాణించారు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 4 వికెట్లు తీసుకోగా కేసర సువంత 3 వికెట్లు తీసుకున్నారు. 2 మ్యాచ్ల సిరీస్లో 2వది చివరి టెస్టు మ్యాచ్ 23 ఆగస్టున కొలంబోలో జరుగుతుంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉండడంతో ఒడిశాకు మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. రాష్ట ఉత్తర ప్రాంతంలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. బాలసూర్, భద్రక్, మయూర్భంజ్, కేందూఝార్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించగా పలు జిల్లాలకు ఆరెంజ్, యెల్లో హెచ్చరికలను జారీ చేసింది. లడఖ్ జమ్మూ కాశ్మీర్లోని మంచు కురిసే ప్రాంతాల్లో సెన్సస్ 2027 స్వీయ గణన ఈరోజు ప్రారంభమై ఈ నెల 31 వరకు కొనసాగుతుంది. సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు జరగనున్న ఇంటింటి జనాభా సేకరణకు ముందే పౌరులు తమ వివరాలను డిజిటల్గా నమోదు చేసుకునే వెసులుబాటును ఇది కల్పిస్తుందని జమ్మూ కాశ్మీర్ లడఖ్ జనాభా గణన సంచాలకులు అమిత్ శర్మ తెలిపారు. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జాతీయ అనుభవ అవార్డులు 2026 ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమంలో పెన్షన్ మిత్ర హ్యాండ్బుక్, దేశవ్యాప్త డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 5 మార్గదర్శకాలను కూడా మంత్రి విడుదల చేస్తారు. ముఖ్యాంశాలు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారత ముఖ్యమని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆకాశవాణి వార్తల సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఉదయకిరణాలు.

ఈనాటి ఉదయకిరణాల కార్యక్రమంలో శ్రీ తోటా శ్రీనివాసరావు గారి స్వీయ కవితలు, అనంతరం శ్రీ వంగర శ్రీధర్ గారి స్వీయ కవితలు ఉంటారు. కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
7: కార్యక్రమంలో తోటా శ్రీనివాసరావు గారి స్వీయ కవితలు వింటారు.
8: కవిత శీర్షిక ప్రకృతి మనిషి. పచ్చని ఆకులు, పరిమళించే పూలు, వెచ్చని కిరణాలు, మెరిసే భూతలాలు, మధ్యాహ్నం ఎండవెన్నెల, రాత్రి కురిసే పిండివెన్నెల, ఎగిరే పక్షులు హృదయానందానికి సాక్షులు. పచ్చని ఆకులు, పరిమళించే పూలు, వెచ్చని కిరణాలు, మెరిసే భూతలాలు, మధ్యాహ్నం ఎండవెన్నెల, రాత్రి కురిసే పిండివెన్నెల, ఎగిరే పక్షులు హృదయానందానికి సాక్షులు. చిరుగాలికి తలలూపే పచ్చని చేలు మోసుకొస్తాయి ఆనందాలు వేలువేలు. చిరుగాలికి తలలూపే పచ్చని చేలు మోసుకొస్తాయి ఆనందాలు వేలవేలు. చుట్టూ పరుచుకున్న ఆ కొండలు భూమాత కంఠహారాన పూలదండలు. చుట్టూ పరుచుకున్న ఆ కొండలు భూమాత కంఠహారాన పూలదండలు. ప్రకృతిలో జనించిన మనిషి ప్రకృతి అందాలకు పులకిస్తాడు, ప్రకృతి వరాలను అనుభవిస్తాడు, ప్రకృతి వైద్యానికి స్వస్థత పొందుతాడు. ప్రకృతిలో జనించిన మనిషి ప్రకృతి అందాలకు పులకిస్తాడు, ప్రకృతి వరాలను అనుభవిస్తాడు, ప్రకృతి వైద్యానికి స్వస్థత పొందుతాడు. కవిత శీర్షిక దోషి. మనిషి కన్నా చెట్టే చాలా గొప్పది. మనిషికి అన్నీ భయాలే. ఇంట్లోకి పిల్లిని రానివ్వడు, గోడమీదికి బల్లిని రానివ్వడు. మనకన్నా పుట్టమీద చెట్టు మేలు, గట్టుమీది తరువు మేలు. వాటి మనసు శాఖోపశాఖలు. ఉడతలు ఊయలలూగినా, చీమలు పుట్టలు పెట్టినా, చిలుకలు గుంపులుగా వాలినా, కోయిలలు కచేరీలు చేసినా, చెట్టు మనసు పులకరిస్తుంది. గాలి పలుకరిస్తే గలగలమని నవ్వులు చిలుకరిస్తుంది. తన నీడను

మనిషి శిరస్సును పూలతో అభిషేకిస్తుంది. మరి మంచితనం కొరవడిన మనిషి ఏం చేస్తున్నాడు? ఆదుకునే చెట్లను, ఆదరువైన వృక్షాలను ముక్కలు చెక్కలుగా నరుకుతున్నాడు. పర్యావరణానికి తీరని హాని కలిగిస్తున్నాడు. శీర్షిక రాత్రి. రాత్రి ఒక అందమైన బహుమతి. కలత చెందిన హృదయాలు కాసేపు కళ్ళు మూసుకొని కమ్మని కలలు కనే సమయం. రాత్రి ఒక అందమైన బహుమతి. కలత చెందిన హృదయాలు కాసేపు కళ్ళు మూసుకొని కమ్మని కలలు కనే సమయం. జీవన పోరాటాలతో అలసి సొలసిన దేహాలు అచేతనమై విశ్రమించే దీర్ఘ క్షణాలు. సమస్యల సుడిగుండాలలో తిరుగుతూ కన్నీటి పానాలు చేసే బాధా సర్పద్రష్టులు. నిద్ర మత్తులోకి జారుకునే కలతనిద్రా సమయాలు. రేపు పరుగులు తీయాల్సిన కాళ్ళు కాసింత శక్తి పుంజుకోను కాళ్ళు చాపుకొని నిద్రించే అమోఘ అమృత గడియలు. ఈ రాత్రే లేకుంటే ఈ ధాత్రి ఏమైపోతుంది? ఈ మనుషులు, ఈ మనసులు ఏమైపోవాలి? ఈ రాత్రే లేకుంటే ఈ ధాత్రి ఏమైపోతుంది? ఈ మనుషులు, ఈ మనసులు ఏమైపోవాలి? శీర్షిక కథాకలి. చలి తెమ్మెర చల్లని పైట చెరువు నా ముఖాన్ని తాకింది. చలి తెమ్మెర చల్లని పైట చెరువు నా ముఖాన్ని తాకింది. కరిమబ్బు నా కళ్ళకు నల్ల కళ్ళజోడు పెట్టింది. చినుకులు చల్లగా మెల్లగా సయ్యాట ప్రారంభించాయి. మట్టి నేల తడి పరిమళాన్ని నా ముక్కుపుటాలకు అద్దింది. ఉల్లాసం వానకన్నా ముందే నా ఎదనిండా పరుచుకుంది. చిరుజల్లుల వడి పెరిగి జడివానై కథాకలి మొదలైంది. మెరుపులు విద్యుత్ కలంతో ఏవో అర్థం కాని గీతలు గీశాయి. ఉరుములు ఉరిమి నన్ను చెట్టు క్రిందికి తరిమేశాయి. చలివేళ్లు నా తడి నరాలను మీటి వణుకు స్వరాలను సృష్టించాయి. వాన కురిసి, జగతి తడిసి, మనసు మురిసి, ఉత్సాహం ఓ కెరటమై ఎగిసింది. శీర్షిక మధుర గానం. రంగురంగుల రెక్కలతో, అందమైన చిన్ని ముక్కుతో విస్తరించిన అడవి చెట్లపైని ఒక చెట్టు కొమ్మపై నింపేదిగా కూర్చొని తన గలం విప్పింది ఆ పక్షి. మెల్లిమెల్లిగా స్వరాన్ని పెంచుకుంటూ తన గానంలో లీనమైపోయింది. అడవి జంతువుల అలికిడి లేదు. మన్యం ఆ గానంలో మునిగిపోయింది. అపర్ణాహం దాటిన సూర్యుడు కిరణాల్ని నిలకడగా ప్రసరిస్తున్నాడు. సెలయేరు వడి తగ్గించుకొని గలగలల శృతిని జతచేస్తోంది. గాలి కూడా మంద్రంగా వీస్తోంది. పూల రెమ్మలు రెపరెపలాడుతున్నాయి. చెపలచిత్తపు నా కాళ్ళు కాసేపు ఆ పక్షి గొంతుకలోని మాధుర్యానికి పరవశించి నిలుచున్నాయి. ఎవరు పోశారో ఆ పక్షి గొంతులో అంత మధువుని? అడివంతా మత్తుగా ఊయలలూగుతోంది. కవితా శీర్షిక ఆనందాల లోకం. చిన్నారి స్వామి, చిట్టిపొట్టి స్వామి, ఎక్కడి నుంచి వచ్చావో కాస్తంత చెప్పొచ్చు కదయ్యా? పితృలోకం నుండి మా ఇంటికొచ్చావా, లేక స్వర్గలోకం నుండి సరాసరి వచ్చావా? ఒక్కోసారి కేరింతల లేడిపిల్లలా, ఇంకోసారి మౌన ధ్యానంలో ఉన్న ముని పుంగవునిలా వైరుధ్యం చూపించి వేడుక చేస్తుంటావు. నక్షత్రాలను కళ్ళల్లో పొదువుకొని చంద్రకాంతిని నవ్వుల్లో నింపుకొని నువ్వు చేసే చిన్ని చిన్ని పనులు కడు విచిత్రాలు, కన్నుల కానుకలు. చిన్ని చేతుల అవి కోమల తామర తూడుల, బుజ్జి పాదాల

0: అవి మా గుండెలపై లిఖించిన ఆనంద వేదాల. బుజ్జి పాదాల, అవి మా గుండెలపై లిఖించిన ఆనంద వేదాల. నువ్విచ్చే ఒక్కో ముద్దు లక్ష రూపాయల పద్దు. నువ్విచ్చే ఒక్కో ముద్దు లక్ష రూపాయల పద్దు. అయితే కాని కోటి దాటి కోటి, నీ ముద్దులకు కావు అవి సాటి. అయితే కాని కోటి దాటి కోటి, నీ ముద్దులకు కావు అవి సాటి.
1: ఆర్థిక ఇబ్బందులు.

0: నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ప్రేక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరిచూసుకోండి.
5: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
8: శ్రీ వంగర శ్రీధర్ గారి స్వీయ కవితలు వింటారు.
9: ఆశ రాళ్లల్లోనూ నీళ్లుంటాయని ప్రాణికి ఊరట, నీళ్లు కూడా నిప్పులు దాచుకుంటాయంటే నమ్మకానికో పరీక్ష. ఆత్మవిశ్వాసం అంటూ ఉంటే దేవుడి చిరునామా అనవసరమైనట్లే, న్యూనతాభావం కమ్ముకుంటే మనిషిలో అంధత్వం హద్దు మీరినట్లే. సగటుతనానికి కూడా ఉంటుంది ఆశ, అవకాశం ఉంటే కోటలు కూడా దాటేంత. డోలాయమాన స్థితిలో నీరవం లాంటి నిరాశను ఎదుర్కొనేది ఆశ అనంటే ఆశ్చర్యం ఎందుకు? 2 కన్నీటి చుక్కలు, 6 చిరునవ్వులు వెరసి సామాన్యుడి బతుకు. 2 కన్నీటి చుక్కలు, 6 చిరునవ్వులు వెరసి సామాన్యుడి బతుకు. ఆకలింపు చేసుకుంటే లోకంలో నిరాశకు స్థానమెక్కడా? కవితా శీర్షిక నాతరం. ఆంతర్యం మీద అస్తిత్వాన్ని చంపుకోలేక, అహంతో అస్పష్టతల్ని తుడుచుకోలేక, క్షణానికో యుగంగా మలుచుకునే విధంగానే యుగాన్ని క్షణంతో కొలుచుకునేందుకు కథం తొక్కుతుంది నిరంతరం నాతరం. క్షణాన్ని యుగంగా మలుచుకునే విధంగానే యుగాన్ని క్షణంతో కొలుచుకునేందుకు కథం తొక్కుతుంది నిరంతరం నాతరం. అంతరాల మీద అదృశ్య రేఖల్ని కలుపుకుతూ అవిశ్రాంత పోరాటానికి ఆరాటపడుతూ ఆర్జించాననుకునే అభ్యుదయ పథానికి నిమ్నోన్నతాల్ని గుణించేందుకు గణించేందుకు పయనిస్తోంది నిరంతరం నాతరం. అవకాశవాదపు ఆనుపానులను ఆవిష్కరించాలని, మానవత్వపు ఉత్థాన పతనాలని పరిష్కరించే తీరిక లేక అనాలోచితంగానే ఆలోచనా ఫలాల్ని ఆకాంక్షిస్తూ పడిలేచే తరంగ పంక్తి మీద నిరీక్షిస్తోంది నిరంతరం నాతరం. పడిలేచే తరంగ పంక్తి మీద నిరీక్షిస్తోంది. రక్తిమను తప్ప హరితాన్ని హర్షించలేక, గాండ్రింపుల్ని తప్ప కలరవాల్ని ఆకర్ణించలేక, ప్రకృతి శక్తుల్ని జయించేశానని తన్ను తాను అభినందించుకుంటూ శ్రమశక్తిని మాత్రం మర్చిపోయింది నాతరం. ప్రకృతి శక్తుల్ని జయించేశానని తన్ను తాను అభినందించుకుంటూ శ్రమశక్తిని మాత్రం మర్చిపోయింది నాతరం. దిశానిర్దేశం చేయలేని జ్వాలాశిఖల్లో తెలియని తమకంతో జోగుతూ తూగుతూ ఆగుతూ సాగుతూ మిన్నూ మన్నూ కదిలించే వాగాడంబరంతో వింత భేషజాన్ని సంభావిస్తూ కన్నీరవుతోన్న చీకటిని కనీనకల్లో దాచుకొని చేస్తోంది సమరం తిమిరంతో నాతరం నిరంతరం. చేస్తోంది సమరం తిమిరంతో నా తరం నిరంతరం. అగమ్య గమ్యం వైపు గమిస్తోంది, ఖండిత మార్గంలో ఉరుకుతోంది. జాతిని నిర్వీర్యపరిచేందుకు విషఫలాల్ని పండించే ఉద్యమానికి తన్ను తాను బలిపశువుగా సిద్ధం చేసుకుంటూ భస్మ భాండాగార అన్వేషణలో తరిస్తోంది నా తరం నిరంతరం. భస్మ భాండాగార అన్వేషణలో తరిస్తోంది నిరంతరం నా తరం. కవితా శీర్షిక ఉలిపి కట్టె. గుండె చప్పుళ్లకు బెదిరేది అంతరాత్మ అంటావే, చెలిస్తోన్న ప్రతిదీ ప్రాణైపోతుందా? ప్రాణం ఉన్న ప్రతిదానికి చైతన్యం తాలూకు శీలి అలవడుతుందా? చెలిస్తోన్న ప్రతిదీ ప్రాణైపోతుందా? ప్రాణం ఉన్న ప్రతిదానికి చైతన్యం తాలూకు శైలి అలవడుతుందా? ఓ సినీకవి అన్నట్టు కోన కూడా జానవుతుందనే సత్యం సత్యమేనని అంతుబట్టడానికి కావాలి మిత్రమా విషయం అనుభవైక.

నేపథ్యం, చిత్రమైన వాదన కోసం పణం పెట్టేది అతి రహస్యంగా ఉంచాలనే తాపత్రయంలో కూడా ఉండి తీరుతుంది ఒక బాహిర స్పర్శ. మొన్న లేవు, నిన్న ఉన్నావు, రేపు ఉంటావు, మరి నేడు ఉండే ఉండాలిగా. ఇది సూత్రీకరించిన సిద్ధాంతం కాదు, అవగతం కాని వేదాంతం. తక్కిళ్ళ జగ్గడి సమాధానం అనుకుంటే నిర్వచనాలు బెంబేలెత్తిస్తాయి. ఇది కళాత్మక దృష్టి కాదనుకుంటా. పోనీ విప్లవాత్మక మార్మికత అంటే నువ్వు నీ సమాజం అంగీకరించరు. అన్వేషణలో అంతరార్థం, పరంపరకు నీవు వేసే దోసెడు మట్టి. అది ఓ త్యాగమేనంటే అది వాస్తవికతకు అగ్రాసనమిచ్చి సామాజికంగా చెల్లుబాటుగాని నిజాయితీ అవుతావు. కవితా శీర్షిక ఇరు సంజలు. కాలం కరిగిపోతున్నందుకు యవ్వనం కాలు దువ్వుతోంది. యవనికల మీది బొమ్మలు స్ఫుటత్వం సాధించుకుంటే శృంగార రసభావ వీచికలు మోసులెత్తుతాయి. నడిచే కళ్లకు చెవులు శూన్యాలై ప్రతి కొమ్మలోనూ సౌందర్యం సాక్షాత్కరిస్తుంది. జీవితం హరివిల్లు, రంగుల కళలనే ఆవిష్కరిస్తుంది. జడత్వం మచ్చుకూడా లేని చైతన్యం అధరామృతపానంతో సాకారమై అనంగరాగం రసచరుల్లో లీనమవుతుంది. ఆనంద సుందర సౌదామిని యోగం భాసించి రంగుటద్దాల్లో ఊసులాడుతుంది. జీవితం జీవించటానికే, బ్రతుకు పండించుకోవడానికే. చరమసంఖ్య అలముకుని మిథ్యాబింబం రంగు వెలిసిపోతూ బాధ్యతల నీడలే పెనుగోడలై నైరాస్యపు చీకటి పారదర్శకత్వం అనుక్షణం గుదిబండై దిగలాగుతుంది. శూన్యంలోకి చూడడంతోనే బ్రతుకు మీద మితిలేని తీపి. అవకాశవాదానికి ఆశావాదానికి ఆలంబనగా ఆవిర్లెత్తుతున్న సాగర సంగీతంతో త్రిళ్ళుతోన్న జీవన సముద్రం ఒకే అంగారవర్ణం. మసక్కళ్లల్లో కన్నీటి బిందువుల్ని కాపాడుకోనుంది. శీర్షిక తూణీరం. అక్షర తూణీరాల నుంచి అస్తవ్యస్తంగా అక్షయ వాగ్బాణాలని నిరంతరాయంగా సంధించగల తీరు నాకు నేర్పలేదు. భేషజాన్ని భాషగా, అనుకరణని వేషంగా, అదో విశేషంగా చూడగలగటం, వాడగలగటం, పాడగలగటం నాకైతే అర్థమై చావదు. సాహిత్యంలోని గుణదోషాలు, జుగుప్సలోని వర్ణనాతీత ఉన్మాద విచారణలు, మైలబట్ట నుండి కూడా కవితాత్మను వెలికి తీయడాలు, రాదారుల్లో ఎగుమతి కాని ఇజాల తాజా రుజరాజరాజ్యాలు, నిలువున చీరేయడాలు, చెరిచేయడాలు, పోదారుల్లో గోదారుల్లో మానభంగాల భంగుల్లో ధూమరేఖలు, అహర్హం ఆత్మహననాలు నాకు బోధపడకే ఈ పొలికేకల్లో ఆత్మావిష్కారం చేస్తున్నాను. ఇది పిరికితనం, వెనుకబాటుతనం, వెనుకటితనం, వస్తుత ప్రస్తుత సమస్యల్ని ఆకలింపు చేసుకోలేని బుద్ధిమాంద్యం. సమకాలీన సమాజ రుగ్మతల్ని, రుజాగ్రస్త వ్యవస్థల్ని సంస్కరించాలనో చక్కదిద్దాలనో కుహనావాదం చేసేందుకు ధైర్యం చాలదు నాకు. నవరసాలు, రసాలాలు, సరసాలు, కులాసాలు, విలాసాలు, చోజ్యాలు, రసప్లావితాలు, ప్రకృతి రంగులు, హంగులు, కన్నీళ్లు, కారుణ్యాలు, కార్పణ్యాలు, వాస్తవాల విశ్వవిరాట్ స్వరూపాలు తెలుసు నాకు. యుగ యుగాలుగా రుజువార్గమర్తనులై ఎందరో నా పూర్వులు మరెందరో వర్తమాన ఖడ్గధారులు రూపించి నిరూపించి భవితవ్యంలో రాబోయే వారెందరో విషభావ విచ్ఛేదనా కార్యనిర్వాహకులు, భావరహిత భేషజాల నుంచి సద్భావ సూర్యుల్ని వెలిగించేవారు, వచ్చి తీరతారు సత్యాన్వేషులై సత్వాధినాథులై వాస్తవాల విశ్వవిరాట్ స్వరూపాలు తెలుసు నాకు. కవితా శీర్షిక నడత. కోపర్నిక సిద్ధాంతాన్ని పరిశీలించాక సృష్టికర్త దృష్టిలోపమేమిటో బోధపడింది. సరిచేసుకునే అవకాశం సృష్టి తనకు ఇవ్వదు గనక దేవుడు శిలగా కలగాపులగంగా మారిపోయాడు. పైసా చుట్టూ ప్రపంచ విలువలు తిరుగుతున్నాయి. విలువల కోసం మానవత్వం అరువులు చాస్తుంది. తన సృష్టికి తానే బానిసైన మనిషిని చూసి భగవంతుడు నవ్వుకుంటాడు, లేదా తన సృజనలోని లోపాన్ని

0: సూర్యుడికి తనను దాన్ని నిందించుకుంటాడు. సూర్యుడు సృష్టించిన భూమి తన చుట్టూ తాను తిరుగుతూ తన స్రష్ట చుట్టూ తిరుగుతోంది. తన సృష్టి అయిన చంద్రుణ్ణి తన చుట్టూ తిప్పుకుంటుందేమో. యుగ యుగాలుగా తరతరాలుగా సమకూర్చిన భౌగోళిక వారసత్వాన్ని కాగితాల్లో దాచేస్తూ తనను తాను మరచి తన సృష్టికర్తలైన తల్లిదండ్రుల్ని అస్తిత్వాన్ని విడచి మనిషి మనీ చుట్టూ షీ చుట్టూ వెంపర్లాడుతూ తిరుగుతున్నాడు బొంగరంలా. భౌగోళిక వారసత్వాన్ని కాగితాల్లో దాచేస్తూ తనను తాను మరచి తన సృష్టికర్తలైన తల్లిదండ్రుల్ని అస్తిత్వాన్ని విడచి మనిషి మనీ చుట్టూ షీ చుట్టూ వెంపర్లాడుతూ తిరుగుతున్నాడు బొంగరంలా. తాను సృష్టనంటూ సిద్ధాంతరాధాంతం చేస్తాడు, కాదు కాదు ప్రమోదించి ప్రతిపాదిస్తాడు, ప్రతిపాదిస్తూ ప్రమోదిస్తాడు, ప్రమాదపడి దాచేస్తాడు. ఓ మనిషి, నీకు నువ్వేమిటో బేరీజు వేసుకో ఈ క్షణం, నీకు నువ్వేమిటో బేరీజు వేసుకో ఈ క్షణం. కవితా శీర్షిక స్థైర్యం. నీకు అర్థం కాని భావగాంభీర్యాన్ని రసోల్లాసాన్ని భాషాదారిద్యంలో ముంచేయమంటావే, నిరర్ధకం కానిదే కవిత్వం. నా చేతిరాతలు బూతులైతే నా భావాలు చిత్తడి నేల మీద పరిగెత్తే తత్తరపాటు తత్తడి ఉత్తుత్తి అడుగులే. చిత్తడి నేల మీద పరిగెత్తే తత్తరపాటు తత్తడి ఉత్తుత్తి అడుగులే. నేను ఒలికించేది సాంద్ర నేహారికల్ని కాదని, నేను రగిలించేది శుష్క కామాగ్నుల్ని కాదని, నేను పలికించేది రుద్రవీణల్ని కాదని, నేను కులికించేది సాధనా పుంస్కోకిలల వసంత గీతాలాపన కాదని తెలుసు నాకు. తెలిసి మానలేనిదే నా కవనం. చైతన్య స్ఫోరకాలైన ఢమరుధ్వానాలు మనసు పాషాణాల్లో కరిగిన లోహాన్ని నిర్ధరించే నిర్దేశించే మానవతా రూపశిల్ప విన్యాసాలు, క్షీర నేర వార్నిధిలో మంచి చెడుల్ని వేరు చేసే మనోమత్త మరాళాలు, ఓదసీ కుహరాన్ని పెళ్లగించే ఫెళఫెళార్భట విలయ జింఛానుల ప్రసూతాలు, చెప్పలేని నిజాల్ని ధృవీకరించే ధ్రువ నక్షత్రాలు, కాలానికి కట్టుబడిన స్వేచ్ఛా సౌదామినులు, సత్య నిష్ఠూర వ్యథా పర్జన్య గర్జనలు, తెలిసి మానలేనిదే నా కవనం. నా కవితాకాశం విషయాల విశ్వహితాన్వేషణం, సార్వజనీన సత్యాన్వేషణం. నాది కవిత్వం. నేను పలికినా కులికినా నిలచినా వలచినా తలచినా నాది కవిత్వం. నా కవితాకాశం విశాల విశ్వహితాన్వేషణం.
1: మీరింతవరకు శ్రీ వంగర శ్రీధర్ గారి స్వీయ కవితలు విన్నారు.

0: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223993.

ఈనాటి ఉదయకరణాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సంగీతం గురించి వింటూ పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECI NET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్.

0: ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సంగీతం గురించి వింటూ పాటలు వింటారు. స్వరాల సౌరవం సంగీతం, మనసుకు మధురానుభూతి సంగీతం, రాగాల రమ్యతలో విహరించే కళ, మానవ జీవితానికి వెలుగైన సంగీతం. సంగీతం అనేది మానవ జీవితానికి ఒక వరం. ఇది మనసుకు ఆనందాన్ని, హృదయానికి ప్రశాంతతను అందించే దివ్యమైన కళ. భాషలు వేరైనా దేశాలు వేరైనా సంగీతం అందరినీ ఒకే తాటిపైకి తీసుకొస్తుంది. అందుకే సంగీతాన్ని విశ్వభాష అని అంటూ ఉంటారు. కార్యక్రమంలో సిరివెన్నెల ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సంగీతం కెవి మహాదేవన్, గీతరచన సిరివెన్నెల.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: మీరు వింటున్నారు 101.5 FM ద్వారా పావలహరి మృదుమధుర గీతమంజరి. బాధను మరిపించే మంత్రం సంగీతం, ఆనందం నింపే అమృతం సంగీతం, హృదయాన్ని అత్తుకునే మధురగానం, జీవితాన్ని సుసంపన్నం చేసే సాధనం.

సంగీతం మన భావాలను వ్యక్తపరిచే గొప్ప సాధనం. ఆనందంలో పాట పాడతాం, బాధలో పాట వింటాం, భక్తితో కీర్తనలు ఆలపిస్తాం. ప్రతి సందర్భంలోనూ సంగీతం మనతో పాటుగా ఉంటుంది. కార్యక్రమంలో మరికొన్ని విశేషాలు తెలుసుకునే ముందు అందాల రాముడు ఈ చిత్రం కోసం చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, గీత రచన ఈఎస్ మూర్తి.

భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సంగీతం గురించి వింటూ పాటలు వింటున్నారు. రాగమే శ్వాసగా జీవించిన వారు, భక్తినే గానంగా మలచిన వారు, సంగీత సరస్వతి ఆశీస్సులతో అమరులై నిలిచారు మహనీయులు. భారతదేశం సంగీత సాంప్రదాయాలకు ప్రసిద్ధి. కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని పొందాయి. అన్నమాచార్య వంటి మహా

ప్రపంచానికి అందించింది. కార్యక్రమంలో అల్లుడు సీను ఈ చిత్రం కోసం కార్తీక్ హరిణి పాడిన పాట సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మీరు వింటున్నారు 101.5 ఎఫ్ఎం ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం. సినీ గీతాలు వింటున్నారు. సంగీతం ఒక దివ్యవరం, మానవ జీవితానికి అమూల్యధనం. స్వరాలు ఉన్నంత వరకు ఈ జగంలో చిరంజీవిగా నిలుస్తుంది సంగీతం. నేటి కాలంలో సంగీతం వినోదం మాత్రమే కాదు, ఒత్తిడిని తగ్గించే ఔషధం కూడా. సంగీతం మనసును ప్రశాంతపరుస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అందువల్ల మనమందరం సంగీతాన్ని ప్రేమిద్దాం, ఆదరిద్దాం.

పరిశుద్ధిద్దాం, పరిరక్షిద్దాం. సంగీతం మనసుకు ఆహారాన్ని, ఆత్మకు ఆనందాన్ని ఇస్తుంది. కార్యక్రమంలో సఖియా నాతోరా ఈ చిత్రం కోసం కార్తీక్, గోపికా పూర్ణిమ పాడిన పాట, సంగీతం మణిశర్మ, గీతరచన సాహితీ.

మీరు విన్న ఈ పాట మన్మధుడు చిత్రం కోసం ఎస్పి చరణ్ పాడిన పాట, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: are Arjun and Hariharan Amsakarunan will take on the Irish duo of Scott Gilday and Paul Reynolds. In the mixed doubles category, 15th seed pair of Dhruv Kapila and Tanisha Krasto have also proceeded to the round of 32 after a bye. Ashish Abraham, Akashwani News, Delhi.
1: In men's cricket, India will resume the first innings at the overnight score of 460-9 on day 3 of the first test match of the series, the Gull International Stadium in Sri Lanka today. Prasidh Krishna and Kuldeep Yadav were on the crease at the draw of stumps yesterday evening. Devdutt Padikkal hit his maiden test century, scoring 167 runs. KL Rahul scored 82 runs and Dhruv Jurel contributed 51 runs. For Sri Lanka, Prabhat Jayasurya clinched 4 wickets, while Keshara Nuwantha took 3 wickets. And now for a look at today's newspapers, it's over to VC Pramod.
2: Thank you, Abhishek. Amit Shah seeks Congress apology over Vande Mataram Rao, reports The Hindu. West Bengal launches Ayushman Bharat, CM health insurance schemes, says The Statesman. Hindustan Times in its editorial piece, A Roadmap for Progress, writes that the successes of the PM Sabsadhara focus is critical to resolving the immediate crisis of jobs. The paper elaborates that like every such address from the ramparts of the Red Fort over the past 8 decades, Prime Minister Narendra Modi's speech to mark the 80th Independence Day combined a short-term actionable roadmap with the long-term path that the country should embark on. And finally, in a world record and Guinness feat, the Asian Age writes that 3 UAE-based Indians were among 65 skydivers who jumped from an aircraft at an altitude of 13,000 feet, each carrying their respective national flag, making it to the Guinness World Records. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Pramod. And now, before we end the bulletin, the headlines once again. Self-enumeration for Census 2027 to begin today in Ladakh and identified snowbound areas of Jammu and Kashmir. NTA to reconduct UGC NET exams for 3 subjects, English, Sociology and Commerce, following complaints of errors in these papers. Protesting Jharkhand students to hold fresh round of talks with state government in Ranchi today. IMD issues red alert for very heavy rainfall in Odisha and Gangetic, West Bengal. Annual pilgrimage to Himalayan Shrine of Burha Amarnath begins in Jammu and Kashmir. And BWF Badminton World Championships to begin today in New Delhi. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
3: ఆకాశవాణి పల్నాడు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పీరియడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను మంత్రి స్మరించుకున్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవం ప్రతి భారతీయుడికి గర్వకారణమని పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో కోడెల శివప్రసాద్ స్టేడియంలో గత నెల 17వ తేదీన నిర్వహించిన రుణ వితరణ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని కేంద్ర ప్రభుత్వ పథకాల కింద 1,03,246 మందికి 3,216 కోట్ల రూపాయల రుణాల చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ బ్యాంకులు ప్రజల దగ్గరకు వెళ్లి సేవలు అందించాలన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన అని అన్నారు. వీధి వ్యాపారులకు కూడా ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి వారి వ్యాపారాలకు సహకరించాలని ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. బ్యాంకులు లబ్దిదారులకు ఎలాంటి హామీ లేకుండా రుణాలు ఇస్తున్నాయని తెలియజేశారు. ఆదివాసీ తెగలు, భాషలు, సంస్కృతి, సాంప్రదాయాలు, హక్కుల పరిరక్షణతో పాటు వారి సామాజిక ఆర్థిక అభివృద్ధిపై అవగాహన కల్పించడమే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రధాన ఉద్దేశమని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు జిల్లా కలెక్టర్ నరసరావుపేట శాసనసభ్యులు అరవింద్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అరవింద్ బాబు మాట్లాడుతూ ఆదివాసీలు విద్య, ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ధి చెంది అందరితో సమానంగా ఎదగాలని ఆకాంక్షించారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని ఏరియా వైద్యశాలలో తల్లులు, నవజాత శిశువుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను, కానుపుల విభాగం గదులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ నెల 11వ తేదీన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు.

0: ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా ప్రోత్సహించడంతో పాటు ప్రసవానంతరం తల్లి బిడ్డలను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు అవసరమైన రవాణా సౌకర్యాలను మరింత బలోపేతం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, విద్యావేత్త, తెలుగు భాషా సంస్కృతి పరిరక్షకుడు, మాజీ విద్యాశాఖ మంత్రి మండలి వెంకటకృష్ణారావు శత జయంతి ఉత్సవాలను ఇన్న 4వ తేదీన పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ, తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణకు మండలి వెంకటకృష్ణారావు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. స్వాతంత్రోద్యమంలో ఆయన పోషించిన పాత్రతో పాటు విద్యా, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా వినుగొండ నియోజకవర్గం ఈపూరు గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఆవరణలో సమగ్ర శిక్షా నిధులతో నిర్మించిన బాలికల వసతి గృహాన్ని ప్రభుత్వ చీఫ్ విప్, వినుగొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి గత నెల 24వ తేదీ ప్రారంభించారు. అనంతరం పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర విద్యారంగంలో సమగ్ర సంస్కరణలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి శనివారం నిర్వహిస్తున్న నో బ్యాగ్ డే ద్వారా విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ, విద్యార్థుల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని, ప్రతి విద్యార్థి ప్రతిభను వెలికితీసే దిశగా మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలు కీలక వేదికగా నిలుస్తాయని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను సత్కరించేందుకు నిర్వహించిన షైనింగ్ స్టార్స్ 2026 అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలో గత నెల 20వ తేదీన జరిగింది. 10వ తరగతిలో 500 మార్కులు సాధించిన విద్యార్థులలో ప్రతి మండలంలో సామాజిక వర్గాల వారీగా అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 6 విద్యార్థులను ఎంపిక చేసి అవార్డులు ప్రదానం చేయగా, ఇంటర్మీడియట్లో అన్ని గ్రూపులు, అన్ని సామాజిక వర్గాలకు చెందిన అత్యుత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులను కూడా ఎంపిక చేసి సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి జేవి రామారావు మాట్లాడుతూ, 2026 ఎస్ఎస్సీ ఫలితాల్లో 87.5% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 12వ స్థానం, అలాగే ఇంటర్మీడియట్ ఫలితాల్లో 77% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 14వ స్థానం సాధించడం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. ఇంతవరకు పల్నాడు జిల్లా సమాచారాలకు విన్నారు. రచన కొత్తపల్లి సీను, ఆకాశవాణి పల్నాడు జిల్లా ప్రతినిధి. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. ఫోన్ నెంబర్ మరొకసారి 2233393, ఫోన్ నెంబర్ మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండి. అహో, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి.

0: డబ్బు పొందడం కోసం కాదు.
1: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
2: హలో ఎఫ్ఎం కార్యక్రమంలో ఫస్ట్ కాల్ చూద్దాం. హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
3: నమస్తే మేడం.
2: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
3: 80 సంవత్సరాల శుభాకాంక్షలు.
2: ఓకే, బిలేటెడ్ గా మీకు కూడా అండి.
3: ఎందుకంటే మొన్న లైన్ దొరకలేదు కాబట్టి చెప్పుకోవాలి కదా.
2: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
3: భక్త తుకారం.
2: భక్త తుకారం.
3: బాగున్నారు మేడం?
2: బాగున్నానండి, మీరు బాగున్నారా? అందులో ఏ పాట అండి?
3: సరి సరి ఒకళ్ళు తెలిసారు గడు సరి
2: సరి సరి
3: ఒకళ్ళు తెలిసారు గడు సరి.
2: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
3: మీరు చేసిన అందరికీ 80 సంవత్సరాల శుభాకాంక్షలు, స్వాతంత్ర శుభాకాంక్షలు.
2: ఓకే, థ్యాంక్ యూ అండి, మీరు కోరిన పాట వస్తుంది. ఓకే, వినండి.

0: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: మేడం చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నానండి. మీరు బాగున్నారా?
1: బాగున్నాను మేడం.
0: ఓకేనండి, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కోరుకుంటున్నారు?
1: మేడం భూ కైలాస్.
0: భూ కైలాస్.
1: అవును మేడం. నీలకందర దేవ అనే పాట కావాలి మేడం.
0: నీలకందర.
1: నీలకందర దేవ.
0: ఓకేనండి, నీలకంఠర అదే కదా?
1: అవును మేడం.
0: ఓకేనండి, నరేందర్ రెడ్డి గారు మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
3: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
2: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
3: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
2: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0859622393.
4: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
5: హలో, నమస్తే మేడం.
4: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
5: నా పేరు జే శ్రీనివాసు, మార్కాపురం, శివాజీ నగర్.
4: ఓకేనండి, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కోరుకుంటున్నారు?
5: ముందడుగులో మొక్కజొన్న తోట కాళకో, ఆ పాట కావాలి.
4: ముందడుగు శోభన్ బాబు గారిదా?
5: అవునండి.
4: ఓకేనండి. ఇందులో
5: చిలకలూరిపేట
4: అదేనా? ఓకేనండి. శ్రీనివాస్ గారు, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

మొక్కజొన్న తోట ఉంది చిలక, మొక్కజొన్న తోట కాడ చిలక, మొక్కుబడి ఒక్కటి.

0: మొక్కజొన్న తోట ఉంది చిలక,
1: మొక్కజొన్న పాలకంకి తెలగ, ముగ్గు మీద

అచ్చల కలూరి తేట కాడ చెనక మొక్కజొన్న తోట ఉంది చెనక మొక్కజొన్న తోట కాడ చెనక మొక్కుబడి ఒక్కటి ఉంది చెనక ఆ

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే ఓటర్

0: ఈసీఐ.gov.in లేదా ఈసీఐ ఎన్ఈటి మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. హలో హలో
3: మేడం.
2: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
3: మార్కాపూర్ నుంచి మేడం.
2: మార్కాపూర్ నుంచి చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కోరుకుంటున్నారు? హలో,
3: రాజశ్రమం మేడం.
2: రాజానా అండి? హలో
3: మేడం,
2: రాజానా?
3: అవును మేడం.
2: అందులో ఏ పాట అండి? హలో చెప్పండి.
3: మంచి పాట ఏంటి మేడం?
2: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
3: ఓకే ఓకే.

0: హలో
1: హలో,
0: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
1: నమస్తే మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నానండి, మీరు బాగున్నారా?
1: సూర్యపల్లి నుంచి చిన్నప్పని మాట్లాడుతున్నా మేడం.
0: ఓకేనండి, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: కుబేరా ఉందా మేడం? కుబేరా కుబేరా
0: కుబేరా.
1: పోయిరా పోయిరా మామ అనే పాట సాంగ్లో కావాలి. మా మిత్రులు పోలయ్య, సార్మన్ గారు, డ్రైవర్ బాబు గారు.
0: ఒక్క నిమిషం అండి.
1: సూర్యపల్లి శేషిరెడ్డి.
0: వేరే మూవీ చెప్తారా అండి?
1: కుబేరా
0: కుబేరా కాదండి, వేరేది, అది మన దగ్గర లేదు.
1: మేడం,
0: ఇంకో మూవీ పేరు
1: అడవి రాముడు వేయండి మేడం, లేకుంటే అడవి రాముడు రామారావు గారి.
0: రామారావుదా? ఓకే, అందులో ఏ పాట అండి?
1: అడవి రాముడు దుడ్డుమ్ దుడ్డుమ్ అనే ఉంటుంది పాట.
0: డుడుమ్
1: కోకిలమ్మ పెళ్లి తీసుకోనంత తండ్రి.
0: కోకిలమ్మ పెళ్ళికా? ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది,
1: మేడం
0: వినండి.
1: థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్.
0: ఓకే, వెల్కమ్ అండి.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండహో. కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
7: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
8: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
9: నమస్తే మేడం.
8: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
9: నా పేరు లక్ష్మణ్ స్వామి గౌడ్ మేడం.
8: ఓకే, ఎక్కడి నుంచి అండి?
9: మేదరమెట్ల, ప్రకాశం జిల్లా మేడం.
8: ఓకేనండి, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
9: ముద్దుల మావయ్య సినిమాలో నుంచి మావయ్య అన్న పెళ్లికు అనే పాట కావాలి మేడం.
8: ముద్దుల మావయ్య. ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: పేరండి మీ పేరు? ఓబై గారా? అది కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందండి.
1: సరే, నాకు పుట్టేలు పున్నమలో నీ దాహం పేరు పున్నమ్మ అని పాట ఒకటి అమ్మా.
0: పొట్టేలు పున్నమ్మ.
1: పొట్టేలు పున్నమ్మ
0: చూసారా అండి సినిమా?
1: ఓ చాండ్రోల్ అమ్మా, 20 నెలలేదమ్మా పిక్చర్ రిలీజ్ అమ్మా.
0: అదే చూసారా?
1: చూశాను అమ్మా, ఇప్పుడు చూశాను.

ఈరోజు మహిళా భారతి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీ జీవితంలో ఎక్కువ సంతోషాన్ని ఇచ్చిన సందర్భం గురించి లైవ్ ద్వారా శ్రోతలు మాట్లాడగలరు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 2233 9 3 ఫోన్ నెంబర్ మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. ఫోన్ నెంబర్ మరొకసారి 2233 9 3 మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596.

0: హలో శారా అక్క.
1: లత చెప్పు లత,
0: నీకు విషయం తెలుసా?
1: ఏంటి లత?
0: ఈరోజు నుంచి మన మార్కాపురం ఆకాశవాణి కేంద్రంలో మహిళల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, తెలుసా నీకు ఆ విషయం?
1: తెలుసు లత, అదే కదా అతివలు అభిప్రాయాలే.
0: అదే అక్క, ఆ ప్రోగ్రాం గురించే. అదేంటంటే, మన మార్కాపురం ఆకాశవాణి కేంద్రం మహిళల కోసం ప్రతి సోమ శుక్రవారాల్లో ఉదయం 9:30 ఒక కొత్త కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అదే అతివలు అభిప్రాయాలు. వారి మాటే మా మాట, మీ మాటే మీ అభిప్రాయమే మా కార్యక్రమానికి ఒక ప్రాణం. మహిళలు తమ మనసులోని మాటను స్వేచ్ఛగా చెప్పుకునేందుకు, తమ అనుభవాలను పంచుకునేందుకు, సమాజంపై తమ అభిప్రాయాలు వినిపించేందుకు మీ ముందుకు వచ్చేస్తోంది ఈ సరికొత్త ఫోన్ షో, అదే అతివలు అభిప్రాయాలు. ఇక్కడ మేము మాట్లాడమే కాదు, మీరు కూడా మాట్లాడాలి. మీ ఆలోచనలు ఏదైనా కావచ్చు, మీ అనుభవం ఏదైనా కావచ్చు, మీ అభిప్రాయాన్ని ఎంత చిన్నదైనా దానికి విలువ ఉంది. అందుకే ఫోన్ చేయండి, మాట్లాడండి, మీ మాటను మాకు వినిపించండి. మహిళల ఆలోచనలకు అభిప్రాయాలకు ఒక అందమైన వేదికగా నిలిచే అతివలు అభిప్రాయాల కార్యక్రమానికి మీ అందరి అతివలకు స్వాగతం, సుస్వాగతం. మరి శారా అక్క, ఈరోజు మన అతివలు అభిప్రాయాల కార్యక్రమంలో ఏ టాపిక్ ఇద్దామంటావు?
1: ఇంకేముంది లత, చెప్పాను కదా ఇంతకుముందు, ఎవరికి ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కువ సంతోషాన్ని ఇచ్చే అంశాలు చాలా ఉంటాయి. అందులో ఒక విషయాన్ని మనకు షేర్ చేయాలి లైవ్ ద్వారా. ఓకే లత, మనకు కాల్ వస్తున్నట్టుంది, మరి చూద్దామా?
0: ఓకే అక్క, మరి మొదటి మహిళ ఎవరో చూద్దామా?
1: ఓకే, ఆ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం లత. మరి
2: హలో.
1: హలో, వెల్కమ్ టు మీక్
2: తెలు
0: అతివలు అభిప్రాయాలు.
2: నాగలక్ష్మి ఫ్రమ్ శ్రీమోహిని మేడం.
1: ఓకేనండి, విన్నారా అండి అంశము?
2: ఒకసారి చెప్పండి సార్. మహిళలు మహిరాణులు,
1: ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని ఇచ్చే సందర్భం ఒకటైనా ఉంటుందండి, డెఫినెట్ గా. ఆ సందర్భాన్ని గురించి మీ లైఫ్ లో మీకే సంతోషాన్ని ఇచ్చింది అనే టాపిక్ మీద మాట్లాడాలండి మీరు. నాగలక్ష్మి గారు మాట్లాడండి.
2: ఓకే, నా పేరు నాగలక్ష్మి ఫ్రమ్ శ్రీముఖలింగం.
1: ఓకే,
2: నేను 6th క్లాస్ నుండి వచ్చిన, మేము అంటే చైల్డ్ ఏజ్ లని 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు బాగా ఎంజాయ్ చేశాం మేడం. అంటే 1 to 55 వరకు అమ్మ వాళ్ళు బయటకు పంపించేవారు కాదు, 6th నుండి 10th వరకు బాగా ఎంజాయ్ చేసాం మేము. ఇంచుమించు మాకు ఫెస్టివల్స్ ఉంటాయి కదండి, అట్లంటది. నెక్స్ట్ మహాశివరాత్రి జాగరాల అప్పుడు ఇలాంటివన్నీ మేము చేసుకుని అట్లంటది అప్పుడు బాగా ఎంజాయ్ చేసాం సార్ మా మేడం.
1: ఫెస్టివల్స్ టైమ్ లో బాగా ఎంజాయ్ చేస్తారు.
2: ఇంత అంత కాదు, చక్కగా చైల్డ్ వాళ్ళు అయితే ఏ పాటలు పాడేవాళ్ళం. నెక్స్ట్ పెద్దవాళ్ళు అంటే 60% 65 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఆ మామలు ఆంటీలు అందరం కలిపి చక్కగా మాట్లాడడం,
1: అదొక
2: మర్చిపోవాలని ఒక ఉత్సాహం మేడం.
1: హ్యాపీయెస్ట్ మూమెంట్ అన్నమాట.
2: నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మేము పిక్నిక్కి వెళ్ళేవారు మేడం.
1: ఎక్కడికండి?
2: వెళ్ళినప్పుడు పిక్నిక్.
1: ఓకే ఓకే, చెప్పండి.
2: వెళ్ళేవారు కార్తీక మాసం పిక్నిక్ కి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలోకి వెళ్ళేవాళ్ళం అండి. అక్కడికి వెళ్ళి అక్కడ మెట్ట మామూలుగా

0: వంశధార పారుతున్న ఏరు ఇవన్నీ పక్క పక్కనే మాట టెంపుల్ అవన్నీ అక్కడ కూడాను చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మళ్ళా సండే వస్తే చాలు సమ్మర్ లోని మేము మా థర్టీ గ్యాంగ్ అన్నమాట థర్టీ గ్యాంగ్. ఈ గ్యాంగ్ వాళ్ళు ఏం చేసేవారు అంటే మార్నింగ్ అదే బ్రేక్ఫాస్ట్ చేసి 8కి వెళ్ళే వాళ్ళం సార్ మేడం. వెళ్ళి అక్కడ పొలాలు అవన్నీ ఉంటాయి కదండి వేసవి సమ్మర్ లోని, ఆ సమ్మర్ లో ఏం చేసేవాళ్ళం అంటే శనక్కాయలు తీసుకొని మామిడికాయలు తోటకి వెళ్ళి కొట్టుకొని ఆ తోటకాయ మామిడికాయలు తీసుకొని శనక్కాయలు తీసుకొని ఏట్లో స్నానం చేసుకొని ఈ లోపల ఆ తాలూకా ఆ పొలం తాలూకు ఓనర్ వచ్చి మాకు తిడతాడేమని భయంకి మేము ఏటికి వెళ్ళి ఈ కాయలన్నీ మా స్నానం చేస్తున్న కాలు కింద పెట్టేసి చక్కగా ఇలాగ మాట్లాడుకుంటూ కూర్చొని మరండి. అదొక మేము మరుపురాని రోజులు మేడం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏదైనా గణపతి నవరాత్రులు ఇలాంటి ఉత్సవాలు వచ్చినప్పుడు అందరం పార్టిసిపేట్ చేసేవారండి. ఆ ఈ జెంట్స్ మా చిన్నపిల్లల దగ్గర నుండి ఆ మళ్ళా ముసలి వాళ్ళు మా అమ్మ తవిటయ్య మామ అంటే మా మామకి ఆ మామకి హస్బెండ్ పేరు తవిటయ్య గారు, ఆవిడ పేరు మామే అందరికి మామేను తవిటయ్య మామ అనేవాళ్ళమాట. ఆవిడ ఏవో కోమట్లు వాళ్ళు ఏవేవో అన్ని మాకు ఇస్తూ ఉంటే మేము ఇలాగ డ్యాన్స్ అవన్నీ వేసుకొని మళ్ళా చెయ్యరు చెయ్యరాట కూడా ఆడుకునేవారు మేడం. చాలా బాగా అదే ఇప్పుడు మరిపోయిన రోజులు మేడం. అంత రోజు మాత్రం ఈ అంటే ఇప్పుడు
1: ఎలా అనిపిస్తుందండి మీకు ఈ ప్రోగ్రామ్ ఎలా అనిపిస్తుంది నాగేశ్వర్ గారు ఈ ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపిస్తుంది?
0: ఈ అంటే మా మనసులో ఉన్న భావాన్ని ఎవరు చెప్పుకోలేం కదా ఇప్పుడు చెట్లకి వాటికి చెప్పుకోవాలంటే మా మనసులోనే ఉంచుకొని
1: రేడియో ద్వారా అందరికి తెలియజేస్తున్నారు.
0: రేడియో ద్వారా మేము అందరికి తెలియజేస్తాం. చాలా మంచి ప్రోగ్రామ్ మేడం.
1: ఓకే థ్యాంక్ యూ అండి.
0: అందరు మహిళలకి ఇది మంచి ప్రోగ్రామ్, అన్ని విషయాలు తెలుసుకుంటారు అన్నమాట. మా పిల్లలకు కూడా మేము చెప్తాం అమ్మ ఇలాంటి వారు ఇలా చాలా మంది మేమే కాదు ఇంకొక వీళ్ళకి వాళ్ళకి కూడా మీరు వినండి అని మేము చెప్తాం పిల్లలకి సండే వస్తే.
1: ఓకే ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి.
0: ఓకే ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు అండి.
0: ఏమైనా కొంచెం బిక్కలు వస్తే ఏమనుకోకండి మేడం.
1: ఏం ప్రాబ్లం లేదండి.
0: ఓకే మేడం బాయ్.
1: బాయ్ అండి.

0: हेलो
1: हेलो मानी मैडम,
0: हेलो
1: हेलो हेलो हेलो,
0: हेलो
1: गुड मॉर्निंग मैडम।
0: गुड मॉर्निंग अंडी, వెల్కమ్ టు అతిబలు అభిప్రాయాలు కార్యక్రమానికి.
1: థ్యాంక్ యూ మేడం.
0: మీ పేరండి?
1: మల్లేశ్వర్ గారు,
0: మల్లేశ్వర్ గారు ఎక్కడి నుంచి చేస్తున్నారండి?
1: మార్కాపురం మేడం,
0: మార్కాపురం. ఏం చేస్తుంటారు మల్లేశ్వర్ గారు మీరు?
1: టైలరింగ్ చేస్తున్నారు.
0: ఓకే అండి. మరి ఈరోజు మీకు తెలుసు కదా ఏ కార్యక్రమం, ఏ టాపిక్ గురించి మాట్లాడాలో? సంతోషం గురించి.
1: సంతోషం గురించి మాట్లాడాలి.
0: అంటే మీ లైఫ్లో మీకు బాగా సంతోషంగా కల్పించిన ఏదైనా ఒక టైం ఉంటుంది కదండి, ఒక సిచ్యువేషన్స్.
1: అవునా మేడం? అది మా అమ్మగారి గురించి కొంచెం రావు అనుకున్న అమౌంట్ వచ్చింది.
0: ఓ,
1: అంటే మా అమ్మగారు చనిపోయి కూడా మాకు ఆర్థికంగా సహాయపడ్డారు మేడం.
0: ఓకే ఓకే, ఆ నిమిషం మీకు చాలా సంతోషంగా అనిపించింది.
1: చాలా మేడం, 24లో రాదు అనుకున్నది, 25లో జీవో పాస్ చేశారు మేడం గవర్నమెంట్.
0: ఓకే ఓకే,
1: అది మర్చిపోలేము మేడం.
0: అదేనండి, ఇలాంటి చిన్న చిన్నవి అంటే ఆ ఒక్క చిన్న అమౌంటే మీకు చాలా సంతోషాన్ని ఇచ్చింది వచ్చి మీకు. ఓకే అండి. ఇంకా అండి, ఇంకా ఏం చేస్తుంటారు?
1: ఏముంది మేడం, రేడియో ఉంది కదా, ఎఫ్ అంటే ఫాదర్, ఎం అంటే మదర్ మేడం.
0: ఓ వెరీ గుడ్, చాలా బాగా చెప్పారండి.
1: మేడం
0: ఓకే, అంటే మా రేడియో మీకు అమ్మా నాన్న లాగా అనమాట.
1: మేడం
0: ఓ చాలా కృతజ్ఞతలండి.
1: అన్ని అన్ని చెప్తూ ఉంటారు మేడం, డాక్టర్ సలహాలు వచ్చి అది ఫీట్ టైం వస్తుంది.

0: కూడా ఉండేది మేడం, మీరే వ్యాఖ్యాతలందరూ చేసేవాళ్ళు, ఇప్పుడు
1: అవునవునండి.
0: చెయ్యట్లేదు. సరే, నరసింహారావు సార్ గారు, కేవి నరసింహారావు సార్ గారు, శైల మేడం వాళ్ళు, కళ్యాణి మేడం వాళ్ళు, సారా మేడం వాళ్ళు, అందరూ అందరు బాగా చేస్తారు మేడం ఈ ప్రోగ్రాము, కానీ మేము అది మిస్ అయిపోయాం.
1: ఓకే అండి.
0: మరి ఆయన కేవి నరసింహారావు సార్ అనుకుంటా, ఆయన అన్నమయ్య గురించి బాగా చెప్పేవాళ్ళు మేడం,
1: అవునండి
0: బాగా చేస్తారు సార్,
1: అవునండి
0: సార్కి తెలుగు బాగా వాక్చాతుర్యం బాగుంటుంది మేడం,
1: అవునండి
0: మేము ఆయన మిస్ అయిపోతున్నాం మేడం.
1: అవునండి. ప్రతి అంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీలో ఎంప్లాయ్మెంట్లో ఒక రిటైర్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదండి.
0: కావచ్చు మేడం, కానీ మేము చాలా మిస్ అయిపోయినాం.
1: అవునండి, అంతే. ఇప్పుడు కొంతమందిని అలా మిస్ అయిపోతూ ఉంటామండి, తప్పదిహ
0: సార్ వచ్చినప్పుడు వినాలి వినాలి అనిపిస్తూ ఉంటాం.
1: ఓకే ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఇంకా అండి, ఇంకా వేరు వేరు ప్రోగ్రామ్స్ వింటూ ఉంటారండి మా మా
0: మామూలుగా ఉదయాన్నే అది మీరు మంగళ వాయిద్యాలు వేస్తారు కదా మేడం, అప్పటి నుంచి నేను రింగ్ టోన్ పెట్టుకొని అదే వింటూ ఉంటాము స్టార్టింగ్ అప్పుడు.
1: ఓకే అండి,
0: మళ్ళీ టైంకి అన్ని వింటాను, కానీ ఆన్సర్లు అయితే లైవ్ లో చెప్పను.
1: ట్రై చేయండి ఈసారి చెప్పడానికి.
0: నాలుగు ఆన్సర్లు చేస్తాను మేడం, వినడమే అంతే, రాసుకునేలేదే.
1: ఓకే ఓకే.
0: ఇంకా మళ్ళీ సాయంత్రం 4 గంటలకు యువలయ ఉంటుంది మేడం, అది కూడా అటెండ్ చేస్తూ
1: ఉంటాను.
0: మళ్ళీ ఉదయాన్నే ఇవి ఉంటాయి కదా, బావలహరి చాలా బాగా చేస్తారు ప్రత్యేకంగా,
1: ఓకే
0: వేరే వాళ్ళు ఆ రోజు సెలబ్రిటీస్ కానీ రచయితలు కానీ ఏమైనా సరే
1: ఓకే
0: అవి వేస్తుంటారు బాగా.
1: అవునండి,
0: హలో ఎఫ్ఎం ప్రత్యేకంగా మహిళలకు కేటాయించారు,
1: అవును
0: అది చాలా థ్యాంక్స్ మేడం అందరికి.
1: చాలా ఓకే అండి.
0: ఇంకా ఇంకా చాలా మంచి ప్రోగ్రామ్స్ అన్ని వస్తుంటాయి మేడం, మామూలుగా 10 గంటలకు కూడా విజయవాడ విశాఖపట్నం కూడా బాగుంటాయి మేడం.
1: అవునండి,
0: అంటే మాకు తెలియని ఉంటాయి కదా బ్యాంకింగ్ పరంగా అలా టెక్నాలజీ పరంగా,
1: అందరికి అదేనండి, అందరికి ఉపయోగపడాలనే కదండి మన ఆకాశవాణి.
0: తల్లిపాల వారోత్సవాలు అట్లా మామూలుగా తల్లిపాల విశేషాలు అని చెప్తారు కదా,
1: అవునండి,
0: ప్రతి ఒక్కటి అండి, విద్య ఉద్యోగం వ్యాపారం ప్రతి ఒక్క దాని గురించి
1: మీరే అన్నారు కదా, ఎఫ్ఎం అంటే ఫాదర్, ఎం అంటే మదర్ అని, అంటే ఫాదర్ లాగా గైడ్నెస్, మదర్ లాగా అన్ని విషయాలు తెలిపి చెప్పడమే మా మార్క ప్రయోగ.
0: వాళ్ళు కూడా ఇన్ని మనకు చెప్పరేమో అనిపిస్తుంది మేడం,
1: ఓ
0: మామూలుగా మీరు పక్కన ఉండే అన్ని మాకు అందిస్తున్నారు అనిపిస్తుంది మేడం.
1: ఓకే థ్యాంక్ యూ అండి.
0: వ్యక్తుల్ని తీసుకొస్తారు స్టూడియోకి,
1: ఏదైనా
0: సరే ఇతర స్టేట్స్ అయినా సరే బాగా అన్ని మాకు తెలియజేస్తారు మేడం. యూపీఐ చెల్లింపులు అవన్నీ కూడా కరెక్ట్ గా మాకు కొన్ని కొన్ని పోగొట్టుకుంటుంటాము, కొన్ని కొన్ని తెలుస్తుంటాయి.
1: మరొకసారి మీ పేరు చెప్పండి.
0: మల్లీశ్వరి మేడం,
1: మల్లీశ్వరి గారు, అవునండి. ఓకే ఓకే అండి, సరే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. పాట అంటే అది ఇది హలో ఎఫ్ఎం కాదు కదండి, కేవలం మహిళల యొక్క అభిప్రాయాలు తీసుకోవడం కోసమే. అదే అదే అండి,
0: పాటలు భక్తి పాటలు సమాచారాలు అన్ని తెలియజెప్తుంటారు మీరు.
1: అవునండి,
0: మెనీ మోర్ థ్యాంక్ యూ మేడం,
1: థ్యాంక్స్ అండి
0: అందరికి రేడియో కూడా మేడం.
1: ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, మీ అభిప్రాయాన్ని మాకు పంచుకోండి.
0: ఓకే వెల్కమ్ మేడం.
1: ఓకే అండి. హలో హలో, వెల్కమ్ టు ఆతిమలు అభిప్రాయాలు అండి.
2: థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: ఓకే చెప్పండి మీ అభిప్రాయాలు. హలో, మీ పేరండి?
2: నా పేరు శ్రావణి అండి.
1: శ్రావణి గారు ఏం చేస్తారండి?
2: నేను హౌస్ వైఫ్ అండి.
1: హౌస్ వైఫ్, ఓకేనండి. అంశం విన్నారా ఈరోజు టాపిక్?
2: అంటే మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పి చెప్పమన్నారు.
1: అవునండి,
2: నా లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ 10 ఇయర్స్ బ్యాక్ జరిగిందండి.
1: ఓకే,
2: అంటే నేను ఇప్పటికీ కూడా మర్చిపోలేను ఆ మూమెంట్.
1: ఓకే,
2: ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఇంట్రోవర్ట్ అమ్మాయి అనే అమ్మాయి ఒక అమ్మాయి ఉంటుంది, సో నేను కూడా ఇంట్రోవర్ట్. ఎంత ఇంట్రోవర్ట్ అంటే మా మమ్మీ డాడీ దగ్గర కూడా చాలా
1: దాచేస్తుంటారా.
2: ఏంటండి
1: దాచేస్తుంటారా అంటున్నా?
2: అంటే కొన్ని చెప్పుకోలేము కదా.
1: ఓకే,
2: సో మా నాన్నగారు, మేము మిడిల్ క్లాస్ అన్నమాట, సో మా నాన్నగారు అప్పుడే బైక్ కొన్నారు, మేము ప్రాంతంలో ఉండేవాళ్ళం అప్పుడు. సో మా నాన్నగారు మేము

0: ఇంటికి వెళ్ళాము.
1: మా
0: నాన్న మిడిల్లో, నేను మమ్మీ కూర్చున్నాం అన్నమాట. నేను ఒక వరల్డ్ లో సేఫెస్ట్ అమ్మాయిగా అనుకున్నాను. నాకు మమ్మీ డాడీ మధ్యలో కూర్చొని అలా ఒక రైట్ చేయడం అనేది నాకు ఇప్పటికీ మర్చిపోలేని విషయం అన్నమాట. అది నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్ అండ్ ఎమోషనల్ మూమెంట్ కూడా. ఈ కార్యక్రమం ద్వారా నా మోస్ట్ ఫేవరెట్ మూమెంట్ గుర్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: ఓకే, మీకు కూడా థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు.
0: ఓకే అండి, ఇంకా నేను ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు, వేరే శ్రోతలకు కూడా టైం ఇద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్
1: ఓకే ఓకే ఓకే థ్యాంక్ యూ అండి.
0: థ్యాంక్ యూ.

0: హలో అక్క, శారా అక్క.
1: చెప్పు లత.
0: మరి నీ లైఫ్లో ఒకసారి ఒక సంతోషమైన సంఘటన ఉండింటుంది కదా?
1: తప్పకుండా లత.
0: మరి అది ఏదేంటో చెప్తావా?
1: అదేంటంటే మా పెద్ద పాప సమీర 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినప్పుడు 10 పాయింట్స్ వచ్చాయన్నమాట. ఆ రోజు నాకు చాలా ఎమోషనల్గా నేను బాగా ఫీల్ అయ్యాను, ఏడ్చాను కూడా సంతోషంతో. ఆ మూమెంట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. తర్వాత చిన్నపాపకు కూడా 10th లో 10 పాయింట్స్ వచ్చాయి, కానీ అయినా అంత ఫస్ట్ ఉన్నంత హ్యాపీనెస్ అప్పుడైతే లేదు. కానీ మమ్మీ నీకు హనీ అప్పుడు బాగా వచ్చింది, కానీ హ్యాపీనెస్ నేను 10 పాయింట్స్ వచ్చినప్పుడు నాకెంత చూపించలేదు నువ్వు అని ఇప్పటికి అంటుంటుంది. అది నాకు బాగా గుర్తు. అది ఫస్ట్ టైం అలా జరిగింది కాబట్టి ఆ హ్యాపీనెస్ ఇంకెప్పటికీ రాదు. తర్వాత ఇంకా లైఫ్లో చాలా ఉన్నాయి హ్యాపీయెస్ట్ మూమెంట్లు, కానీ ఫస్ట్ ఉన్న ఇది తర్వాత రాదు కదా.
0: అవునవును,
1: అలా జరిగింది నాకు.
0: ఓకే,
1: మరి నీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అనేది ఏదైనా ఉందా లత?
0: చెప్తానక్క నా లైఫ్లో కూడా.
1: అయితే కాల్ తీసుకుని మాట్లాడుకుందాం.
0: ఓకే అక్క.

0: లత, నీ లైఫ్ లో కూడా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఒకటి ఉంటుంది కదా, చెప్పవా?
1: ఉందక్క. ఏంటంటే, సంతోషం అంటే పెద్ద పెద్ద విజయాలు సాధించేటప్పుడు వచ్చే అనుభూతే కాదక్క. ఉదయాన్నే ఒక మంచి కాఫీ తాగుతూ హ్యాపీగా ఫీల్ అవ్వడం కూడా ఒక సంతోషం లాంటిదే. అలాగే నాకు కూడా మా పిల్లలతోటి, నువ్వు చెప్పినట్టే మా పిల్లలు కూడా ఇంత ఈ సిచ్యువేషన్లో, అంటే ఇప్పుడు ఇంత కాంపిటీషన్ ఉన్న సిచ్యువేషన్లో కూడా మా పిల్లలకి జాబ్స్ రావడం అనేది నాకు చాలా హ్యాపీ మూమెంట్గా అనిపించింది. అంతకంటే ఇంకా హ్యాపీ మూమెంట్ ఏంటంటే, మన ఆకాశవాణి మార్కాపురం కేంద్రంలో నా ఫస్ట్ డ్యూటీ రోజు నా వాయిస్ ఎయిర్లోకి వెళ్తూ నా వాయిస్ని కొన్ని లక్షల మంది వింటున్నారు అనే అనుభూతి మాత్రం నా జీవితంలో అదే చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆ స్వీట్ మూమెంట్ని నేను ఎప్పటికీ మర్చిపోలేనక్క. అది సంతోషం అంటే మన మనసుకు నచ్చిన చిన్న చిన్న క్షణాలు ఆస్వాదించడంలో ఉంటుంది. అది మన వాళ్ళతో మనసారా ఒక మాట్లాడడం, లేదా ఎవరితో ఎవరినైనా చిన్నగా నవ్వించడం. ఒక జోక్ చెప్పినప్పుడు ఎవరైనా నవ్వుతారు చూడండి, అప్పుడు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది అక్క. మరి కాల్ని తీసుకుందామా?
0: ఓకే లత.
1: ఎవరైనా నవ్వించినప్పుడు మనకు ఉన్నదాంతో చాలా తృప్తిగా ఉంటుంది. ఇవన్నీ మనకు సంతోషానికి చిరునామాలే అని చెప్పొచ్చు. సంతోషం బయట ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదక్క, అది మన మనసులోనే పుట్టించుకోవాల్సిన ఒక అందమైన అనుభూతి. మరి మీ దృష్టిలో సంతోషం అంటే ఇంకా చాలా చాలా ఉండింటాయండి. వాటిని పంచుకోవడం కోసం మాకు మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 08596223239.

అతివలు అభిప్రాయాలు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 223393 ఫోన్ నెంబర్, మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. అంశం వచ్చేసి మీ జీవితంలో ఎక్కువగా ఆనందాన్నిచ్చే సందర్భం గురించి మాట్లాడాలి. మరి శ్రోతలు ఫోన్ చేయాల్సిందిగా మనవి.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీరు మహిళా శ్రోతలకు మాత్రమేనండి?
1: అది మా మిస్సెస్ మాట్లాడుతుంది.
0: ఇవ్వండి.
2: హలో,
0: హలో, నమస్తే అండి. మీ పేరండి?
2: నా పేరు ధనలక్ష్మి అండి, మోరపాకుల.
0: ధనలక్ష్మి గారు. ఓకేనండి, చెప్పండి.
2: మా బాబుకి నూజివీడులో సీట్ వచ్చిందండి, అది బాగా సంతోషం వేసింది. అంటే గవర్నమెంట్ హై స్కూల్లో చదివాడు అనమాట.
0: అదేలేండి.
2: అది
0: ఓకేనండి. ఇప్పుడు
2: బాగా.
0: బాగా చదువుతున్నాడా?
2: జాబ్ అండి, సాఫ్ట్వేర్ జాబ్
0: ఎక్కడ చేస్తున్నాడండి?
2: హైదరాబాద్ అండి.
0: హైదరాబాద్. ఇంకా అండి, ఇంకా ఏమన్నా మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్లు ఏమైనా ఉన్నాయా?
2: ఇంకా ఉన్నాయి కానీ గుర్తురావట్లేదు.
0: గుర్తురావట్లేదా? ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి ధనలక్ష్మి గారు.
2: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే, వెల్కమ్ అండి.
3: హలో,
0: హలో,
3: మేము నా పేరు మాధురి.
0: మాధురి గారు వెల్కమ్ అండి అతివల్లి అభిప్రాయానికి. చెప్పండి.
3: నాకు ఎంసెట్ లో సీట్ వచ్చింది.
0: ఓ, కంగ్రాట్స్ అండి. ఎప్పుడు?
3: సంతోషంగా వెళ్ళడానికి దాంట్లో.
0: ఓకే అండి.
3: ఆ కాలేజ్ చాలా దూరంగా ఉంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను.
0: ఓకే అండి.
3: ఆంబియన్స్ హ్యాపీయెస్ట్ మూమెంట్ దానిలో చేరడానికి ఆ కాలేజ్లో.
0: ఓకే, ఇంతకు ఏ కాలేజ్ అండి?
3: రఘు ఇంజనీరింగ్ అని.
0: ఓకే ఓకే, ఇప్పుడు జాయిన్ అవుతున్నారా?
3: అవును.
0: ఓ, కంగ్రాచులేషన్స్ అండి.
3: థ్యాంక్స్.
0: మీకు ఎలా అనిపిస్తుంది మీ హ్యాపీనెస్ని మాతో షేర్ చేసుకోవడం?
3: బాగుంది.
0: ఇలాగే మీ హ్యాపీనెస్ని మాతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నామండి.
3: ప్రోగ్రామ్ బాగుంది.

0: ప్రోగ్రామ్ బాగుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా అండి,
1: థ్యాంక్స్.
0: ఇంకా ఓకే. సో
1: ప్రతి సోమవారం అలాగే శుక్రవారం ఈ కార్యక్రమం ప్రసారం అవుతుందండి. ఈసారి ఇంకో టాపిక్తో కలుస్తాం మేము ముందుకు, తప్పకుండా కాల్ చేయండి. ఓకేనా? అదే కాదండి, మీలాంటి యూత్ కోసం కూడా, అంటే మీ మహిళలందరి కోసం కూడా ప్రతి బుధవారం ఒక గేమ్ షో ఇలాగే లైవ్లో కండక్ట్ చేస్తున్నామండి. దానికి కూడా మీరు ఇలాగే కాల్ చేసి మాతో పార్టిసిపేట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
0: ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
1: ఓకే
0: ఓకే అండి.

మీరింతవరకు అతివలు అభిప్రాయాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారం.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
1: హర్ ఘర్ తిరంగా అంశంపై ప్రత్యేక కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి పౌరుడిలో దేశభక్తిని, ఐక్యతా భావాన్ని నింపేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమమే హర్ ఘర్ తిరంగా. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా 2022లో ప్రారంభమైన ఈ ప్రచారం ప్రతి ఏటా ఆగస్టు 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశభక్తిని పెంపొందించడం, ప్రతి ఇంటా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా జాతీయ పతాకంతో ప్రజలకు ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని బలోపేతం చేయడం, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరులను, అమరవీరులను, వారి త్యాగాలను స్మరించుకోవటం, కుల మత ప్రాంతాలకు అతీతంగా భారతీయులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు.

జాతీయ జెండాను ఒక పండుగలా జరుపుకోవటమే కాకుండా ఆ జెండా వెనుక ఉన్న పోరాటాలు, త్యాగాలను కూడా గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కీర్తి ప్రతిష్టల కోసం కాకుండా భవిష్యత్తు తరాలకు స్వేచ్ఛా స్వాతంత్రాలను అందించాలని, బ్రిటీషర్ల చేతిలో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కోకొల్లలు. జాతీయ పతాకం విశిష్టతను తెలియచేసే కార్యక్రమమే హర్ఘర్ తిరంగా. ఇక ఎంతో ఉత్సాహంగా జాతీయ భావనతో ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా ప్రారంభమైన హర్ఘర్ తిరంగా 2026 వేడుకలు 17వ తేదీ వరకు జరుగుతాయి. అయితే జాతీయ జెండాను ఎగురువేసేటప్పుడు భారత జాతీయ జెండా నిబంధనావళికి అనుగుణంగా గౌరవాన్ని కాపాడాలి. జెండా దీర్ఘ చతురస్రాకారంలో 3:2 నిష్పత్తిలో ఉండాలి. కాషాయ రంగు ఎల్లప్పుడూ పైభాగంలోనే ఉండాలి. తిరగబడిన జెండాను ఎగురువేయకూడదు. చిరిగిన, మురికిగా ఉన్నా లేదా నలిగిపోయిన జెండాను ఉపయోగించకూడదు. జెండాను దుస్తులుగా, టేబుల్ క్లాత్గా లేదా ప్రకటనలకు అలంకరణగా ఉపయోగించకూడదు. భారత్ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలంతా హర్ఘర్ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకం దేశానికి గర్వకారణం మాత్రమే కాకుండా దేశం కోసం ఎప్పటికప్పుడు అత్యుత్తమంగా పనిచేయాలనే స్ఫూర్తిని అందించే శక్తి అని అభివర్ణించారు. హర్ఘర్ తిరంగా ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొని వికసిత్ భారత్ నిర్మాణానికి తమవంతు సహకారం అందించాలన్న సంకల్పానికి కట్టుబడి ఉండాలని ప్రజలను కోరారు. ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగురవేయాలని సూచించారు. ఈ ఏడాది హర్ఘర్

0: ప్రచారానికి ఒక ప్రత్యేకత ఉందని, జాతీయ గేయం వందే మాతరం రూపకల్పన జరిగి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ వేడుకల్ని వందే మాతరానికి అంకితం ఇవ్వటం గర్వకారణమని వెల్లడించారు.
1: స్వాతంత్ర సేనానియో కో శ్రద్ధాంజలి దే, వికసిత్ భారత్ కా సంకల్ప లే, హర్ ఘర్ తిరంగా, ఘర్ ఘర్ తిరంగా, హర్ మన్ తిరంగా, ఆయే హర్ ఘర్ పర్ తిరంగా లహరాయే.
2: భారత్ మాతా కీ జై, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పాఠశాలలు, కళాశాలలు, యువజన సంఘాలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా భారీ ర్యాలీలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని భారత్ మండపం నుండి పార్లమెంటు సభ్యులతో ఒక ప్రత్యేక తిరంగా బైక్ ర్యాలీని కూడా నిర్వహించారు. జాతీయ గేయం వందే మాతరం 150వ వార్షికోత్సవం కూడా ఇదే సమయంలో జరుగుతుండటంతో జెండా ఆవిష్కరణతో పాటు దేశవ్యాప్తంగా వందే మాతరం సామూహిక ఆలాపన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈసారి అంతర్జాతీయంగా ఒక వినూత్న కార్యక్రమం చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ రాయబార కార్యాలయాలు తూర్పు నుండి పడమర వరకు సూర్యోదయ సమయానికి వరుసగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాయి. వివిధ రాష్ట్రాల ముఖ్య వేదికల వద్ద సైనిక, పారామిలిటరీ బృందాలతో దేశభక్తి సంగీత ప్రదర్శనలు నిర్వహించారు. మహిళా స్వయం సహాయక సంఘాలు పెద్ద ఎత్తున జాతీయ జెండాల తయారీలో పాల్గొని గ్రామీణ ప్రాంతాల్లో కూడా తిరంగా సులభంగా అందుబాటులో ఉండేలా కృషి చేస్తున్నాయి. తమ ఇళ్లు, కార్యాలయాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయటం, విద్యా సంస్థలు, యువజన సంఘాలు స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే తిరంగా యాత్రల్లో పాల్గొంటున్నారు. జాతీయ జెండాతో దిగిన సెల్ఫీని అధికారిక పోర్టల్ హర్ఘర్ తిరంగా .com లో అప్లోడ్ చేసి హర్ఘర్ తిరంగా డిజిటల్ సర్టిఫికేట్ పొందవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలు, గ్రామాలు, పట్టణాల్లోని ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలపై ఈ నెల 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు జాతీయ జెండాను ఎగురవేయాలని అధికారులు సూచించారు. రాష్ట ప్రభుత్వం నేతృత్వంలో దేశ నిర్మాణంలో భాగస్వామ్యం పేరుతో విద్యా సంస్థలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని గుంటూరులో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్ఘర్ తిరంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయటంతో పాటు సోషల్ మీడియాలో జాతీయ పతాక చిత్రాన్ని డీపీగా పెట్టుకోవటం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో దేశభక్తి భావన మరింత పెంపొందుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
3: భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జీడిపితో, అంటే 7% కంటే ఎక్కువ వృద్ధితోటి ప్రతి సంవత్సరం కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి. దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణం మీరు చూస్తే, గత 12 సంవత్సరాల్లో ఒక బలమైనటువంటి కేంద్ర నాయకత్వం, ఆ నాయకత్వం కూడా దేశాన్నంతటిని కూడా సంఘటితం చేసేటువంటి నాయకత్వం, ప్రజల్లో ఒక రకమైనటువంటి దేశ భక్తిని కలిగించేటువంటి ఒక నాయకత్వం, ఉత్తేజాన్ని కలిగించేటువంటి ఒక నాయకత్వం, ఇవన్నీ ఉండబట్టే ఈరోజు దేశం ఇంత ముందుకు వెళ్తా ఉంది. అయితే ఆ రోజు స్వాతంత్ర సమరంలో తమ భావి తరాలు బాగుపడాలి అని చెప్పి ఎవరైతే పోరాటం చేశారో వారి పోరాటానికి విలువ ఉండే విధంగా, గుర్తుంచుకునే విధంగా భావి తరాలకి, చిన్నపిల్లలకి కూడా దేశభక్తిని కలిగించడమే ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం. అదేవిధంగా మరొక్కసారి ప్రతి సంవత్సరం కూడా మనం ఈ ఆగస్టు 15 సందర్భంగా దేశభక్తిని మరొక, ఎందుకంటే సమాజంలో అనేక రకాలైనటువంటి విచ్ఛిన్నమైనటువంటి శక్తులు ఈరోజు భారతదేశంపై పెట్టేటువంటి పరిస్థితి ఉన్నాయి. అలాంటి విచ్ఛిన్నటువంటి శక్తులన్నిటినీ కూడా దూరంగా పెట్టి మరొక్కసారి అందరినీ సంఘటితం చేసి దేశభక్తిని రగిలించి దేశాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళి భారతదేశం 200 సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఏ విధంగా 25% జీడిపిని కంట్రిబ్యూట్ చేసి నంబర్1గా ఉందో మళ్ళీ అదే విధంగా భారతదేశాన్ని తీసుకువెళ్ళేటువంటి సంకల్పమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేస్తున్నటువంటి ఈ మహాసంకల్పానికి వచ్చినటువంటి ప్రజలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను.
0: విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు వంటి ప్రధాన నగరాలు, అన్ని మండల కేంద్రాల్లో విద్యార్థులు, పోలీసులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బైక్, సైకిల్, నడక ర్యాలీలు నిర్వహిస్తున్నారు. భారీ ర్యాలీలు, జెండా ప్రదర్శనలతో ప్రజల్లో దేశభక్తి భావాన్ని నింపేందుకు కృషి చేస్తున్నారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో స్వాతంత్ర్య

0: అమరయోధుల అరుదైన చిత్రపటాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్రపటాలను తిలకించారు. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజుతో పాటు జిల్లాకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. యువత స్వాతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి సూచించారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించిన తిరంగా సైకిల్ యాత్రలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని, జాతీయ జెండాను ఇంటిపై ఎగురవేసి దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటాలని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో దేశ అభివృద్ధికి పాటుపడాలని తెలుపుతూ,
1: 80వ స్వాతంత్ర దినోత్సవం ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ వికసిత్ భారత్ 2047 కల్లా వికసిత్ భారత్ ని సాధించడం ఆశయంగా ఈ రోజు మనం ముందుకెళ్తున్నాం. ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానమంత్రి మోడీ గారు పిలిపించారు, ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని చెప్పి వికసిత్ భారత్ సాధించడానికి నేటి యువత విద్యార్థి నడుంపించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.
0: యువత విద్యార్థుల్లో దేశభక్తి భావనను పెంపొందించడంతో పాటు జాతీయ జెండాపై గౌరవాన్ని మరింత బలపరిచే లక్ష్యంతో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీసా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యువత విద్యార్థుల్లో దేశభక్తి భావన పెంపొందించడంతో పాటు జాతీయ జెండాపై గౌరవాన్ని బలపరిచేందుకు హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాలను పెంపొందించేందుకు ఎంతగానో దోహదపడతాయని తెలుపుతూ,
2: ఆఫ్ 80th ఇండిపెండెన్స్ డే వీఆర్ కండక్టింగ్ మెగా ర్యాలీ ఇన్ ది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. సో విత్ ది క్యాప్షన్ ఆఫ్ పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్, దిస్ విల్ మోటివేట్ అండ్ ప్రమోట్ ఎవరీ సిటిజన్స్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఇండిపెండెన్స్ డే మూమెంట్ అండ్ సెలబ్రేటింగ్ ద ఫైట్ అండ్ ఆల్సో డిటర్మైనింగ్ దేర్ టార్గెట్ ఫర్ 100th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ సో దట్ దే కెన్ వర్క్ ఫ్రమ్ నౌ అండ్ అరేంజ్ ఆల్ ద రిక్వైర్డ్ మోటివేషన్ అండ్ ది గ్యాదర్ ది పబ్లిక్ ఒపీనియన్ టు సీ దట్ ది వెన్ ద ఇండియా రీచెస్ 100th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ సో వట్ ఎవర్ ద టార్గెట్స్ వీఆర్ కెప్ట్ ఫర్ ది ఇండియా ఆర్ డెవలప్డ్ కంట్రీ సో దట్ విల్ బి అచీవ్డ్ సో దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ మూమెంట్. ఐ రిక్వెస్ట్ ఎవరీ వన్, ఎవరీ సిటిజన్, ఎవరీ సైంటిస్ట్, ఎవరీ స్టూడెంట్స్, ఎవరీ టీచర్స్, ఎవరీ ఫార్మర్స్, ఎవరీ ఇండస్ట్రియలిస్ట్, ఎవరీ ఆఫీసర్స్ టు ఇన్వాల్వ్ అండ్ మేక్ దిస్ మూమెంటమ్ పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ ఎ గ్రాండ్.
0: హర్ఘర్ తిరంగా ఉత్సవాల వేళ పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహిస్తూ జిల్లాల వారీగా భారీగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు పాఠశాలల్లో జాతీయ జెండా ప్రాముఖ్యత, వందే మాతరం చరిత్రపై వ్యాసరచన, చిత్రలేఖనం, సమూహ గీతాలాపన పోటీలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పౌరులు తమ ఇళ్లపై ఎగురవేసిన జెండాతో దిగిన సెల్ఫీని అధికారిక పోర్టల్ హర్ఘర్ తిరంగా .com అప్లోడ్ చేయవచ్చు. పేరు మరియు వివరాలు నమోదు చేయగానే భారత ప్రభుత్వం అందించే డిజిటల్ హర్ఘర్ తిరంగా సర్టిఫికెట్ తక్షణమే లభిస్తుంది. సామాజిక మాధ్యమాల్లో హ్యాష్ట్యాగ్ హర్ఘర్ తిరంగా, హ్యాష్ట్యాగ్ ఏపీ విత్ తిరంగా హ్యాష్ట్యాగ్లతో పంచుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా హర్ఘర్ తిరంగా ర్యాలీలు భారీ జాతీయ జెండాలతో విద్యార్థుల ప్రదర్శనలు జరుగుతున్నాయి. 2022లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రారంభమైన హర్ఘర్ తిరంగా ప్రచారం ఇప్పుడు కోట్లాది మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనే జాతీయ సంప్రదాయంగా మారింది. ప్రజలకు త్రివర్ణ పతాకంతో వ్యక్తిగత అనుబంధాన్ని పెంచడం సహా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకోవటం, దేశభక్తి, జాతీయ ఐక్యతను బలోపేతం చేయటం ప్రధాన ఉద్దేశంగా ప్రారంభమైన హర్ఘర్ తిరంగా కార్యక్రమం లక్ష్యాన్ని సాధిస్తుండటం ఎంతైనా హర్షణీయం. అందుచేత హర్ఘర్ తిరంగా లాంటి ఈ మహత్తర కార్యక్రమంలో భారత కీర్తి పతాకాన్ని మన ఇంటిపై ఎగురువేసి జాతీయ జెండాకు వందనాలు తెలియచేద్దాం, దేశ సమైక్యతను చాటి చెబుదాం. హర్ఘర్ తిరంగా అంశంపై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఇప్పుడు రావోయీ అతిథి. వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా

చిత్ర పాడిన పాట చిత్రం గీతాంజలి, గీత రచన వేటూరి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వీరి కోరికపై ఈ పాట.

తరువాత రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న వీరంతా కోరుతున్నారు క్లాస్మేట్స్ ఈ చిత్రానికి మల్లికార్జున్, అంజనా సౌమ్య పాడిన పాట, గీత రచన సిరివెన్నెల.

కార్యక్రమంలో తర్వాత కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల, వీరు కోరుతున్నారు భక్త కన్నప్ప. ఈ చిత్రానికి వి రామకృష్ణ పాడిన పాట, గీత రచన వేటూరి.

తరువాత చౌటుప్పల శ్రోతలు కస్తూరి రాముడు, లక్ష్మణుడు, పృథ్వీరాజ్, రుద్ర గణేష్ వీరు కోరుతున్నారు ఛాలెంజ్ ఈ చిత్రానికి. ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి.

తరువాత హైదరాబాద్ వనస్థలపురం శ్రోతలు రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృప వీరు కోరుతున్నారు భారతీయుడు ఈ చిత్రానికి కేజే యేసుదాస్ పాడిన పాట, గీత రచన భువనచంద్ర. వీరి కోరికపై ఈ పాట.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్

0: డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: కార్యక్రమం తర్వాత నెల్లూరు జిల్లా నుంచి అశ్విని కుమార్, లితిక, కీర్తిక, ఉమా వీరు కోరుతున్నారు పచ్చని కాపురం ఈ చిత్రానికి ఏస్ జానకి, కేజే యేసుదాస్ పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం చక్రవర్తి. వీరి కోరికపై ఈ పాట

తర్వాత భట్టి ప్రోలు శ్రోత మురళి వీరి కోరికపై బంగారు కలలు ఈ చిత్రానికి పి సుశీల వి రామకృష్ణ పాడిన పాట వినబోతున్నారు. గీత రచన

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

క్రిమిలోత్తరవాతం నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేదా ఆయేషా వీరు కోరుతున్నారు. ఖైదీ నంబర్ 786 ఈ చిత్రానికి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన భువనచంద్ర.

గోధుమకొండ గ్రామం నుంచి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, చిన్నమంతుల వీరు కోరుతున్నారు అగ్నిపూలు. ఈ చిత్రానికి పి సుశీల పాడిన పాట, గీత రచన హాత్రేయ.

పాడిన పాట వినబోతున్నారు. సంగీతం టీవీ రాజు, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం పాపినపాలెం నుంచి సూర్యనారాయణ ఈశ్వరమ్మ, వీరి కోరికపై ఈ పాట.

మీరింత వరకు రాబోయే అతిథి ఈ కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

కార్యక్రమంలో ఇప్పుడు గుర్తు చేసుకుందాం, చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దీపు ఉషా పాడిన పాట చిత్రం అతిథి.

మీరు విన్న ఆ పాట ఏక్ నిరంజన్. ఈ చిత్రానికి హేమచంద్ర, గీతామాధురి గానం చేశారు. కార్యక్రమంలో తర్వాత శ్వేతామోహన్ పాడిన పాట చిత్రం జీనియస్.

కార్యక్రమం చివరిగా మీరు విన్న పాట కార్తికేయ ఈ చిత్రానికి చిన్మయ గానం చేశారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఫిల్మ్ గీతాలు వింటారు.

ప్రేమ మందిరం చిత్ర నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట చిత్రం ప్రేమ పావురాలు.

0: మీరింతవరకు 1967 అన్నపూర్ణ పిక్చర్స్ ద్వారా విడుదలైన పూలరంగడు చిత్రం నుంచి పాటలు విన్నారు. లాహిరి లాహిరి కార్యక్రమంలో సమయం 12:30 వస్తోంది. తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. బ్యాంకింగ్ సంస్కరణల భవిష్యత్ దిశను పరిశీలించడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పీఎం గతిశక్తిలో భాగంగా సుమారు 18,66,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసే 396 మౌలిక సదు

పోయాల ప్రాజెక్టుల ఆమోదం కోసం పంపాయని వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. బీహార్లోని లఖీసరాయ్ జిల్లా ప్రసిద్ద అశోక్ ధామ్ ఆలయంలో ఈ ఉదయం జరిగిన తొక్కిసలాటలో 7 మహిళలు మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాలే అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న

0: సిఫార్సులను పరిశీలించి ఈ కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు. వికసిత భారత లక్ష్యాన్ని సాధించడంలో బ్యాంకర్లు కీలక పాత్ర పోషిస్తారన్నారు. ఈ సదస్సులో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ ఆర్థిక సంస్థల అధిపతులు పాల్గొని బ్యాంకింగ్ ఆర్థిక రంగాల్లోని కీలక ప్రాధాన్యతలు, అభివృద్ది అంశాలపై చర్చిస్తున్నారు.
1: On the basis of a well-researched set of documents which have been shared with you in advance, will hopefully provide that substantive meat for the committee to also look at. So the committee would probably have that material before them, even as they deliberate. And even as they deliberate, to give us their thoughts and also the recommendations, which will help us to clearly understand where the committee wants India to go towards Vikasit Bharat, and in that, the role of banks.
0: PM గతిశక్తుల భాగంగా ఇప్పటివరకు సుమారు 18,66,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసే 396 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆమోదం కోసం సిఫార్సు చేశాయని వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. వీటిలో 256 ప్రాజెక్టులు మంజూరు కాగా ప్రస్తుతం 198 ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలో అమలులో ఉన్నాయని ఇటీవల ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశంలో చెప్పారు. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అనేది వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి సమగ్ర ప్రణాళికగా, అలాగే మౌలిక వసతుల ప్రాజెక్టుల సమన్వయ అమలును నిర్ధారించడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్దిని పర్యవేక్షించడానికి జియోస్పేషియల్ డేటా, శాటిలైట్ ఇమేజరీ, ఏపీఐ ఇంటిగ్రేషన్ ని ఉపయోగించి డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో వివిధ మంత్రిత్వ శాఖలను, రాష్ట్రాలను సులభతరం చేయడం గతిశక్తి లక్ష్యమని ఆ శాఖ తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు పాట్నాలో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ ఈఎల్సీ 2.0 ప్రారంభిస్తారు. పౌరులకు ఎన్నికల అవగాహన, డిజిటల్ భాగస్వామ్యం, ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్యాన్ని పెంపొందించే దిశగా ఈఎల్సీ 2.0 అందుబాటులోకి తీసుకువస్తున్నారు. యువతకు ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఎన్నికల సంఘం 2018లో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్లను ప్రారంభించింది. ఈఎల్సీ 2.0 కింద రానున్న 6 నెలల్లో దేశవ్యాప్తంగా 15,00,000 పాఠశాలలు, 70,000 కళాశాలలు, 1,420 విశ్వవిద్యాలయాల్లో ఈఎల్సీలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లడాక్, జమ్మూకాశ్మీర్లోని మంచు కురిసే ప్రాంతాల్లో సెన్సెస్ 2027 స్వీయ గణన ఈరోజు ప్రారంభమై ఈ నెల 31 వరకు కొనసాగుతుంది. సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు జరగనున్న ఇంటింటి జనాభా సేకరణకు ముందే పౌరులు తమ వివరాలను డిజిటల్గా నమోదు చేసుకునే వెసులుబాటును ఇది కల్పిస్తుందని జమ్మూ కాశ్మీర్ లడక్ జనాభా గణన సంచాలకులు అమిత్ శర్మ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ సనత్నగర్లో డాక్టర్ మర్రిచెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. సామాన్యులకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించేందుకు 22.6 ఎకరాలు నిర్మించిన ఈ ఆసుపత్రి ప్రభుత్వ రంగంలో ఒకే దశలో కట్టిన అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. ఇందులో 300 ఐసీయూ పడకలతో సహా మొత్తం 1,082 బెడ్లు, 31 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. రక్త నమూనాలు, నివేదికలను నిమిషాల వ్యవధిలోనే ల్యాబులకు సరఫరా చేసే ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి ప్రభుత్వ ఆసుపత్రి ఇది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బీహార్లోని లఖీసరాయ్ జిల్లా ప్రసిద్ధ అశోక్ ధామాలయంలో ఈ ఉదయం జరిగిన తొక్కిసలాటలో 7 మహిళలు మరణించగా 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈరోజు శ్రావణ మాసం 3వ సోమవారం కావడంతో ఒకేసారి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయ మార్గంలోకి ప్రవేశించారు. అక్కడ కూలిన ఒక విద్యుత్ స్తంభం నుంచి కరెంటు ప్రవహిస్తుందనే పోకారు వ్యాపించడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో బారికేడ్లు విరిగిపడి ఒకరిపై ఒకరు పడి ఈ విషాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను వెంటనే లఖీసరాయ్ సదర్ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు 400,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా

చేసుకోవాలని, బాధితులకు అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి స్థానిక పరిపాలన యంత్రాంగం సేవలు అందిస్తుందని మోదీ తెలిపారు. ఈరోజు అమరవీరుడు మదన్లాల్ ధింగ్రా వర్ధంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. మదన్లాల్ ధింగ్రా జీవితం అసమాన ధైర్యం, అకుంఠిత దేశభక్తి, నిస్వార్థ సేవకు ప్రతిరూపమని సామాజిక మాధ్యమ పోస్టులో బిర్లా పేర్కొన్నారు. సంపన్న కుటుంబంలో జన్మించినప్పటికీ దేశ స్వాతంత్ర్యం కోసం మదన్లాల్ ధింగ్రా విలాసవంతమైన జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు. లండన్లో నివసిస్తున్న కాలంలో కూడా భారత దాస్యానికి వ్యతిరేకంగా గళమెత్తారని స్పీకర్ గుర్తు చేశారు. వారు చేసిన త్యాగం ఆనాటి యువతలో స్వాతంత్ర్య కాంక్షను, ఆత్మగౌరవాన్ని, దేశభక్తిని మరింత రగిల్చిందని, అది ఇప్పటికీ నేటి యువతకు స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయని ఓం బిర్లా పేర్కొన్నారు. ఈరోజు నాగపంచమి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయంలో ప్రకృతి పట్ల భక్తి, సమస్త జీవుల పట్ల దయ, అలాగే సహజీవన భావనలు ఎల్లప్పుడూ అంతర్భాగంగా ఉన్నాయని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా దక్షిణ బెంగాల్లోని బంకురా, జరిగ్రామ్, పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గాలే అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. మ్యాచ్ మూడో రోజు ఆటలో భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆలౌటైంది. దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో రాణించగా కేఎల్ రాహుల్ 82 పరుగులు, ధ్రువ్ జురెల్ 51 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక జట్టు భోజన విరామ సమయానికి 5 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. శ్రీలంక ఇంకా 363 పరుగుల వెనుకంజలో ఉంది. యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షలో దొర్లిన పొరపాట్లపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 3 సబ్జెక్టులకు తిరిగి పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జార్ఖండ్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్న విద్యార్థులు నిరసనలు ఉధృతం చేశారు. రాంచీలో నిర్వహించిన ఆందోళనలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ల దిష్టిబొమ్మలను విద్యార్థులు దహనం చేశారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా ఈ సాయంత్రం జరిగే పూల్ డి 2 మ్యాచ్లో భారత పురుషుల జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. నెదర్లాండ్స్లోని అమ్స్టెల్ వీన్లోని వాగనర్ హాకీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. భారత కాలముల ప్రకారం సాయంత్రం 6:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. బ్యాంకింగ్ సంస్కరణల భవిష్యత్ దిశను పరిశీలించడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పీఎం గతిశక్తిలో భాగంగా సుమారు 18,66,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసే 396 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆమోదం కోసం పంపాయని వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

0: కార్మికుల కార్యక్రమంలో ముందుగా దృష్టిదోషాలు, కారణాలు అవగాహన గురించి డాక్టర్ పి అవినాష్ గారితో పరిచయం వింటారు.
1: ఈరోజు కార్యక్రమంలో దృష్టిదోషాల నివారణ అంటే చూపు సరిగా కనపడకపోవడం, కంటికి సంబంధించి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. అసలు ఈ కంటి దోషాలు లేదా దృష్టి దోషాలు లేదా చూపుకు సంబంధించినటువంటి అసౌకర్యాలు ఎందుకు వస్తాయి, మరి ఆ లక్షణాలు ఎలా ఉంటాయి,

0: వాటిని ఎలా గ్రహించాలి, వాటికి నిర్ధారణ పరీక్షలు ఏంటి, అసలు కంటికి సంబంధించి కంటి డాక్టర్ గారిని మనం ఎప్పుడెప్పుడు వారిని సంప్రదించాలి, అంటే ఆరోగ్యానికి సంబంధించి ఏ అసౌకర్యం కలిగినా అప్పుడు మాత్రమే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తుంటాము. కంటికి సంబంధించి ఇంకా జాగరూకత్వం ఉండాలి. పెద్దలు అంటారు సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని చెప్పి, కంటిని ఇంకా జాగ్రత్తగా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కాబట్టి ఈ కంటికి సంబంధించి లేదా దృష్టి దోషాలకు సంబంధించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, అసిస్టెంట్ ప్రొఫెసర్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడ, డాక్టర్ పి అవినాష్ గారు తెలియజేస్తారు మనకు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం డాక్టర్ పి అవినాష్ గారు.
1: నమస్కారం
0: డాక్టర్ గారు. ఈరోజు ముఖ్యంగా ఏప్రిల్ 1 నుంచి 7వ తేదీ వరకు ఈ అంధత్వ నివారణకు సంబంధించి వారోత్సవాలు జరుపుకుంటున్నామండి. ఈ నేపథ్యంలో అసలు ఈ కంటి దోషాలు అనేటువంటివి ఎందుకు వస్తాయి, ఎవరికి వస్తాయి, వాటిని ఎలా తెలుసుకోవాలి, వాటికి సంబంధించినటువంటి చికిత్సా విధానాలు, అలాగే ప్రభుత్వ పరంగా రకంగా వాటికి వైద్య సేవలు అందించేటువంటి వివరాలు ముందుగా చెప్పండి డాక్టర్ గారు. అసలు ఈ కంటి చూపు అనేటువంటిది పోవడానికి కారణాలు ఏమిటో ముందు వివరించండి డాక్టర్ గారు.
1: కంటి చూపు అనేది మీరు ఇందాక చెప్పినట్టు సర్వేంద్రియాణం నయనం ప్రధానం. సో మనకు ఉండే అన్ని సెన్సెస్లో కంటి చూపు అనేది చాలా ముఖ్యం. ఇది పుట్టుకతో కూడా కొంతమందికి కంటి చూపు సమస్యలు రావచ్చు, కొంతమందికి స్కూల్కి వెళ్లే వయసులో కంటి చూపు సమస్యలు రావచ్చు, కొంతమందికి 40-50 సంవత్సరాలు దాటిన తర్వాత రావచ్చు. సో డివిజన్స్ ఉంటాయి వీటిల్లో. పుట్టుకతో వచ్చేదాన్ని పీడియాట్రిక్ బ్లైండ్నెస్ అంటాము. ఈ పీడియాట్రిక్ బ్లైండ్నెస్కి కారణాలు చాలా ఉంటాయి. ప్రముఖంగా పుట్టేటప్పుడే శిశువుకి సరిగా ఆక్సిజన్ అందకుండా, లేదంటే ప్రీమెచ్యూర్ డెలివరీ అయినప్పుడు, అంటే గర్భం 9 నెలలు నిండకుండా ముందే పుట్టిన వారికి ఆక్సిజన్ ఇస్తారు. సో ఆ ఆక్సిజన్ ఎక్కువ అవడం వలన వాళ్ళకి రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అంటాం. సో నెలలు నిండకుండా పుట్టిన ప్రతి శిశువుకి పుట్టిన వెంటనే, లేదు అంటే 1 నెల తర్వాత కంటి వైద్య నిపుణుల దగ్గర పరీక్షించాల్సి వస్తుంది. వారి చూపు ఎలా ఉంది ఏమిటి అనేది ఆ వయసు నుండి స్టార్ట్ అవుతుంది చూడడం అనేది. ఆ తర్వాత పుట్టిన వెంటనే 1 సంవత్సరంలోపు ఒకసారి చెకప్ చేయించుకోవాలి. దానివల్ల ఏమిటంటే అక్కడ ఉండే సమస్యలు పీడియాట్రిక్ క్యాటరాక్ట్ అంటాం, అంటే శుక్లాలు. మామూలుగా మనకి శుక్లాలు వయసు పైబడిన వారికే వస్తాయని అనుకుంటాం, కాకపోతే పుట్టుకతోనే శుక్లాలు వస్తాయి కొంతమందికి. ఆ శుక్లాలని ఆ టైంలోనే ఆ సమయంలోనే ట్రీట్మెంట్ అందించాలి. లేట్గా అందించాము అంటే చూపు మెరుగయ్యే అవకాశాలు కోల్పోతున్నట్టు ఉంటుంది. అందుకని పుట్టినప్పుడు నెలలు నిండకుండా పుట్టిన వాళ్ళకి ముందే చూపించాలి. జనరల్ డెలివరీ, సాధారణ డెలివరీ అయిన వాళ్ళందరికీ 1 సంవత్సరంలోపు ఒకసారి చెక్ చేయించుకుంటే మంచిది. ఇంకొకసారి స్కూల్కి వెళ్లేలోపు, స్కూల్ వయసులో యూజువల్గా పిల్లలు ఏమిటి, అందరూ ఆడుకుంటూ ఉంటారు, జాగ్రత్తలు పాటించరు. సో ట్రామాటిక్ కేసెస్ అంటే దెబ్బలు తగిలి చూపు తగ్గిపోవడం అనేది కొంచెం ఎక్కువ కామన్ స్కూల్ వయసులో. తర్వాత వయసు పెరిగిన వాడికి మనకి ఉండే లైఫ్ స్టైల్ డిజీజెస్ ఆర్ మోర్ కామన్ నవడేస్. ఈ మధ్య కాలంలో బీపీలు, షుగర్లు ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటా ఉన్నాయి. సో వాటి వల్ల రెటినా చెకప్ చేయించుకోవాలి. అలాగే ఇంకా పెద్ద వయసు వచ్చే వారికి శుక్లాలు స్టార్ట్ అవుతాయి, నీటి కాసులు వ్యాధి స్టార్ట్ అవుతాయి. ఇట్లా వివిధ రకాలుగా వివిధ ఏజ్ గ్రూపుల వాళ్ళకి చూపు మందగించే సమస్యలు రావచ్చండి.
0: డాక్టర్ అవినాష్ గారు, చూపు కోల్పోయిన వారు లేదా చూపు కనిపించట్లేదు అని ఎవరిని అంటారండి అసలు?
1: చూపు కోల్పోయిన వారు అంటే ఇందులో మళ్ళీ విభజనలు ఉంటాయండి. ఒకటి పూర్తిగా చూపు కోల్పోవడాన్ని, ఆ పరిస్థితిలో ఏమిటి అంటే మనం వెలుతురు వేసినా గానీ వాళ్ళు గుర్తించలేకపోతారు, దాన్ని టోటల్ బ్లైండ్నెస్ అంటాం, పూర్తిగా చూపు కోల్పోవడాన్ని. వీరిని 100% అన్నట్టు కేటగిరీ చేసుకుంటారు. దాంట్లో మళ్ళా నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి పాక్షికంగా, అంటే ఒక మోస్తారుగా చూపు తగ్గడం వల్ల. చూపు తగ్గింది అని అనడానికి ప్రధానంగా ఏ టైంలో అంటాము అంటే వారు వారి డైలీ యాక్టివిటీస్, అంటే వారి రోజువారి దినచర్యలు చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉన్నప్పుడు దాన్ని చూపు తగ్గిన వారు అంటారు. లీగల్గా మాట్లాడుకుంటే లీగల్ బ్లైండ్నెస్ అంటాం. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దూరంగా ఒక బోర్డు పెట్టి బోర్డు పైన అక్షరాలు చదవండి అంటారు. సాధారణంగా అందరం వెళ్ళే ఉంటాము. యూజువల్గా ఫస్ట్ చెకప్ చేసేది ఇదే, దూరంగా ఒక బోర్డు పెట్టి 6 మీటర్ల దూరంలో పైన ఉండే అక్షరాలు చదవండి అంటారు. ఆ బోర్డు పైన ఉండే పెద్ద అక్షరాన్ని దగ్గర నుంచి కూడా చదవలేకపోవడం, 3 మీటర్ల దూరం నుంచి కూడా చదవలేకపోవడం అనేది ఆ కేటగిరీ కన్నా తక్కువ ఉండే వాళ్ళని చూపు మందగించడం అన్నట్టు అంటాం.
0: డాక్టర్ గారు, సాధారణంగా ఏంటంటే ఈ కంటి సమస్యల చూపుకు సంబంధించి ప్రజల్లో ఎంతవరకు తెలుసు అంటే

0: శుక్లాలు కళ్ళజోడు. ఇంతవరకే మహా అయితే కళ్ళ కలకని అంటుంటారు. ఇవి ఈ మూడు తప్ప చాలా రకాల కంటి సమస్యలు ఉంటాయని మీ నేత్ర వైద్యులు చెబుతుంటారు. ఏంటో నీటి కాసులు అంటుంటారని, అదే గ్లకోమా అని మీరు ఇంగ్లీష్లో వైద్యపరమైనటువంటి పరిభాషలో చెబుతుంటారు. అట్లాగే రేచీకటి అనేది ఉంటుందట, రెటినైటిస్ పిగ్మెంటోజా. అలాగే వర్ణ అంధత్వం, కలర్ బ్రైండ్నెస్ అని. ఇక మామూలువి శుక్లాలు అని చెప్పి, చత్వారం అని చెప్పి, రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అని చెప్పి, ప్లస్ పవర్ అని, మైనస్ పవర్ అని, తెల్లగుడ్డు, నల్లగుడ్డు, ఆప్టిక్ నెర్వ్, ఇలా బోలెడని ఉన్నాయి. ఇన్ని ఉంటాయి ఆ కంటిలో, ఏదో చూపు, కళ్ళజోడు, శుక్లాలనే తెలుసు అని ఇలా అంటుంటారు డాక్టర్ గారు. అసలు మామూలుగా ప్రతి ఒక్కరూ కూడా కంటిని, అంటే ఇప్పుడు జనరల్ హెల్త్ చెకప్ అని అంటుంటారు, ప్రతి ఒక్కరు ఒక 25-30 ఏళ్ళు దాటిన వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నా కూడా జనరల్ హెల్త్ చెకప్ చేయించుకోవడం మంచిది అని ఇలా చెబుతుంటారు డాక్టర్. కంటికి కూడా ఈ సూత్రం వర్తిస్తుందా? వర్తిస్తే ఎప్పటి నుంచి జనరల్ ఐ చెకప్ చేయించుకోవాలి?
1: కంటి చూపు పరీక్ష చేయించుకోవడం అనేది ప్రథమంగా అందరూ చేయించుకోవాలండి. యూజువల్గా స్కూల్లో మనకి ఇప్పుడు గవర్నమెంట్ వారే, గవర్నమెంట్ స్కూల్లో కూడా యాన్యువల్ హెల్త్ చెకప్స్ అని పెడతా ఉన్నారు. దాంట్లోనే కంటి చూపు పరీక్షలు కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అందరూ అక్కడ కవర్ అవుతారు. ప్రైవేట్ స్కూల్స్ అనుకోండి, స్కూల్ వారే ఒక డాక్టర్ని పిలిపించి చూపు పరీక్షలు చేస్తూ ఉంటారు యాన్యువల్గా. స్కూల్ ఏజ్లో సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటూ ఉంటాం. ఎందుకంటే మీరు ఇందాకన్నా రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అనేవి దేర్ అవి స్కూల్ పిల్లల్లో ఎక్కువ కామన్గా వస్తూ ఉంటాయి. మళ్ళీ ఆ వయసులోనే అవి ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆ వయసులో దానికి ట్రీట్మెంట్ సరిగా లేదు అనుకోండి, పోను పోను వారు పెద్ద అయిన తర్వాత అద్దాలు పెట్టుకున్నా కానీ చూపు మెరుగా పోవడం ఉంటా ఉంటుంది. అందుకని స్కూల్ ఏజ్ గ్రూప్లో సంవత్సరానికి ఒకసారి, తర్వాత 30-40 సంవత్సరాల వరకు, అంటే ఇంతకుముందు ఏమీ చూపు లోపం లేని వారికి, ఇంతకుముందు చూపు అంతా బాగా ఉండి నార్మల్గా ఉండేవాళ్ళు, ఒక 30-40 సంవత్సరాల టైంకి, 40 సంవత్సరాలకి వారికి దగ్గర చూపు మందగించడం మొదలవుతూ ఉంటుంది. ఆ వయసులో ఒకసారి చెక్ చేయించుకోవాలి. ఆ తర్వాత ఒక 50-60 సంవత్సరాల నుంచి అయితే సంవత్సరానికి ఒకసారి చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే ఆ వయసు ఉండేవారికి శుక్లాలు కానీ నీటి కాసులు కానీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది.
0: మీరు చెప్పారు చిన్నపిల్లల్లో పీడియాట్రిక్ కంటి సమస్యలు, అంటే పుట్టిన పిల్లల్లో ఉండేటువంటి దృష్టి దోషాలు అనుకుందాం మనం, ఆ పీడియాట్రిక్ బ్లైండ్నెస్ అనే పదం కూడా వాడారు డాక్టర్ గారు. వాటిలో అసలు ఆ పిల్లలకు ఎన్ని రకాల కంటి సమస్యలు ఉంటాయి? రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అని అనేది కాకుండా అసలు ఇక ఎన్ని రకాలు ఉంటాయండి అసలు పిల్లల్లో?
1: రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే మామూలుగా మనం అద్దాలు పెట్టుకుంటే చూపు మెరుగయ్యే వాటిని రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటారు. అంటే జనరల్గా పబ్లిక్కి రిఫ్రాక్టివ్ ఎర్రర్ అంటే తెలీదు అన్నట్టు చెప్తా ఉన్నాను. అదొకటి, అదొక రకం. ఇంకొక రకం ఏమిటి అంటే మనం అద్దాలు వాడినా కానీ చూపు మెరుగవ్వకపోవడం, వాటికి కారణాలు చాలా ఉంటాయి. ఇందాక చెప్పుకున్నట్టు చిన్నపిల్లల్లో కూడా శుక్లాలు రావచ్చు. రెండోది ఇందాక మీరు చెప్పారు రెటినైటిస్ పిగ్మెంటోజా అని, అది ఒక పుట్టుకతో వచ్చే వ్యాధుల్లో ఒక రకమైన వ్యాధులు. అవి యూజువల్గా ఇవి మేనరికాలు అట్లాంటి సంబంధాలు చేసుకున్న వారికి వస్తూ ఉంటాయి ఇన్ జనరల్గా. కాకపోతే అది ఒక కేటగిరీ, బై బర్త్ వచ్చే డిఫెక్ట్స్. నెక్స్ట్ పుట్టిన తర్వాత మెల్లకన్ను కూడా రావచ్చు. ఈ మెల్లకన్ను కొంతమంది, చాలా మంది అశ్రద్ధ చేస్తారు, ఏమి అని ఈ ఏజ్లో ఆపరేషన్ చేయించచ్చా అని. యూజువల్గా ఈ మెల్లకన్ను అనేది 2 సంవత్సరాలలోపు ఆపరేషన్ చేయించుకుంటే చూపుకేమీ ఇబ్బంది ఉండకుండా అయ్యే అవకాశాలు ఎక్కువ. ఒక వయసు దాటిన తర్వాత, ఒక 6-7 సంవత్సరాల తర్వాత ఆపరేషన్ చేయించాము అనుకోండి, కన్ను సరిచేస్తారు, కాకపోతే దృష్టి లోపాలు ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని చెప్పి యూజువల్గా 2 ఏళ్ల లోపు చేయించుకుంటే పరీక్షలకి మంచిది వాటికి.
0: డాక్టర్ అవినాష్ గారు, పెద్దల్లో కంటి సమస్యలు ఎన్ని రకాలు ఉంటాయండి అసలు?
1: శుక్లాలు అంటే నార్మల్గా మన కంట్లో అద్దం ఉంటుంది. ఆ అద్దం వల్లనే బయట వెనకాల రెటీనా మీద ఫోకస్ అయ్యి మనకి క్లియర్గా కనిపిస్తుంది చూపు. ఆ అద్దం పైన మబ్బు పట్టడాన్ని శుక్లం అంటాం.
0: అది
1: శుక్లానికి ఆపరేషన్ ఏమి ఉంటుంది, ఆ అద్దం తీసేసి వేరే ఆర్టిఫిషియల్ అద్దం లోపల వేస్తారు. ఇది మేజర్ కాజ్. ఇది మన దేశంలో ఉండే బ్లైండ్నెస్లో ఆల్మోస్ట్ 30% పీపుల్కి కారణం ఇదే. కాకపోతే వాళ్ళకి ఇంకా ఎందుకు అలాగే ఉన్నారు అంటే వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ అందకపోవడం. గవర్నమెంట్ హాస్పిటల్ అన్నింటిలో శుక్లాలకు ఆపరేషన్ చేస్తూ ఉన్నారు, ఎన్జిఓస్ అన్నింటిలో శుక్లాలకు ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆయుష్మాన్ భారత్ కానీ, ఎన్టీఆర్ వైద్య సేవ కానీ, వీటిల్లో కూడా శుక్లాలకు ఆపరేషన్లు చేస్తూ ఉన్నారు. అయినా కానీ ఇంకా కొన్ని మారుమూల ప్రదేశాల్లో వైద్య సౌకర్యాలు అందలేని స్థితిలో ఉన్నారు జనాభా. అది ఒక కారణం. రెండోది గ్లకోమా లేదంటే నీటి కాసుల

0: అంటాము. దీంట్లో ఏమవుతా ఉంది అంటే కంట్లో ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది, ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ అంటాం. నార్మల్గా మనకి బీపీ ఉండేటట్టు కంట్లో కూడా ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ 21కి దాటింది అనుకుంటే వాటిల్లో ఎక్కువ రిస్క్ ఉంటుంది గ్లాకోమా రావడానికి. గ్లాకోమా అంటే కంట్లో ఉండే నరం మీద ప్రెషర్ పడడం వల్ల దాంట్లో ఉండే కణాలు చచ్చిపోతున్నాయని. సో ఇది ఒకసారి పోయింది అంటే మళ్ళీ తిరిగి తీసుకురాలేము. అందుకని అది అర్లీ స్టేజెస్లోనే అంటే ముందుగానే ఐడెంటిఫై చేసుకోవాల్సిన డిజీజెస్లో ఇది ఒకటి. క్యాటరాక్ట్ అనుకోండి, ఆపరేషన్ చేసుకుంటే చూపు వచ్చేస్తుంది, దానికి ఒక చికిత్స ఉంది. దీనికి పోయిన చూపు తీసుకురాలేము కానీ కంట్రోల్ చేసుకోవడానికి చికిత్స ఉంది. ఇవి కాకుండా ఈ మధ్య కాలంలో బీపీలు షుగర్లు ఇవన్నీ ఎక్కువ అవడం వల్ల రెటినోపతి అంటాము. అంటే మనకి కంటి వెనక భాగంలో ఈ లోపలికి వెళ్ళే చిత్రాన్ని ఇమేజ్ని క్యాప్చర్ చేసేది రెటీనా అంటాము. సో అక్కడ డ్యామేజ్ అవుతా ఉంది అని, అక్కడ ఉండే రక్తనాళాలు దెబ్బతినడం వల్ల, షుగర్ బీపీ వల్ల రక్తనాళాలు దెబ్బతాయి. సో అవి దెబ్బతినడం వల్ల రక్తం కారడము, లేదంటే సరిగా పని చేయకపోవడము, వాటి వల్ల డయాబెటిక్ రెటినోపతి, హైపర్ టెన్సివ్ రెటినోపతి అంటాము.
1: అవినాష్ గారు, మొట్టమొదటిలో చిన్నపిల్లల్లో కూడా శుక్లాలు వస్తాయండి, నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో కూడా ఈ శుక్లాలు లాంటివి వచ్చే అవకాశం కొందరిలో ఉంటుందండి అని ఇలా అన్నారు. పిల్లల్లో వచ్చేటువంటి శుక్లాలని ఆపరేషనే జనరల్గా శుక్లాలు అనగానే శుక్లాలు ఆపరేషన్ చేశారండి అని వింటాం మనం. వీళ్ళకు కూడా ఆపరేషన్ చేసి ఆ శుక్లాలని తీసేసి మీరు అన్నట్టు లోపల ఒక లెన్స్ కటకము ఒక అద్దంలాగా వేస్తారని అన్నారు. ఆ ముదిరినటువంటి శుక్లాన్ని తీసి ఇంకోటి కృత్రిమంగా వేస్తారనుకుంటా పిల్లలకి వేయొచ్చు అండి? అట్లా
0: పిల్లలకు కూడా చేస్తారు అండి. కాకపోతే పుట్టిన వారికి అప్పుడే కన్ను చిన్నగా ఉంటుంది కాబట్టి అప్పుడే అద్దం వేయరు. కాకపోతే ఆపరేషన్ అయితే వెంటనే చేయించుకోవాలి. బై బర్త్ అంటే పుట్టుకతోనే రెండు కళ్ళలో శుక్లాలు ఉన్నాయి అనుకోండి, 6 నెలల లోపే చేసేయాలి. లేదు అంటే ఒక కన్ను కొంచెం ఒకటే చేసామనుకోండి, అవతల కన్ను ఉపయోగించకుండా అయిపోతూ ఉంటుంది, అవతల కన్ను చచ్చుబడినట్టు అయిపోద్ది. దాన్ని నివారించడానికి 2 కళ్ళని 6 నెలల లోపు చేసేయమంటారు. ఒక నెల కన్నా ఎక్కువ గ్యాప్ ఇవ్వకూడదు 2 కళ్ళకి. అప్పుడు ఆపరేషన్ చేశాక లోపల అద్దం వేయలేము ఆ ఏజ్లో. అందుకని అప్పుడు అద్దం వేయకుండా శుక్లం వరకు తొలగిస్తారు. బయట నుంచి కాంటాక్ట్ లెన్స్లు కానీ లేదంటే కళ్ళజోడు కానీ పెట్టుకుంటారు. కొంచెం ఒక ఏజ్ వచ్చేంత వరకు, ఒక 7-8 సంవత్సరాలకు వచ్చిన తర్వాత అప్పుడు కావాలంటే అద్దం వేస్తారు తర్వాత.
1: డాక్టర్ అవినాష్ గారు, ఒక ముఖ్యమైనటువంటిది, ఇప్పుడు ఎవరైనా సరే కంటికి సంబంధించి అంటే దృష్టి చూపు ఆరోగ్యంగా ఉండడానికి ఆహార విహార నియమాలు, మనం ఎవరం ఏం అడిగినా ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా డాక్టర్ ఏం తినాలండి, పత్యం ఏం చేయమంటారండి అని, ఇది పరిపాటి సర్వసాధారణం అడగడం. కానీ అన్ని భాగాల్లో కంటే కన్ను చాలా ముఖ్యమైంది, ప్రధానమైంది అని అంటున్నాం కాబట్టి దానికి మంచి ఆహారం తీసుకుంటే మంచిది కదా, ఏ రకమైనటువంటి ఆహారం, కంటికి కూడా ఏమైనా ఎక్సర్సైజులు వ్యాయామం చేస్తే మంచిదా చెప్పండి డాక్టర్ గారు.
0: అంటే కంటికి సంబంధించి అన్నట్టు కాదండి, జనరల్ హెల్త్ గురించి మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి అంటారు. బ్యాలెన్స్డ్ డైట్ అంటే మనం తీసుకునే ఆహారంలో అన్ని సమతుల్యంగా ఉండాలి అని. అంటే మనం ఫ్రూట్స్ కొన్ని, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కొన్ని, నాన్ వెజిటేరియన్ కొన్ని, వెజిటేరియన్ కొన్ని, తినే వాళ్ళని బట్టి. సో అన్నీ ఉండేటట్టు చూసుకుంటూ ఉండాలి. పల్సెస్ కొన్ని, రైస్ స్టార్చ్ కొన్ని, గోధుమలు కొన్ని, అట్లాగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ ఉంటే మనకు ఆరోగ్యం బాగానే ఉంటుందండి.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ పి అవినాష్ గారు. కంటి సమస్యలు, ముఖ్యంగా చూపుకు సంబంధించి దృష్టి దోషాలు చక్కగా అవగాహన కలిగే విధంగా మీరు అందించినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం డాక్టర్ గారు.
0: నమస్తే.
2: మీరింతవరకు దృష్టి దోషాలు కారణాలు అవగాహన గురించి డాక్టర్ పి అవినాష్ గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు గయోపాఖ్యానం నాటకము నుండి అర్జునుడి పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ వి వెంకటశివారెడ్డి, హార్మోనియం శ్రీ పివి కృష్ణ.
3: దర్పముగల

దేవ, మీరు చేసినది హితోపదేశమే కాని అల్పజ్ఞాన సమేత మనసుకుండనగు నాకు ఆ గయ్యుని విడుచుట అధర్మముగా తోచుతున్నది. మిగుల ఉపకారి అయినను మిత్రుడైనా మిగుల ఉపకారి అయినను మిత్రుడైనా కాని పనిచేయమనా

మాధవ, ఆ సామ్రాజ్యాది తుచ్ఛ సౌఖ్యములకును ధర్మ మార్గవర్తనములకు సాటి మహేంద్ర సమాన భోగికైనను శరణాగత సంరక్షణాది ధర్మ కార్యాచరణము కలిగినంత ఆనందము సకల సర్వం సహా పరిపాలన మరొచ్చినప్పుడు కలుగదు. రాజ్యపాలకుడు ఈ లోకమున పూజ్యుడు, అదియును మనుదుల చేతనే. ధర్మ పదగామి ఉభయలోక పూజ్యుడు. కావున నామనంబు ధర్మేతర వృత్తి నొప్పిల్లదు.

0: దేవ అధర్మ నిరతులను ఉదాహరణకు అననేల
1: అని నా మాటను తప్పుటను చిదంబని కదా

కువలయం మును బలి కోలుపోయే అంత దూరము పోనేల అభ్యనాభ తనదు పలుకులు నిలుపంగదలసిగాదే అఖిల సంపదలను బాసి అడవుడందు అఖిల సంపదలను బాసి అడవుడందు తగని ఇడుములు కుడుచుమా.

0: దేవ
1: అంతవాణి అంశమున అవతరించి ఇంతవానికి నీకు నేహితుడనగుతూ ఎంతలెంతలో కార్యం బుల నసి చేసి అంతటి అకార్యమనరింప ఎట్టులో

మధుసూదన, నీ అవతార సందర్శనాంతరమున నాలో సమరోత్సాహం అధికమగుచున్నది. నిఖిల చరాచరుండవు, పరాత్పరుండవు, మండితోదరుండవు, అట్టివాని నిను కయ్యమున నెల్లి.

కొందు గద వీర స్వర్గమున్ హాయిగా దేవా.

కార్యక్రమంలో ఇప్పుడు గయోపాఖ్యానం నాటకం నుండి అర్జునుడి పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ వి వెంకటశివారెడ్డి, హార్మోనియం శ్రీ పివి కృష్ణ.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

జస్టిస్ చౌదరి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. వీరు పాడిందే మరో పాట చిత్రం కన్యాకుమారి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. భోగాపురం విమానాశ్రయంలో కార్యకలాపాల ప్రారంభంతో రాష్ట్ర విమాన రంగంలో నూతన శకం ప్రారంభమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలను 4 రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. అమరావతిలో 119 అభివృద్ది పనులు ప్రతిపాదించగా 103 పనులకు అనుమతులు ఇచ్చామని మంత్రి నారాయణ శాసనసభలో వెల్లడించారు. కృత్రిమ మేధ నైపుణ్యాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈరోజు నుంచి విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన తొలి ఇండిగో విమానం భోగాపురం విమానాశ్రయానికి చేరుకుంది. తొలి విమాన ప్రయాణ

0: ప్రయాణికులకు విమానాశ్రయ అధికారులు స్వాగతం పలికి ఏటికొప్పాక బొమ్మలను జ్ఞాపికలుగా అందజేశారు. విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభం సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వాణిజ్య విమాన సేవలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ,
1: ఈరోజు అంటే ఆగస్టు 17 నుంచి కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్స్ ని ఈ రోజు నుంచి ప్రారంభించుకుంటున్నాం. కేవలం ఎయిర్పోర్ట్ అంటే ఒక బిల్డింగ్ లా కాకుండా ఇది మన చరిత్రకు, మన సంపదకు, మన సంస్కృతికి, వాటన్నిటికీ కూడా ఒక ప్రతీకగా ఉండాలి అనే ఆలోచనతో చాలా మనసు పెట్టి ఇది ఒకటి నిర్మించడం జరిగింది. మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్, అది కూడా సడన్ గా ఆపరేషన్స్ ఆగడం వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు. ఆ ఎయిర్పోర్ట్ ను కూడా భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు నడిపించాలన్నది దాన్ని కూడా ఒక ఆలోచన చేసుకుని అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి నా వంతుగా ఒక ప్లానింగ్ తో ముందుకు వెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
0: మరోవైపు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు ప్రారంభం కావడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన తొలి ఇండిగో విమానం భోగాపురం విమానాశ్రయంలో దిగడంతో రాష్టంలో విమాన అనుసంధానానికి నూతన శకం ప్రారంభమైందని పేర్కొన్నారు. విమానాశ్రయం యువతకు కొత్త అవకాశాలను అందిస్తుందని పేర్కొన్నారు. రాష్ట శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. శాసనసభ ఉదయం 9 గంటలకు ప్రారంభం కాగా శాసన మండలి 10 గంటలకు ప్రారంభమైంది. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన సభా వ్యవహారాల కమిటీ బీఏసీ సమావేశం నిర్వహించారు. వర్షాకాల సమావేశాలను 4 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. రేపు బీసీ రిజర్వేషన్ నివేదిక ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. మొత్తం 9 ఆర్డినెన్స్లను బిల్లుల రూపంలో ప్రవేశపెట్టాలని బీఏసీలో తీర్మానించారు. మరోవైపు శాసనసభ ప్రారంభమైన వెంటనే శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఈ సందర్భంగా వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. అమరావతి రాజధానిలో 119 పనులను ప్రతిపాదించగా 103 పనులకు అనుమతులు ఇచ్చామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా అమరావతి రాజధాని నిర్మాణ పనులపై శాసనసభలో అడిగిన ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. ప్రస్తుతం 97 పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చిన రైతులకు 71,293 రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించామని తెలిపారు. రాజధానిలోని 29 గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ,
2: 904 పెట్టుతో రోడ్స్ కావచ్చు, ఆ గ్రామాల్లో కూడా అండర్ గ్రౌండ్ చేసేటట్టుగా, అదేవిధంగా లైట్స్, డ్రైన్స్, వాటర్ రైనీ సీజన్ లో డ్రైన్స్ పోయేటట్టుగా, అదేవిధంగా వాటర్ 904 కోట్లతో ఎస్టిమేషన్ వచ్చింది అధ్యక్ష. అయితే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల దీన్ని మళ్ళా టెండర్ పిలవాల్సి వచ్చింది అధ్యక్ష. ఈ ఆగస్టు 27 అయితే దాన్ని ఓపెన్ చేస్తారు. అది ఓపెన్ చేసిన తర్వాత వెంటనే టేకప్ చేసి ఆ 29 గ్రామాల్లో కూడా క్యాపిటల్ సిటీలో మిగతా ఏరియాలో ఏ విధంగా అయితే రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ కానీ ఉండవు, అదే విధంగా చేస్తామని తెలియజేస్తాను అధ్యక్ష.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గోదావరి కాలువలు, డ్రైన్ల ఆధునీకరణ పనులను 2029 నాటికి పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శాసనసభలో ఎనమదురు డ్రైన్ ఆధునీకరణ, కేసనపల్లి కెనాల్ ప్రాజెక్టు స్థితిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. బ్రిటిష్ కాలం నాటి లాకులు, షట్టర్లు, కాలువ వ్యవస్థలు శిథిలావస్థకు చేరుకున్నాయని తెలిపారు. గోదావరి డెల్టాలోని కాలువలు, డ్రైన్ల ఆధునీకరణ కోసం 14 కోట్ల రూపాయలు కేటాయించి లైడార్ సర్వే పూర్తి చేసి సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేస్తున్నామని తెలిపారు. ఎర్రకాలువతో పాటు ఉమ్మడి గోదావరి జిల్లాల పరిధిలోని అన్ని కాలువలను 2029 నాటికి అభివృద్ది చేసి ఆధునీకరిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాష్టంలోని పోర్టులను ప్రైవేటీకరించే ఎలాంటి ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. రాష్టంలోని పోర్టుల వివరాలపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్టంలో ప్రస్తుతం 6 పోర్టులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, మరో 5 నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. రాంబిల్లిలో నావికాదళ ప్రత్యామ్నాయ కార్యకలాపాల కేంద్రం ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇకపై ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా డీఎస్సీ నియామకాలపై మంత్రి స్పందిస్తూ ఉపాధ్యాయుల నియామకాలు

0: ఛార్జీలు నియామకాల్లో పారదర్శకత కోసం వాటిని ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చామని తెలిపారు. 16,000 ఉద్యోగాలతో డిఎస్సి నిర్వహించామని, నియామక ప్రక్రియను 148 రోజుల్లోనే పూర్తి చేశామని నారా లోకేష్ వెల్లడిస్తూ,
1: 42,000 ప్రశ్నలు క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసే అధ్యక్ష, ఇదంతా కూడా ఎస్సీఆర్టీ కింద సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ని తీసుకొచ్చి బయటోళ్ళకి ఎలాంటి లింక్ లేకుండా ఏ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఏ క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు కూడా లింక్ ఉంది అధ్యక్ష మా దగ్గర. అంత ట్రాకింగ్ పెట్టాం అధ్యక్ష, ప్రోటోకాల్ మొత్తం పెట్టాం, కాన్ఫిడెన్షియల్ రూమ్ పెట్టాం, సీసీటీవీ ఫుటేజ్ కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది. 89 టెస్ట్ సెషన్స్ అధ్యక్ష, 13 సబ్జెక్టులు, 67 రకాల పోస్టులు 24 రోజుల్లో పూర్తి చేశారు అధ్యక్ష.
0: కృత్రిమ మీద ఏఐ నైపుణ్యాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఈరోజు ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ కార్యక్రమం కింద ఏఐ బిగ్ డేటా అనలిటిక్స్లో రాష్ట్రానికి చెందిన 108,895 మంది సర్టిఫికెట్స్ పొందారని చెప్పారు. దీంతో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో ఉందని పేర్కొన్నారు. 100,000కు పైగా విద్యార్థులు ఏఐ బిగ్ డేటా రంగాల్లో సర్టిఫికెట్లు సాధించడం ఏఐ సాంకేతికత పరిశోధన అభివృద్దిలో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచస్థాయి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యానికి మరింత బలం చేకూరుస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలో పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ నోకరాజు కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. అవసరమైతే విపత్తు బృందాల సేవలను వినియోగించాలని సూచించారు. ఈ ఘటనపై తూర్పుగోదావరి కాకినాడ జిల్లాల ఎస్పీలతో ఫోన్లో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి ఆత్మహత్యా యత్నానికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. ఘటన నుంచి బయటపడిన నూకరాజు మనుమడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మార్కాపురం జిల్లా పెద్దదోనాల మండలం పరిధిలోని వెలిగొండ ప్రాజెక్టు 2వ సొరంగంలో హైడ్రాలిక్ యంత్రం తగిలి ఉత్తరప్రదేశ్కు చెందిన కార్మికుడు మృతి చెందారు. ఈ ప్రమాదంపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ప్రతినిధులతో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబానికి అన్ని విధాలా సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు తుదిదశలో ఉన్న సమయంలో ఇలాంటి ప్రమాదం జరగడం ఎంతో విచారకరమని మంత్రి అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భోగాపురం విమానాశ్రయంలో కార్యకలాపాల ప్రారంభంతో రాష్ట్ర విమాన రంగంలో నూతన శకం ప్రారంభమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట శాసనసభ వర్షాకాల సమావేశాలను 4 రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. అమరావతిలో 119 అభివృద్ది పనులు ప్రతిపాదించగా 103 పనులకు అనుమతులు ఇచ్చామని మంత్రి నారాయణ శాసనసభలో వెల్లడించారు. కృత్రిమ మేధా నైపుణ్యాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే. చిక్కుకున్నాడు.
3: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక

0: సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

0: మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

0: ఈనాటి వనితవాణి కార్యక్రమంలో ముందుగా మహిళలు వ్యాపార వాణిజ్య రంగాలలో రాణించాలంటే శ్రీమతి కె సుధారాణి గారితో పరిచయం వింటారు.
1: అన్ని రంగాల్లో కూడా మహిళలు దూసుకెళ్తూ విజయాల్ని అందిపుచ్చుకుంటూ పేరు ప్రఖ్యాతులు గడుస్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాపార వాణిజ్య రంగాల్లో కూడా తమ ప్రతిభా పాఠవాల్ని చూపిస్తూ తోటి మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచేటువంటి మహిళలు చాలామంది ఉన్నారు. ఈ నేపథ్యంలో వ్యాపార వాణిజ్య రంగాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకుంటూ ముందుకెళ్తున్న శ్రీమతి కొంజేటి సుధారాణి గారు మన స్టూడియోస్లో ఉన్నారు, ఆకాశవాణి స్టూడియోస్లో. వారిని అడిగి ఆ వివరాలు మనం తెలుసుకుందాం. నమస్కారం కొంజేటి సుధారాణి గారు.
2: నమస్తే అండి.
1: సుధారాణి గారు, మీరు రైస్ ట్రేడింగ్లో రావడానికి అసలు స్ఫూర్తి ఏమిటండి, ఆ ఆలోచన ఆ జిజ్ఞాస మీకు ఎందుకు కలిగింది?
2: నేను పీజీ చేశాను. నా పీజీ కంప్లీషన్ కూడా నేను నా మ్యారేజ్ అయ్యాకే చేశానండి. నా పేరెంట్స్ కూడా చిన్ననాటి నుంచి కూడా మంచిగా చదువుకోవడానికి కానీ ఏదైనా సరే బాగా ప్రోత్సహించేవాళ్ళు. చిన్నప్పటి నుంచి బిజినెస్ ఫ్యామిలీ అవడం వల్ల నాకు బిజినెస్ పట్ల బాగా ఆసక్తి ఉండేది. ఎప్పుడు దాని గురించి ఆలోచించడం అట్లా చేసేదాన్ని. డిగ్రీ అయిన తర్వాత కొన్ని రోజులు టీచర్గా చేశాను, కానీ అదంత సాటిస్ఫాక్షన్గా అనిపిలా. ఈలోపు మ్యారేజ్ సెటిల్ అవడం, మ్యారేజ్ అవడం, పిల్లలు, ఈ కుటుంబ బాధ్యతల్లో పడిపోయాను. కానీ మైండ్లో మాత్రం బేసిక్గా ఆ బిజినెస్ అన్నది రన్ అవుతూనే ఉంది. ఏదైతే ఫ్యామిలీ బిజినెస్గా రైస్ అన్నది ఉందో దాన్ని నేను ఇంట్లో ఉన్నప్పుడే వాళ్ళు చేస్తున్నప్పుడు గ్రౌండ్ వర్క్గా అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండేదాన్ని. వన్స్ ఎప్పుడైతే పిల్లలు కొంచెం పెద్ద అయ్యి స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టారో అప్పటి నుంచి నేను షాప్కి వెళ్ళడం, అంతా అర్థం చేసుకోవడం, అకౌంట్స్ వర్క్ కానీ అవన్నీ హెల్ప్ చేసినట్టు అవుతుంది, నేను నేర్చుకున్నట్టు అవుతుంది అని చెప్పి షాప్కి వెళ్ళడం, చేయడం, నేర్చుకోవడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా నేను ఫాలో అవుతున్నాను, ఈ బిజినెస్ చేస్తున్నాను, ఇష్టంతో చేస్తున్నాను. దానివల్ల కొత్త కొత్తగా నేర్చుకోవడం అవన్నీ కూడా బాగుంది ఇందులో.
1: సాధారణంగా ఈ వ్యాపార రంగం వాణిజ్య రంగం అనగానే లెక్కలు బాగా తెలిసి ఉండాలి అని అంటుంటారు, అంటే అకౌంట్స్ అని ఇలాంటి, అంటే బీకామ్ చదివిన వాళ్ళకే వస్తాయి, ఎంబీఏ చదివిన వాళ్ళకి వస్తాయి ఇలా అంటుంటారు. మీకు ఆ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా, లేకపోతే అదే ఉండాల్సిన అవసరం లేదు, మనకు శ్రద్ధ అనేటువంటిది, ఇష్టం అనేటువంటిది ఉంటే నేర్చుకోవచ్చు అన్న నేపథ్యంలో నేర్చుకున్నారా?
2: సహజంగా నేను చదివింది బీకామ్, తర్వాత పీజీ చేసింది ఎంకామేనండి. కానీ బుక్ నాలెడ్జ్ పనికొచ్చేది మనకు కొంతవరకే, ప్రాక్టికల్ నాలెడ్జే ఎక్కువ మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఫాదర్ దగ్గర నేర్చుకున్నది, పెళ్ళైన తర్వాత హస్బెండ్ దగ్గర వాళ్ళు చేసేది చూడటం, ఇవన్నీ ప్రాక్టికల్గా నేర్చుకుందే నేను ఎక్కువ అండి. మనకి ఇష్టం ఉండాలి, ఇష్టం ఉంటే ఎలాంటి పనినైనా కష్టంగా ఉన్నా కూడా నేర్చుకుంటాం. కాకపోతే చదువు వల్ల కొంచెం సులువు ఉంటుందేమో, కానీ చదువు ఉన్నా లేకపోయినా వేరే ఏదైనా బ్యాక్గ్రౌండ్ అయినా కూడా మనం నేర్చుకోవచ్చు.
1: మొత్తం మీద ఏంటంటే పుట్టినింట మెట్టినిల్లు రెండు వైపులా కూడా వ్యాపార వాణిజ్య రంగంలో ఉన్నటువంటి కుటుంబ నేపథ్యం ఇది.
2: అవునండి.
1: సుధారాణి గారు, మహిళలు ఈ రంగంలో అసలు రాణించగలుగుతున్నారండి, అంటే మీరు రైస్ ట్రేడింగ్ రంగంలో ఉన్నారు కానీ వ్యాపారము వాణిజ్యం అంటే కొంచెం కత్తి మీద సాము లాంటిదే, మీరేమంటారు, రాణించగలుగుతున్నారా, రాణించవచ్చా అసలు?
2: తప్పకుండా రాణించవచ్చండి. ఎప్పుడైనా కుటుంబం నుంచే వ్యవస్థ మొదలవుతుంది. మన కుటుంబంలో ఒక మహిళగా ఏం చేస్తాము, మన పిల్లలకి మంచి ఆహారం ఇవ్వాలి, కుటుంబంలో అందరికీ మంచి చెడులు చూసుకోవాలి. దీన్నే కొంచెం పెద్దగా ఆలోచిస్తే 10 మంది కస్టమర్లకి ఏం కావాలో మనం ఆలోచించగలిగితే ఆటోమేటిక్గా మనకి

0: ఈజీ అయిపోతుంది వర్క్, మనం ముందుకెళ్ళిపోవచ్చు అండి.
1: ఇందులో సాధక బాధకాలు చాలా ఉంటాయి,
0: చాలా ఉంటాయి.
1: ఎలా ఏంటి, మీరు ఏం చెప్పగలరు దానికి?
0: చాలా ఉంటాయండి. రైస్ అనగానే ప్రతిరోజు వాడేది, తీసుకునేది ఒక 100 గ్రాముల రైస్ అయినా కూడా రేటు పెట్టేటప్పుడు ఆలోచిస్తారు, అమ్మో చాలా అయిపోతుంది రైస్కి, ఇంత పెట్టకూడదు అంత పెట్ట, ఇది తినొచ్చు అది తినకూడదు అని ఆలోచించరు. ఎంతసేపు రేటు గురించి ఆలోచిస్తారు తప్పితే. కానీ మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, మీరు తీసుకునే 100 గ్రాముల రైస్కి మంచిగా ఆర్గానిక్ రైస్ ఎప్పుడైతే తీసుకుంటారో మీ ఆరోగ్యానికి మంచిదని మనం ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంతమంది వింటారు, కొంతమంది వినరు. వినని వాళ్ళకి కూడా మనం ఎంత బాగా చెప్పగలిగితే అంత బాగుంటుంది. అట్లానే స్టీమ్ రైస్ ఉంటాయి, ఆ స్టీమ్ రైస్ రేట్ తక్కువ వచ్చేస్తుందని తినేస్తూ ఉంటారు. అవి కాదు, మంచిగా రా రైస్ తీసుకోవాలి, ఇలాంటి ఎన్నో రకాలైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కొంతమంది పట్టుబడతారు అంటారు, నాకు దంపుడు బియ్యమే కావాలంటారు, అదే ఆరోగ్యానికి మంచిది అంటారు. మనం అలా పట్టుబడిన వాళ్ళకి ఏం చేయలేము, కానీ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అందరికీ అది సూట్ అవ్వదు, దంపుడు బియ్యం అన్నది బ్రౌన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరికీ అది సూట్ అవ్వదు. ఎవరికి సూట్ అవుతుంది ఎవరికి సూట్ అవ్వదు అనేది మనం చూసుకుని ఇవ్వగలిగినప్పుడు వాళ్ళకి బాగుంటుంది.
1: అంటే పోషకాహార అవగాహన కూడా వాళ్ళకి కల్పిస్తారు మీరు?
0: ఖచ్చితంగా. మనం ఎప్పుడైతే ఏది మంచిది ఏది చెడు అన్నది మనం తెలుసుకోవాలి. నేను అలానే న్యూట్రిషన్ కోర్స్ చేసుకుని ఏది తింటే మంచిది ఏది తింటే ఆరోగ్యానికి మంచిది, ఏ బాడీ తత్వం ఉన్న వాళ్ళకి ఏది ఇవ్వాలి, ఏ వయసు వాళ్ళకి ఏది ఇవ్వాలన్నది అవగాహనతో మేము బాగా స్టడీ చేస్తాం. దానివల్లనే మాకు ఎట్లాంటి కష్టం వచ్చినా ఎట్లాంటి ఇబ్బంది వచ్చినా కూడా హ్యాండిల్ చేసే ఒక కెపాసిటీ అన్నది ఇందులో ఆ రీసెర్చ్ ఆ స్టడీ వల్ల వచ్చిందండి.
1: ఇప్పుడు ఒక కుటుంబం ఉన్నారు అంటే చిన్నపిల్లలు మొదలుకొని మధ్య వయస్కులు వయోధికులు ఇలా ఉంటారు.
0: అవును,
1: మరి ఇంతమందికి ఇన్ని రకాల బియ్యం ఉండరు కదా,
0: అక్కర్లేదు,
1: అందరికి సమానంగా ఉపయోగపడే విధంగా ఉండాలి.
0: అవును,
1: అలాంటప్పుడు మీరు వాళ్ళని కౌన్సిలింగ్ చేసి, ఇదిగో మీకు కుటుంబ పరంగా ఇది చాలా బాగుంటుందండి, ఇందులో పోషక విలువలు బాగుంటాయనో ఇంకోటి ఏదో చెప్తారు కదా మీరు? చెప్తారు
0: ఖచ్చితంగానండి. ఏంటంటే మనకి స్టీమ్ బియ్యాలు ఇలాంటివి కాకుండా రా రైస్ ఎప్పుడైతే పాతగా 2-3 సంవత్సరాలు నిలవ పెట్టుకుని ఎప్పుడైతే తీసుకుంటారో అందులో వాళ్ళకి అందరికీ పనికొచ్చే పోషక విలువలు అన్నది వస్తూ ఉంటాయి. అట్లానే కాకుండా మనకేంటంటే రైస్ వాడకం అన్నది తగ్గిపోయింది, డయాబెటిక్ అవడం వల్ల కావచ్చు, వెయిట్ తగ్గాలనో ఇంకోటో మనకి ఆ రైస్ కన్జంప్షన్ అనేది తగ్గిపోయింది. ఇదివరకు 4 మనుషులు ఉన్న చోట 25 కిలోలు వాడితే ఇవాళ 10 కిలోలలోపే వాడగలుగుతున్నారు. అంటే మనకి అవకాశం తగ్గిపోతుంది, రైస్ని సేల్ చేసుకోగలిగిన అవకాశాన్ని తగ్గిపోతున్నప్పుడు అవతల కస్టమర్కి ఏం కావాలన్నది మనం ఆలోచించాలి. ఏమంటున్నారంటే ఒక పూట రైస్ తీసుకున్న 2 పూట చపాతీనో పుల్కానో తినమంటున్నారండి డాక్టర్లు, ఈ డయాబెటిక్ వల్ల లేకపోతే వెయిట్ తగ్గడానికో, అందుకని రైస్ కట్ ఆఫ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో మళ్ళీ మీరు ఆ గోధుమ పిండితో చపాతి పుల్కా చేసుకున్న అదే క్యాలరీలని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అలానే వాళ్ళ అవసరానికి తగ్గట్టు ఏంటంటే మనం మార్చుకున్నాం, అప్డేట్ అవ్వాలి. ఎలా అయితే మనం రోజు రోజుకి వస్తు సామాగ్రి వినియోగం ఇవన్నీ పెరిగినాయో మనం దాంతోపాటుగా మనం కూడా మారి అవకాశాలని పెంచుకోవాలి. అలానే నేను ఒక ఆట కూడా మేము ఒకటి చూసుకున్నామండి, దానిలో మొలకెత్తిన మెంతులు, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, పనస పొట్టు, మునగాకు పౌడర్ ఇవన్నీ ఔషధ తత్వాలు ఉన్న పదార్థాలు. వీటిని మనం జనరల్గా గోధుమలో కలిపి పట్టించడం వల్ల ఆ షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉండడం కానీ వెయిట్ లాస్ అవడం కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట.
1: ఫైబర్ రిచ్ ఫుడ్
0: దీంతోపాటు మనకి ఇస్తున్నాం. ఇదివరకు 3 పూట్ల రైస్ తినేవాళ్ళు, ఇప్పుడు ఆ 1 పూట తినడానికే కష్టంగా ఉంది. అందుకనే పొద్దున పూట మిల్లెట్స్ ఇవన్నీ కలిపిన రవ్వని ఉప్మాలాగా కానీ అన్నంలా కానీ మనం వండుకుని వాళ్ళకి తినడం వల్ల లో క్యాలరీస్ హై న్యూట్రిషన్ ఇవంతా కూడా మనకి వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం కుదిరింది. రాత్రిపూట పుల్కా చపాతి ఇలాంటివి, వీటితో పాటు ఇప్పుడు మనకి ఉన్న మేజర్ సమస్య ఏంటంటే ప్రతి ఒక్కరికి న్యూట్రిషన్ లోపం. దీని మీద అవగాహన కల్పించి మనం ఎప్పుడైతే గర్భిణీ స్త్రీలు కానీ శిశువులకు కానీ న్యూట్రిషన్ అన్నది సరిగ్గా అందట్లేదు, బయట మనకి దొరికే ఫుడ్లు వల్ల అవ్వచ్చు, వండే విధానాల్లో కావచ్చు, ఏదైనా కానీ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన ఈ ఫోర్టిఫైడ్ రైస్ కెనల్స్ అంటాం, వాటిని మన రైస్తో పాటు కూడా మనం ఇస్తున్నాం వాళ్ళకి. అట్లా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫోలిక్ యాసిడ్, B12 ఇవన్నీ అందులో ఉండటం వల్ల పోషకాహార లోపాన్ని కూడా మనం సరి చేయగలుగుతున్నాం. ఇలా రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇంకా చాలామందికి వాళ్ళ స్వీట్ క్రేవింగ్స్ ఉంటున్నాయి. స్వీట్ క్రేవింగ్స్ ఉండడం వల్ల ఏమవుతుంది, తింటే వెయిట్ పెరుగుతాం లేకపోతే షుగర్ పెరుగుతుందని భయం, జీవితకాలం నోరు కట్టేసుకుని ఉండలేరు కదా. అందుకని అలాంటి వాళ్ళ కోసం కూడా మన ఫ్రూట్ని

0: నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన స్వీట్నర్ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. అంటే ఉపాధి అవకాశాలు అనే వాటిని మనం కల్పించుకోవాలి, ఎక్కడి నుంచో రావు. మన దారిన మనము ఉన్న అవకాశాలని బట్టి మనం కల్పించుకుని వాటిని అందజేయాలి కస్టమర్కి. అప్పుడు లైఫ్ లాంగ్ వాళ్ళు మనతో ఉంటారు, మనకు వచ్చే ఇబ్బందుల్ని బాధల్ని కూడా పాజిటివ్గా మార్చుకోగలుగుతున్నాం అవగాహన ఉండటం వల్ల.
1: మీరు ఇన్ని రకాలుగా అన్నిట్లో పరిజ్ఞానం సంపాదించారు కదా, ఇది ఎలా చేశారు?
0: సహజంగా ఏంటంటే మన ఇల్లు బాగుండాలి, ముందు పిల్లలకి మంచి న్యూట్రిషన్ ఇవ్వాలి, భర్తకి మంచి న్యూట్రిషన్ ఇవ్వాలి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు పేరెంట్స్, వాళ్ళకి మంచి న్యూట్రిషన్ ఇవ్వాలంటే మనం ఏది ఇవ్వాలి అనే దాని గురించి ఫస్ట్ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇది బాగుంది, ఇదే మన ఇంట్లో వాడుకుంటున్నప్పుడు దీన్నే మనం అందరికీ ఇవ్వగలిగితే ఇంకా అందరికీ ఆరోగ్యం వస్తుంది. కావాల్సింది ఇస్తున్నాము, మనకు కావాల్సింది మనం తీసుకుంటున్నాము, ముందుకెళ్ళిపోతున్నాము. అలానే ఇవాళ రోజున ప్రతిదీ కూడా సోషల్ మీడియా ఎంత అప్డేట్ అయింది, అది మన బిజినెస్కి కూడా మనం సోషల్ మీడియాతో చెడు ఉంటుంది మంచి ఉంటుంది. మనం మంచి ఆలోచించుకొని మన బిజినెస్కి సోషల్ మీడియాను ఉపయోగించుకొని ముందుకెళ్తూ ఉంటే అవకాశాలు అన్నవి వాటంతటా అవి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయని నా అభిప్రాయం.
1: కాలమాన పరిస్థితులను బట్టి అంటే ఇప్పుడంతా సోషల్ మీడియా అదే నడుస్తుంది కాబట్టి అది కూడా దృష్టిలో ఉంచుకొని మీరు చక్కగా ఇటు రైస్ ట్రేడింగ్ అవనివ్వండి, అలాగే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇప్పుడు మీరు చెప్పారు, ఏదైనా సరే ఒక విషయాన్ని మనుషులకు ఉపయుక్తమైనటువంటి విషయాలు ఏదైనా కానీ ఒక మహిళ చెబితే వెంటనే దాన్ని ఫాలో అవ్వడం కానీ లేదా చక్కగా ఆసక్తిగా విని ఇంట్లో ఇంప్లిమెంట్ చేయడం లాంటివి జరుగుతుంటాయి.
0: అవును,
1: అలా వస్తూ ఉంటారండి.
0: ఖచ్చితంగా ఉంటుందండి, ఎందుకంటే ఆ తేంగానే రైస్ కానీ ఏదైనా సరే క్వాలిటీ చూసేది మనం, వండేది మనం, పెట్టేది మనం, తినేది మనం. మన పిల్లలకి మనం ఏదైతే బాగోని వస్తువుని మనం పెట్టాం కదా, సో మనం చూడంగానే దాన్ని సహజమైన లక్షణం అంటారు కదా, ఉమెన్ మల్టీ టాస్కింగ్ అంటారు కదా. అలాగే ఉమెన్కి సహజంగా ఉంటుంది ఆ లక్షణం, ఏది మంచి క్వాలిటీ ఏది క్వాలిటీ లేదు అన్నది అలా తెలుసుకుని మనం వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది.
1: ఇంకోటి ఏంటంటేనండి, ఇవాళ రోజున యువత మరీ ముఖ్యంగా ఈ విద్యార్థులు ఏంటంటే మన సాంప్రదాయ ఆహారం తీసుకోవడం బాగా తగ్గించారండి. అలాగని చెప్పి మరి మంచి పోషక విలువలు కూడా కావాలి, అలాంటి వాళ్లకు ఎలా మీరు?
0: ఇప్పుడు బాగా అవేర్నెస్ పెరిగిందండి, ఆరోగ్యంగా ఉండాలి, బరువు పెరగకూడదు, ఏ ప్రాబ్లమ్స్ రాకూడదు. వచ్చిన తర్వాత ఆలోచించడం కాదు, ప్రివెన్షన్, ముందుగానే ప్రాబ్లమ్స్ అనేది రాకుండా చేసుకోవాలన్న అవగాహన ఇవాళ రోజుల్లో యువతకి బాగా ఉంది. మధ్యలో కొన్ని ఒక జనరేషన్ అలాగ అవగాహన లేకుండా ఇదయ్యారు, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జన్ జడ్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి మంచి అవగాహనతోనే ఉన్నారు. అందుకే చూడండి, మనం ఎప్పుడైతే సోషల్ మీడియాలో చెప్తున్నామో వెంటనే ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. మంచిదేది చెడేది, మనకి కావాల్సింది ఏది, అక్కర్లేనిది ఏది అన్నది వాళ్ళు విశ్లేషించుకోగలుగుతున్నారు. సో బాగా ఫాస్ట్గానే రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు సెలెక్ట్ చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడున్న యువత మాత్రం మంచి సాంప్రదాయ వంటలకి మిల్లెట్స్ అని అవని ఇవని మంచిగా తినడానికి
1: కూడా
0: ఆసక్తి చూపిస్తున్నారు. ఒకవేళ బయట తిన్నా కూడా ఇలాంటివే సెలెక్ట్ చేసుకుంటున్నారు, తప్పితే ఆ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ ఫుడ్ అనేది చాలా
1: వరకు తగ్గించారు,
0: తగ్గించారనే నా అభిప్రాయం. నేను అబ్జర్వ్ చేసినంత వరకు నాకు అలాగే అనిపించింది. దాంతోపాటు ఇంకొక విషయం కూడానండి, రెట్రోగ్రేడేషన్ అని కూడా అంటూ ఉంటాం. రెట్రోగ్రేడేషన్ ప్రాసెస్ అంటే ఇవాళ మనం మంచిగా అన్నాన్ని వార్చుకొని కానీ లేకపోతే కుక్కర్లో పెట్టుకుని కానీ దాన్ని ఒక 8 to 12 hours దాన్ని నిలవ పెట్టుకుని అప్పుడు తీసుకున్నట్టయితే దాని మీద ఏదైతే పొర ఉంటుందో, ఆ బ్రాన్ పర్సంటేజ్ ఉంటుందో, అది ఫైబర్గా మారి మనకి డైజెషన్ అవ్వడానికి ప్లస్ షుగర్ కంట్రోల్ అవ్వడానికి, అదే డయాబెటిక్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది.
1: వైద్యులు ఏం సూచిస్తుంటారంటే ఆరోగ్యవంతులైన మనుషులకు అవనివ్వండి, ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి అసౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా సమతుల ఆహారం తీసుకోవాలి.
0: అవును,
1: అందులో స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అంటే మైక్రో మ్యాక్రో న్యూట్రియంట్స్ అని అంటుంటారు.
0: అవును,
1: ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా మీరు అందించడం లాగా కూడా చేస్తుంటారా?
0: చేస్తామండి, ఖచ్చితంగా. మన నేను ఇందాక అన్నట్టు ఫోర్టిఫైడ్ రైస్ కెనల్స్ లో మైక్రో న్యూట్రియంట్సే ఎక్కువ ఉంటాయి. మైక్రో కార్బ్స్ ఇవన్నీ మనకి పదార్థాల్లోంచి వస్తూనే ఉంటాయి, రైస్ లోనో ఆటాలోనో వీటిలో వస్తుంటాయి. మైక్రో న్యూట్రియంట్స్ లోపం వల్ల చాలా మందికి జుట్టు రాలిపోవడం, విజన్ సరిగ్గా ఉండకపోవడం, స్కిన్ అలర్జీలు వచ్చేయటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే మనకి రైస్తో పాటుగా, రైసే కాదు ఏ కార్బోహైడ్రేట్ అయినా సరే మనం ఈ ఫోర్టిఫైడ్ రైస్ కెనల్స్ అందులో కనుక కలిపి 100 grams 1 spoon, 100 grams 1 gram చొప్పున అట్లా మనం కలుపుకుని కనుక కన్జ్యూమ్ చేయగలిగితే ఆటోమేటిక్

0: గా ఉన్న మాల్ న్యూట్రిషన్ అనేది పోయి మనకు కావాల్సిన వైటమిన్స్ మినరల్స్ అన్ని మన బాడీకి అందుతాయన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి సేల్స్ పెరుగుతుంది, కస్టమర్కి ఏది కావాలో మనం అది అందించగలిగిన వాళ్ళం అవుతాం.
1: కేవలం వ్యాపార వాణిజ్య దృక్పథం అనే కాకుండా వాళ్ళ యొక్క సౌలభ్యం, సౌకర్యం, వాళ్ళ ఉపయోగాలు చూడాలి. రేపు మళ్ళీ రావాలి కదా, ఏదో ఇచ్చారు బాగుంది పాలిష్డ్గా ఉంది అని తీసేసుకోవడంతోనే సరిపోదు. మామూలుగా మనకు ఆరోగ్యానికి కూడా బాగుండాలి, కుటుంబంలో అందరూ కూడా మెచ్చుకోవాలి. ఇన్ని కోణాలను దృష్టిలో పెట్టుకొని మీరు రైస్ ట్రేడింగ్ కానివ్వండి, ఈ పోషక విలువలు ఉన్నటువంటి రకరకాల ఆహార పదార్థాలు కానీ అందించాలి మీరు. అయితేనండి, ముఖ్యంగా ఇవాళ రోజున మహిళలు కూడా ఇలాంటి రంగాల్లో ముందుకెళ్ళాలి అనేటువంటి ఆసక్తి చూపేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అలాంటి వాళ్ళు మీరు ఏ రకమైనటువంటి సూచనలు, సలహాలు ఇస్తారండి?
0: ఎవరైనా చేసుకోగలరు, నేను చెప్పాను కదా, దాని మీద ఇష్టం ఉండాలి. ఏ వ్యాపారం అయినా సరే ఇష్టంతో చేస్తే ఏది కూడా కష్టం అనిపించదు. ఇప్పుడు ఏ ఫర్నిచరో లేకపోతే బట్టలో అలాంటివి అనుకోండి, ఒకసారి కొనుక్కుంటారు, పెద్దవద్దాక ఏమి కొనుక్కోరు కదా. కానీ ఆహారం అనేసరికి మనం ఈ 10 కిలోలు కొనుక్కున్నాము, మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ కొనుక్కోవాల్సిందే. ఎప్పుడైతే మనం మంచి క్వాలిటీ ఇచ్చామో మళ్ళీ మన దగ్గరికే వస్తారు. సో ఇలాంటి అవగాహన మనం కల్పించడానికి మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా మనం ఇవ్వాలనే సంకల్పంతోనే ఉన్నాం. మేము ఎవరైనా సరే ఇలా మేము పెట్టుకుంటామండి, మాకు కావాలి, మేము నేర్చుకుంటాం అని ఎవరైనా అనుకున్నట్టయితే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము రెడీగానే ఉన్నాం.
1: ప్రోత్సహిస్తారు?
0: అవును, ఖచ్చితంగా.
1: ఉపాధి అవకాశాలు కూడా ఉంటాయా ఈ రంగంలో ఉండేటువంటి మహిళలకి?
0: ఖచ్చితంగా ఉంటాయండి. మనకి గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయండి. నేను కూడా వచ్చేసి MSME స్కీమ్ అనేసి దానిలో నుంచి తీసుకుని అక్కడి నుంచి ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చానన్నమాట. అదొక్కటే కాదు, ఇంకా చాలా ప్రభుత్వ పథకాలు మనకి ఉన్నాయన్నమాట. ముద్రా లోన్ అని ఇవన్నీ చాలా ఉన్నాయి. స్టార్టప్ ఏవైతే ఉంటాయో వాటికి గవర్నమెంట్ మంచిగా ప్రోత్సాహం ఇస్తోంది. వాటిని మనం తెలుసుకుని వాటిని అమలు చేసుకుని ముందుకెళ్ళాలి మనం.
1: సో మొత్తానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాలను కూడా ఉపయోగపెట్టుకుంటూ మహిళలు ముందుకు సాగవచ్చు అనేటువంటిది తెలియజేస్తున్నారు.
0: ఖచ్చితంగా.
1: సుధారాణి గారు, మరి ఇన్ని బాధ్యతలు నిర్వహిస్తున్నారు మీరు, మరి ఇటు కుటుంబపరమైన బాధ్యతలు కూడా ప్రతి మహిళ కూడా ప్రాధాన్యత ఇస్తూనే ఉంటారు, మీరు ఎలా సమన్వయం చేసుకోగలుగుతున్నారండి?
0: పంక్చువాలిటీ అండి, క్రమశిక్షణ, సమయపాలన, దీంతోపాటు ఇంట్లో వాళ్ళ సహకారం, ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఏంటంటే కొంత నియమబద్ధమైన జీవన విధానం ఉంటే ఎప్పుడైనా సరే సాధ్యపడుతుంది. మా పిల్లలు కూడా మంచిగా చదువుకున్నారు, ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, పాప జాబ్ చేస్తుంది, తను కూడా ఈ బాధ్యతలన్నీ చూసుకుంటూ కూడా మనం చేయొచ్చండి. కాకపోతే కొంత క్రమశిక్షణ అన్నది అవసరం, ప్లస్ ఇంట్లో వాళ్ళు కూడా సహకరించాలి.
1: మీ వారు మీకు పూర్తి సహకారం అంటే ఏదైనా అవసరం అయితే కొన్ని కొన్ని సలహాలు, సూచనలు ఇస్తారు, సానుకూలంగా?
0: ఖచ్చితంగా ఇస్తారండి. ఇద్దరం కూడా ఏదైనా సరే అనుకుని ఇలా చేస్తే బాగుంటుంది అని మాట్లాడుకుని చేస్తూ ఉంటాము. ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుందే వైఫ్ అండ్ హస్బెండ్ ముందుకెళ్ళడం అన్నది చాలా కష్టం.
1: ప్రతి మహిళకు కూడా వారి శ్రీవారు చక్కగా సహాయం చేస్తే మహిళ ఇంకా ముందు రాణించగలుగుతుంది, దేశ పురోభివృద్ధికి కూడా తన వంతు సహకారం అన్నట్టుగా కూడా అవకాశం ఉంటుంది.
0: అవునండి,
1: చాలా చాలా ధన్యవాదాలు సుధారాణి గారు, నమస్కారం అండి.
0: నమస్తే అండి.
2: మీరు ఇంతవరకు మహిళలు వ్యాపార వాణిజ్య రంగాలలో రాణించాలంటే శ్రీమతి కె సుధారాణి గారితో పరిచయం విన్నారు.
3: కార్యక్రమంలో ఇప్పుడు ఎముకలు దృఢత్వాన్ని కోల్పోకుండా ఉండాలంటే దీని గురించిన విశేషాలు వింటారు. ప్రస్తుత కాలంలో ఎక్కువైనటువంటి వాతావరణ కాలుష్యం, జీవన శైలిలో వచ్చిన మార్పులు, అలాగే ఆహారంలో మార్పుల వల్ల అనేక సమస్యలు, వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అంతేకాకుండా పోషకాల లోపం వల్ల కూడా బాధపడేవారు ఎక్కువగా ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. అలాంటి వాటిలో ఎముకల బలహీనత ఒకటి. మంచి ఆహారపు అలవాట్లు ఉన్నా కూడా ఎముకల అరుగుదల, ఎముకలు బలహీనంగా మారడం వంటివి పెను సమస్యలకు దారితీస్తోంది. ఎముకలు శరీర నిర్మాణానికి సహాయం చేసే వ్యవస్థను కలిగి ఉండటంతో పాటు కండరాలకు మద్దతుగా కూడా పనిచేస్తాయి. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నది ఎముకలలో అరుగుదల, దీనివల్ల కీళ్లనొప్పులు ఎక్కువగా రావడం కూడా గమనిస్తూనే ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎముకల సంరక్షణను తప్పనిసరిగా చూస్తారు.

తెలుసుకోవాలి. ముఖ్యంగా మన జీవన శైలి వల్ల ఎముకలు బలహీనంగా మారడానికి అవకాశం ఉంది. అయితే ఎలాంటి అలవాట్ల వల్ల ఎముకలు బలహీనంగా మారుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఎముకలు బలంగా ఉండాలంటే విటమిన్ డి, కాల్షియం ఎంతో అవసరం. అయితే కొంతమంది తమ సమయాన్ని ఎక్కువగా ఇంట్లోనే గడపడం వల్ల శరీరానికి కావలసినటువంటి సూర్యరశ్మిని తీసుకోకపోవడం, ఎండలోకి వెళ్తే శరీరం తట్టుకోలేదేమో అని అనుకుంటూ ఉంటారు. దీనివల్ల శరీరానికి కావలసినటువంటి విటమిన్ డి లభించదు. శరీరానికి కావలసిన విటమిన్ డి కనుక అందకపోయినట్లయితే ఎముకల ఎదుగుదలకు తోడ్పడే కాల్షియం లభించదు. కాబట్టి తప్పనిసరిగా ఉదయం 20 నిమిషాల పాటు సూర్యకాంతిని తీసుకోవాలి. అలాగే ఆహారంలో కూడా విటమిన్ డి లభించే వాటిని తీసుకోవడం తప్పనిసరి. ఇంకో విషయం ఏంటంటే ఎక్కువసేపు కూర్చోవడం కూడా ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. కొంతమంది టీవీలు చూస్తూ లేతే కంప్యూటర్ల ముందు పనిలో కంటిన్యూగా గంటల తరబడి కూర్చోవడం వల్ల కూడా ఎముకలు దెబ్బతింటాయని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఆరోగ్యకరమైన ఎముకలకు కదలిక అనేది తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి రోజు 30 నిమిషాల వ్యాయామం చేయాలి. ఒకే చోట గంటల తరబడి కూర్చోవడం మానుకోవాలి. ఉప్పు ఎక్కువగా తీసుకున్నా కూడా ఎముకలకు హాని జరిగే ప్రమాదం ఉంది. ఉప్పులో ఉన్న సోడియం శరీరానికి చాలా మంచిది. అలా అని ఎక్కువగా కాకుండా మితంగా మాత్రమే ఉప్పును తీసుకోవాలి. ఇక కూల్ డ్రింక్స్, నిల్వ చేసిన పానీయాలు తీసుకున్నా కూడా అవి ఎముకలకు హాని చేస్తాయి. ఎక్కువగా వీటిని కనుక తీసుకున్నట్లయితే ఎముకలు బలహీనపడతాయని వైద్యులు సూచిస్తున్నారు. ఎండాకాలంలో చాలామంది కూల్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. దీనికి బదులు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగలకు ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు. మన శరీరంలో ఎముకలను బలంగా ఉంచుకోవడం చాలా మంచిది. లేదంటే చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా కూడా ఎముకలు పుటుక్కున విరిగిపోతాయి. ఇక మరొకటి, ఎముకలలో సాంద్రత, గుజ్జు తగ్గిపోయి గుల్లగుల్లగా మారడాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు, లేదా ఎముకలు గుల్లబారడం అంటారు. ఇటీవలి కాలంలో కనుక చూసుకున్నట్లయితే 30 ఏళ్లలోపు మహిళలు కూడా ఈ ఆస్టియోపోరోసిస్ బారిన పడుతున్నారు. గతంలో 50 ఏళ్ల వయసు దాటిన మహిళల్లో ఇది వచ్చేది. వారిలో వచ్చే మెనోపాస్ కారణంగా శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఈస్ట్రోజెన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా ఎముకలు బోలుగా తయారవుతాయి. మరి ఎముకలు దృఢంగా ఉండాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు చూద్దాం. కాల్షియం అనేది ఎముకల నిర్మాణానికి కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా యుక్త వయసు పిల్లలకు తగినంత కాల్షియం అందకపోయినట్లయితే ఎముకల ఉత్పత్తి, ఎముకల కణజాలం దెబ్బతింటుంది. కాబట్టి కాల్షియం ఎక్కువగా లభించే పాల ఉత్పత్తులతో పాటు తాజా ఆకుకూరలు, పండ్లు, అన్ని రకాల పోషకాలు కలిగిన తాజా కూరగాయలు తీసుకోవడం వల్ల ఎముకల బలహీనతను తగ్గించుకోవచ్చు. క్యాబేజీ, బ్రోకోలి, బచ్చలి, పాలకూరలో కాల్షియం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా నువ్వులు. నువ్వుల్లో కాల్షియం చాలా ఎక్కువనే చెప్పాలి. నువ్వులు ఎముకలు దృఢంగా ఉండటానికి మంచి ఆహారం అని చెప్పాలి. కాబట్టి నువ్వులను తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే నువ్వులతో పాటు బెల్లం. నువ్వుల్లో ఎక్కువగా కాల్షియం ఉంటే బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, నువ్వులుండలు చేసుకుని రోజూ ఒకటి తిన్నట్లయితే శరీరానికి కావలసినంత కాల్షియం అందుతుంది, ఎముకలు దృఢత్వం తగ్గకుండా కాపాడుతుంది. ఇక వీటితో పాటు ఎముక ఉత్పత్తికి, దృఢత్వానికి విటమిన్ సి, విటమిన్ కే, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా రోజుకు 30 నిమిషాలు వ్యాయామాన్ని తప్పనిసరిగా చేయాలని వైద్యులు తెలియజేస్తున్నారు. ఆహారంలో ఉప్పును తగ్గించాలి. ఎక్కువగా కనుక తీసుకున్నట్లయితే శరీరంలో కాల్షియం గణనీయంగా తగ్గిపోతుంది. ఒక రోజులో 2400 మిల్లీగ్రాముల సోడియం కంటే ఎక్కువ తీసుకోకూడదు. కొన్ని ఆహార పదార్థాలలో సహజంగానే ఉప్పు ఉంటుంది. కాబట్టి చూసుకుని ఉప్పుని అదనంగా తీసుకోకపోవడం మంచిది. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు గనక పాటించినట్లయితే వయసు పెరిగిన కొద్దీ ఎముకలు బలంగా ఉండేలా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

0: कि भारतीय जोड़ी पुरुष डबल्स के दूसरे दौर में पहुंच गई है। आज ही पूर्व विश्व चैंपियन और 9वीं वरीयता प्राप्त पीवी सिंधु महिला सिंगल्स में आयरलैंड की सोफिया नोबल के साथ खेलेंगी। गोल में भारत के साथ टेस्ट क्रिकेट श्रृंखला के पहले मैच के तीसरे दिन के खेल में मेजबान श्रीलंका ने 5 विकेट पर 187 रन बना लिए हैं। भारतीय टीम ने पहली पारी में 462 रन बनाए थे। श्रृंखला का दूसरा और अंतिम टेस्ट मैच 23 अगस्त से कोलंबो में खेला जाएगा। हॉकी विश्व कप में आज नीदरलैंड्स के एम्स्टरडम में भारत का मुकाबला इंग्लैंड से होगा। मैच भारतीय समय के अनुसार शाम 6:30 बजे से शुरू होगा। विश्व कप में भारत ने अपने अभियान की शुरुआत शनिवार को वेल्स पर 3-1 की विजय के साथ की, जबकि इंग्लैंड ने प्रतियोगिता के पहले दिन पाकिस्तान को 4-1 से हराया। कार्मिक लोक शिकायत और पेंशन राज्य मंत्री डॉ जितेंद्र सिंह ने आज नई दिल्ली में 15 कर्मियों को राष्ट्रीय अनुभव पुरस्कार से सम्मानित किया। इन पुरस्कार विजेताओं ने राष्ट्र निर्माण के क्षेत्र में महत्वपूर्ण योगदान दिया है तथा पासपोर्ट सेवा केंद्र, पुराने कानून निरस्त किए जाने और नए कानून बनाने तथा प्रशासन और लेखांकन में प्रौद्योगिकी अपनाने में महत्वपूर्ण सहयोग दिया है। आकाशवाणी का समाचार सेवा प्रभाग आज रात 9:30 बजे फोन इन कार्यक्रम पब्लिक स्पीक में भ्रामक लेबलिंग और उपभोक्ता अधिकारों के प्रति जागरूकता विषय पर एक ज्ञानवर्धक परिचर्चा प्रसारित करेगा। कार्यक्रम के दौरान श्रोता स्टूडियो में विशेषज्ञों से विषय से संबंधित प्रश्न पूछ सकते हैं। सवाल पूछने के लिए टेलीफोन नंबर है 0112331081, व्हाट्सएप नंबर है 9289094044। प्रमुख घरेलू शेयर सूचकांक आज मामूली गिरावट के साथ कारोबार कर रहे हैं। अंतिम समाचार मिलने तक बॉम्बे स्टॉक एक्सचेंज का सेंसेक्स 148 अंक की गिरावट से 77,861 पर कारोबार कर रहा था। अंत में मुख्य समाचार एक बार फिर, सरकार विकसित भारत का लक्ष्य हासिल करने में बैंकिंग सुधारों और सार्वजनिक क्षेत्र के बैंकों की भूमिका की समीक्षा के लिए उच्च स्तरीय समिति गठित करेगी। भारत ने ब्रिक्स सहयोग की अपनी अध्यक्षता में जन केंद्रित और मानवता प्रथम दृष्टिकोण की पुष्टि की। बिहार के अशोक धाम मंदिर में भगदड़ से 7 महिला श्रद्धालुओं की मौत। पश्चिम बंगाल के बीरभूम में आग हादसे में 5 लोग मारे गए। पश्चिम बंगाल के गंगे क्षेत्र और ओडिशा में आज मूसलाधार वर्षा का रेड अलर्ट। गोल में भारत के साथ टेस्ट क्रिकेट श्रृंखला के पहले मैच के तीसरे दिन के खेल में मेजबान श्रीलंका ने पहली पारी में 5 विकेट पर 189 रन बनाए। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లలిత గీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800420223.
6: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
7: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
6: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
7: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
6: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
1: ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో ముందుగా శ్రీమతి ఆర్ బాలసరస్వతి గారు ఆలపించిన లలిత గీతం వింటారు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 22.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. శ్రోతలకు గమనిక, మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు ట్రాన్స్మిటర్ డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు.

ओ चकाचक फिर लो पान चबा। आहा।

మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయలో క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్కి మీరు మీ సమాధానాల్ని వాట్సాప్ ద్వారా మాకు పంపించాలి. నంబరు 0866248881. సో ఈ నెంబర్కి మీరు మీ సమాధానాన్ని పంపించాలి. మొట్టమొదటి ప్రశ్న మీ అందరి కోసం వచ్చేస్తూ ఉంది. సో మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ప్రముఖ నేపథ్య గాయని జిక్కి పూర్తి పేరు ఏంటి? సో జిక్కి అన్నది ఆవిడ పేరు కాదు, ఆవిడ పేరు అసలు ఏంటి అన్నది నా క్వశ్చన్ అనమాట. జిక్కి గారి పేరు ఏంటి?

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: ఎస్, మరి ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేశాను, ప్రముఖ నేపథ్య గాయని జిక్కీ గారి పూర్తి పేరు ఏంటి అని అడిగాను. సో అడిగిన క్వశ్చన్ జాగ్రత్తగా విన్నారు కదా? సో విన్నారని అనుకుంటాను. అయితే మరి రైట్ ఆన్సర్స్ ఎవరు పంపించారు చూస్తాం. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు అంటే, ఎస్ ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి ఫస్ట్ రైట్ ఆన్సర్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ అండి. మరి వారితో పాటుగా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరో చూద్దాం. పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి చక్కగా నేమ్స్ పంపించారు, ఆన్సర్ అయితే పంపించలేదు. సో సారీ, అట్లా ఎట్లా కుదురుతుంది? సో మీ నేమ్స్తో పాటు రైట్ ఆన్సర్ కూడా పంపించాలి కదా. సో హాఫ్ ఆన్సర్ పంపించారు, ఫుల్గా పూర్తి పేరు పంపించలేదు. ఎవరంటే ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి. సో ఇంకా ఎస్, ఫుల్ నేమ్ అంటే ఇనీషియల్స్ పంపించేస్తే ఎలాగండి? అశోక్, రమ్య, దినకర్, దేవాన్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సో ఇంత గ్యాప్ వస్తుందంటేనే మీకు అర్థమైంది కదా, రాంగ్ ఆన్సర్స్ ఎక్కువ ఉన్నాయి అనేసి. ఫుల్గా ఆన్సర్ అయితే పంపించలేదు. పెడన్ జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్. సో వీరందరూ ఒకే టైంకి ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాచులేషన్స్ అండి. ఇంకా ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలంక అవనిగడ్డ నుంచి రైట్ ఆన్సర్. భూమిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి రైట్ ఆన్సర్. లలితా మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్. సుబ్రహ్మణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. సో హాఫ్ రైట్ ఆన్సర్ మళ్ళీ ఎవరంటే, బృందావనం పద్మశ్రీ, శ్యామ్, పావని, చిరంజీవి, శశాంక్, అచ్యుత, శ్రీవత్స, హైదరాబాద్ సైనిక్పురి నుంచి. బిట్ర వీరమోహన్ రావు, నిర్మలాదేవి రాజవోలు విలేజ్ నుంచి రైట్ ఆన్సర్. మత్సూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి రైట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి. గొగులమూడి రాధాకృష్ణ, రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్.

0: గారు మాటూరు బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి, రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, రైట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట నుంచి, రైట్ ఆన్సర్. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి, రైట్ ఆన్సర్. ఇంకా డాక్టర్ కేవీరావు తణుకు నుంచి, రైట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, ఇంకా సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డు బాబా, మూసాపేటని ఇంకా వారి గ్రామ ప్రజలు అందరూ. సో అందరికీ కంగ్రాట్స్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, కాసుల పద్మ గుంటూరు నుంచి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్, సియోన్, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య, రైట్ ఆన్సర్. సో అందరూ షార్ట్ ఫామ్ పంపించేశారు. అలా పంపిస్తే కాదు కదా, ఫుల్ నేమ్ అన్నప్పుడు ఫుల్ నేమ్ పంపించాలి. మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా, దైద భిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి, రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, డి వాణి వెంకటేశ్వర, మార్తి టౌన్షిప్ నంద్యాల నుంచి, మురహరి యశోద, జానకిరాజు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి. సో హాఫ్ ఆన్సర్ జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల్ల నుంచి. యా రైట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడు డి గోవర్ధనరావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతిబాయి, వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి, రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, రైట్ ఆన్సర్. ఏం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, రైట్ ఆన్సర్. ఫణిరాజ్ నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్. చిలుక నారాయణ, అనసూయ, యమున, జనకంపేట, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి, రైట్ ఆన్సర్. గడ్డ మంకయ్య, బండారుపల్లి, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి, రైట్ ఆన్సర్. పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి, దైద త్రివేణి, చిన్మయి, ప్రీతం, నల్గొండ డిస్ట్రిక్ట్ హ్యాపీ హోమ్స్ నుంచి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రాధిక, రవి, శ్రీరామదాసు, కృపాచారి, ఇంకా వారి కుటుంబ సభ్యులు. మోరిపల్ల నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని, చిన్న చింతకుంట మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి రాజేష్ కుమార్. సో వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. మిగిలిన వాళ్ళందరూ కూడా పీజీ కృష్ణవేణి అన్నారు. పీజీ కాదు, ఫుల్ నేమ్ పంపించాలి. ఫుల్ నేమ్ ఏంటంటే పిల్లావుల గజపతి కృష్ణవేణి, సో ఇన్ షార్ట్ జిక్కి అని పిలిచేవారు. సో అది ఫస్ట్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోతూ ఉన్నాము. సో సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, మన దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఎవరు పనిచేశారు, ఏ రాష్ట్రానికి పనిచేశారు? మన దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఎవరు పనిచేశారు, ఏ రాష్ట్రానికి పనిచేశారు?
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

సో క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, రెండు పార్ట్స్ ఉన్నాయి ఈరోజు క్వశ్చన్లో. మన దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఎవరు పనిచేశారు, ఏ రాష్ట్రానికి పనిచేశారు, అంటే వారి పేరు, ఏ స్టేటు, రెండు పంపించాలి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు

0: అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: సో మరి ఈరోజు రెండో క్వశ్చన్లో రెండు ఆన్సర్లున్నాయి. మన దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఎవరు పనిచేశారు, ఏ రాష్ట్రానికి పనిచేశారు. సో రెండు పార్ట్స్ అన్నమాట. సో చూద్దాం ఎవరు రైట్ ఆన్సర్ పంపించారో. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు మానస విజయలక్ష్మి చీరాల నుంచి. సో కంగ్రాట్స్ అండి. మరి వారితో పాటుగా కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అని అంటే పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, శ్యామ్ నెల్లూరు నుంచి, పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి, నీలేంద్ర హరిణి, టంగుటూరి ప్రకాశం పంతులు గారు కాదండి, అలాగే వెస్ట్ బెంగాల్ జ్యోతి బసు గారు అన్నారు, అది కాదు. సో వీరందరూ ఇప్పటిదాకా ఈ చదివిన త్రీ మెంబర్స్ ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారండి, కంగ్రాచులేషన్స్. మరి ఇంకా తర్వాత రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరో చూద్దాం. సో కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ రైట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పీజీ కృష్ణవేణి గారి దగ్గరే ఉండిపోయారు. సో వచ్చేసేయండి, సెకండ్ క్వశ్చన్కి వచ్చేసాం మనం. ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలంక అవనిగడ్డ నుంచి. ఇంకా మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి. సాయి దర్శన్ శేషసాయి రోహన్ నెల్లూరు నుంచి. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప డిస్ట్రిక్ట్ నుంచి. గణేష్ నెల్లూరు నుంచి. పెడని జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు. కాసల పద్మ గుంటూరు నుంచి. సో డీటెయిల్స్ అన్నీ కూడా పంపించారు, నైస్ అండి. బృందావనం పద్మశ్రీ శ్యామ్ లక్ష్మీ నరసమ్మ పావని చిరంజీవి శశాంక్ అచ్యుత శ్రీవత్స హైదరాబాద్ సైనిక్పురి నుంచి. అశోక్ రమ్య దినకర్ దేవాంశ్ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి నరేష్ మెర్సి విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీనరసింహ ఇంకా వారి గ్రామ ప్రజలు. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి. గోగులమూడి రాధాకృష్ణమూర్తి మాధవి క్షీరసాగర్ మార్టూరు బాపట్ల డిస్టిక్ట్ నుంచి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని. కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి. వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి. సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్ సియోన్ నాగటిపండు అశోక్ బాబు ఇంకా వారి కుటుంబ సభ్యులు. గుండుగుల నుంచి కొనకళ్ళ రమేష్ రామోజీ శ్రీనివాస్ బాబు సత్యనారాయణ. లతా సుహాస్ హోస్కోట నుంచి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. దేశంలో పేర్లన్నీ, రాష్ట్రాల పేర్లన్నీ వరుసగా వచ్చేస్తూ ఉన్నాయి. సో అత్యధికంగా ఎవరు ముఖ్యమంత్రి అత్యధిక కాలం ఉన్నారు అన్న నా క్వశ్చన్కి, సో ఎన్ని రాష్ట్రాల పేర్లు అంటే అన్ని రాష్ట్రాల పేర్లు చక్కగా పంపించేస్తూ ఉన్నారనమాట. సో ఫుల్ ఆన్సర్ పంపించలేదండి రమేష్ వర్మ నంద్యాల నుంచి, ఫుల్ ఆన్సర్ పంపించాలి కదా. సో ఎక్కువ మంది జ్యోతిబస్సు అన్నారు. సో జ్యోతిబస్సు రాంగ్ ఆన్సర్ అండి. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్.

0: నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, రైట్ ఆన్సర్. ముర్హెరి యశోద జానకిరాజు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, రైట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, కందికాయపల్లి గ్రామం నుంచి, రైట్ ఆన్సర్. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రణి, జస్విత, సులోచన, రైట్ ఆన్సర్. కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి. చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, ఇంకా వారి కుటుంబ సభ్యులు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్. పాలెం పొళ్ళయ్య, ఆళ్లగడ్డ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి, అలాగే మార్కాపురం జిల్లా నుంచి దేవరగట్టు నుంచి సాల్మన్ రాజు, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, ఇంకా వారి మిత్రబృందం. ప్రసూన, సునీత చెన్నై నుంచి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద. బుచ్చిరెడ్డిపాలెం నుంచి మనోజ్ కుమార్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మొతిబాయి. ప్రసాద్, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు, హర్నాథపురం నుంచి. బిట్రా వీరమోహన్ రావు, నిర్మలాదేవి, రాజవోలు విలేజ్ నుంచి. జాప, భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల నుంచి. డి వాణి, వెంకటేశ్వరరావు, మార్తి టౌన్షిప్, నంద్యాల నుంచి. చంద్రబాబు నాయుడు గారట, ఇది ఫస్ట్ ఆన్సర్ అండి, కానీ కాదండి, చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ టైం చేసిన వాళ్ళు ఉన్నారు. కుంచి రామ్మూర్తి, కుంచివానిపేట నుంచి. సో ఆన్సర్ పంపించలేదు, చక్కగా పేరు మాత్రం టైప్ చేసి పంపించేస్తున్నారు. అలా అయితే చదవను కదండి, రైట్ ఆన్సర్ వాళ్ళనే చదువుతాను నేను, ఆ పేర్లు చదువుతాను. సో సిద్ధయ్య, పాపినేపాలెం నుంచి, రైట్ ఆన్సర్. అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి, రైట్ ఆన్సర్. చింతకుంట నుంచి, మహబూబ్ నగర్ నుంచి, రాజేష్, శ్రీవల్లి, చందన, భాగ్య, కుమార్. ధవళ, లక్ష్మీ నరసింహారావు, సంధ్య, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి, ఉట్కూరు, నారాయణపేట జిల్లా నుంచి. ఇంకా ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకిర్ భాయ్, మొహమ్మద్ రఫీ, మంగళంపురి ప్రకాష్, ఇంకా వారి మిత్రబృందం, నెల్లూరు నుంచి. కారంచోడు మండలం కుంకల్మరు గ్రామం తెలగపాలెం నుంచి వెంకటేశ్వర్లు రెడ్డి, జ్యోతి, తులసి, కౌశిక్. గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి. సో వీరు రైట్ ఆన్సర్ పంపించారండి. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటంటే పవన్ కుమార్ ఛామ్లింగ్, సిక్కిం రాష్ట్రానికి 24 సంవత్సరాల 165 రోజులు వీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1994 డిసెంబర్ నుంచి 2019 మే వరకు ఈయన ముఖ్యమంత్రిగా చేశారు సిక్కిం రాష్ట్రానికి. సో తర్వాత ప్లేస్లో ఉన్నారు నవీన్ పట్నాయక్, ఇంకా ఆ తర్వాత మీరు రాసిన జ్యోతి బసు గారు కానీ ఇంకా మిగిలిన వాళ్ళందరి లిస్ట్ ఆ తర్వాత ఉందన్నమాట. సో అదండి మరి ఈరోజు యువలయ్య.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో కూడేదాన్ 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయిని శ్రీమతి మండవ పద్మావతి, విద్యార్థిని ఎం ఐశ్వర్య. వినండి 8వ తరగతికి హిందీ పాఠం కూడేదాన్.
4: నమస్తే అధ్యాపికాజీ.
5: నమస్తే ఐశ్వర్య, బైఠో.
4: ధన్యవాద్ అధ్యాపికాజీ.
5: ఆస్ హమ్ 8వీ కక్షా కే పాఠ్యపుస్తక్ సే కూడేదాన్ నామక గజ్జపాఠ కే బారే మే జాన్ లెంగే. పహలే తుమ్ పాఠ మే పహలా అనుచ్ఛేద్ పడో.
4: జీ హా అధ్యాపికా జీ, మే కయీ రంగో మే మిల్తా హూ, మేరే కయీ ఆకార్ హై, ఘర్, స్కూల్, దఫ్తర్ హో యా సడక్, మే సబ్ జగహ్ రహతా హూ. ఆప్ సోచ్ రహే హోంగే మే కౌన్ హూ, చీజ్ హూ, మే బడే కామ్ కి, సోచో మేరా నామ్, జ్యాదా నహీ హై మేరా దామ్, ఆతా హూ మే సబ్కే కామ్, ఆప్ తో సమజే, హా మేరా నామ్ కూడేదాన్ హై. ఆజ్ మే ఆప్కో పతే కి బాత్ బతాతా హూ, సంసార్ మే ఏక్ మాత్ర మై హీ హూ, జో శరీర్ పర్ లిఖకర్ చల్తా హూ, మేరా ఉపయోగ్ కరేమ్.
5: అచ్చా ఐశ్వర్య, సునో, అబ్ మై ఇస్కా అర్థ బతావుంగి. ఇది చెత్త డబ్బా ఆత్మకథ. ఇక్కడ నేను అంటే చెత్త డబ్బా. మై కయి రంగో మే మిల్తా హోం, మేరే కయి ఆకార్ హై, ఘర్, స్కూల్, దఫ్తర్ హో యా సడక్, మై సబ్ జగహ్ రహతా హోం. నేను అనగా చెత్త డబ్బా అనేక రంగులలో లభిస్తాను. నాకు ఎన్నో ఆకారాలు ఉన్నాయి. ఇల్లు, పాఠశాల, ఆఫీసు లేదా రోడ్డు, ఎక్కడైనా నేను ఉంటాను. ఆప్ సోచ్ రహే హోంగే మై కౌన్ హోం, మీరు ఆలోచిస్తున్నారా నేను ఎవరిని అని. చీజ్ హోం మై బడే కామ్ కి, సోచో మేరా నామ్, జాదా నహీ హై మేరా దామ్, ఆతా హోం మై సబ్ కే కామ్, అప్ తో సమ్సో, హా మేరా నామ్ కూడేదాన్ హై. నేను పెద్ద పనికి ఉపయోగపడే వస్తువును. నా పేరు ఆలోచించండి, నా వెల ఎక్కువ కాదు. అందరికీ

0: పనికి వస్తాను. ఇప్పుడు అర్థమైందా? అవును, నా పేరు చెత్త డబ్బా. ఆజ్ మై ఆప్కో పతే కీ బాత్ బతాతా హూం. సంసార్ మే ఏకమాత్ర మై హీ హూం జో అపనే శరీర్ పర్ లిఖకర్ చలతా హూం మేరా ఉపయోగ కరేం. ఈరోజు నేను మీకు తెలిసిన విషయం చెప్తాను. ప్రపంచంలో నేను మాత్రమే, నా శరీరం మీద నన్ను ఉపయోగించండి అని వ్రాసుకుని తిరుగుతుంటాను. ఐశ్వర్య, మై కుచ్ ప్రశ్న పూచుంగి, జవాబ్ దో.
1: జీ హాన్ అధ్యాపికా జీ.
0: కూడే దాన్ కహా కహా రఖతే హై?
1: ఘర్, స్కూల్, దఫ్తర్ ఔర్ సడక్ పర్ ఆది జగహోం మే రఖతే హై.
0: కూడే దాన్ అపనే శరీర్ పర్ క్యా లిఖకర్ చలతా హై?
1: కూడే దాన్ అపనే శరీర్ పర్ మేర ఉపయోగ కరే లిఖకర్ చలతా.
0: సునో, అబ్ తుమ్ దూసరి అనుచ్ఛేద్ పడో.
1: జీ అధ్యాపికా జీ. పహలే లోగ్ పురాని బాల్టీ, డిబ్బా యా కిసీ భీ టూటీ హుయీ చీజ్ కా ఉపయోగ్ కూడా డాల్నే కే లియే కర్తే తే పర్ అబ్ సమయ్ బదల్ గయా హై. అబ్ మే ప్లాస్టిక్ టిన్ గత్తే లోహే వ స్టీల్ సే బనాయా జానే లగా హూం. పహలే తో మేరా ముహ్ కులా రహతా తా, అబ్ తో మేనే డక్కన్ లగవా లియా హై. జబ్ మేరీ ఆవశ్యకతా హో డక్కన్ కోలోమ్ ఔర్ ముజే ఉపయోగ్ మే లావో.
0: అబ్ సునో ఐశ్వర్య, మై అర్థం బతావుంగి. పహలే లోక్ పురానీ బాల్టీ, డిబ్బా యా కిసీ భీ టూటీ హుయీ చీజ్ కా ఉపయోగ్ కూడా డాల్నే కే లియే కర్తే థే. పూర్వం ప్రజలు పాత బకెట్లు, డబ్బాలు లేదా ఏదైనా విరిగిన పాడైపోయిన వస్తువులను చెత్త వేయడానికి చెత్త డబ్బాలుగా ఉపయోగించేవారు. పర్ అబ్ సమయ్ బదల్ గయా, అబ్ మై ప్లాస్టిక్ టిన్ గత్తే లోహే వా స్టీల్ సే బనాయా జానే లగా హం. ఇప్పుడు సమయం మారింది, అంటే కాలం మారింది. ఇప్పుడు నన్ను, అనగా చెత్త డబ్బాను, ప్లాస్టిక్ టిన్స్ గట్టి అట్టలతోనూ ఇనుము మరియు స్టీలు లోహాలతో తయారు చేస్తున్నారు. పహలే తో మేరా మొహ కులా రహతా, అబ్ తో మైనే ఢక్కన్ లగవాలియా హై. జబ్ మేరీ ఆవశ్యకత హో ఢక్కన్ కోలో ఔర్ ముజే ఉపయోగ్ మే లావో. మొదట చెత్త డబ్బాలకు మూత ఉండేది కాదు, ఓపెన్ గా ఉండేవి. ఇప్పుడు నాకు మూతలు వేయబడ్డాయి. ఎప్పుడైనా చెత్త డబ్బాల అవసరం వస్తే మూతను తెరిచి దానిని ఉపయోగించాలి. అబ్ మై ఇస్మే ప్రశ్న పూచుంగి, జవాబ్ దో ఐశ్వర్య.
1: జీ హాన్ అధ్యాపికా జీ.
0: కూడే దాన్ అబ్ కిన్ కిన్ పదార్థం సే తయారు కర్తే హై?
1: కూడే దాన్ అబ్ ప్లాస్టిక్ టిన్ గత్తే లోహే వ స్టీల్ సే తయారు కర్తే హై.
0: పహలే కూడే దాన్ కా ముహ్ కైసా థా?
1: పహలే కూడే దాన్ కా ముహ్ కులా రహతా థా.
0: అచ్చా, తో అబ్ మై తీసరి అనుచ్ఛేద్ కే బారే మే బతావుంగి, ఏక్ బార్ పడో.
1: జీ హాన్ అధ్యాపికా జీ. జాగో లోగ్ జాగో, సంసార్ మే చీజేం బదల్తీ రహతీ హై. మే బీ హర్ దిన్ పరివర్తన్ కర్ రహా హూ. అబ్ మైనే అప్నే బాయీ కో బీ ఖామ్ కర్నా సిఖా దియా హై. నీలే వా కాలే కూడే దాన్ మేరే బాయీ హై. ఔర్ మే హూ హరా కూడే దాన్, అబ్ మేరే నీలే బాయీ కా ఉపయోగ్ ఐసా కూడా డాల్నే కే లియే కర్ సక్తే హై జో నష్ట్ నహీ హోతా జైసే ప్లాస్టిక్ లోహా ఆది. కాలే బాయీ కా ఉపయోగ్ జీవాణు ఫైలానే వాలి వస్తువుం కో డాల్నే కే లియే హోతా హై జైసే ప్రయోగ్ కే బాద్ పక్టి రక్త సే సని ఇంజెక్షన్ కి సుయి ఆది. మేరా ఉపయోగ్ అబ్ నష్ట్ హోనే వాలా కూడా డాల్నే కే లియే కర్ సక్తే హై జైసే సబ్జీ యా ఫలోన్ కే చిలకే ఆది.
0: అచ్చా ఐశ్వర్య, సునో. జాగో లోగ్ జాగో, సంసార్ మే చీజేం బదల్తీ రహతీ హై. మై భీ హర్ దిన్ పరివర్తన్ కర్ రహా హూం. అబ్ మైనే అపనే భాయియోం కో భీ కామ్ కన్నా సిఖా దియా హై. మేల్కొనండి ప్రజలారా, మేల్కొనండి. ప్రపంచంలో అన్ని వస్తువులు మారుతూ ఉన్నాయి. నేను కూడా ప్రతిదినము మార్పు చెందుతూ వస్తున్నాను. ఇప్పుడు నేను నా సోదరులకు కూడా పనిచేయటం నేర్పుతున్నాను. నేను అంటే చెత్త డబ్బా అని చెప్పుకున్నాం కదా. నీలే వా కాలే కూడేదాన్ మేరే భాయి హై ఔర్ మై హోమ్ హరే కూడాదాన్. నీలిరంగు మరియు నలుపు రంగు చెత్త డబ్బాలు నా సోదరులు, నేను ఆకుపచ్చ చెత్త డబ్బాను. ఆప్ మేరే నీలే భాయి కా ఉపయోగ్ ఐసా కూడా డాల్నే కే లియే కర్ సకతే హై జో నష్ట నహీ హోతా జేసే ప్లాస్టిక్ లోహా ఆది. మీరు నష్టము కాని చెత్తను, అనగా ప్లాస్టిక్ మరియు ఉపయోగపడని లోహాలను నా సహోదరుడు నీలిరంగు చెత్త డబ్బాలో వేయుటకు ఉపయోగించుకునవచ్చును. కాలే భాయిక ఉపయోగ్ జీవాణు ఫైలానే వాలి వస్తువుకో డాల్నే కేలియే హోతా హై జేసే ప్రయోగకే బాద్ పట్టి రక్తశేషని ఇంజెక్షన్కి సుయి ఆది. నల్లరంగు

0: డబ్బాలో సూక్ష్మజీవులను వ్యాప్తి చేసే వస్తువులను, అనగా బ్యాండేజ్లను, రక్తంతో తడిసిన సూదులను వేయుటకు ఉపయోగించవలను. మేరా ఉపయోగ్ నష్ట హోనే వాళ్ళ కూడా డాలనే కే లియే కర్ సక్తే హై, జైసే సబ్జీ అఫాలోంకే చిలకే ఆది. మట్టిలో ధ్వంసమయ్యే చెత్త, అనగా కూరగాయలు మరియు పండ్ల తొక్కలు మొదలగు వాటిని ఆకుపచ్చని చెత్త డబ్బాలో వేయవలెను. కూడేదానికే రంగ్ ఆర్ ఉన్మే క్యా క్యా కూడా డాల్నా ఆప్కో మాలూమ్ హై ఐశ్వర్య?
1: అధ్యాపికాజీ మాలూమ్ హై.
0: తో అబ్మై కొచ్ ప్రశ్న.

నేడు అమృత్ లాల్ మరియు నాయపాల్ గారి జయంతి సందర్భంగా వారి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఈ రోజున సాహిత్య ప్రపంచానికి చెందిన ఇద్దరు ప్రముఖ రైటర్స్ జన్మించారు. వారిలో మొదటిగా అమృత్ లాల్ నగర్ గురించి తెలుసుకుందాం. 17th August 1916న ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో జన్మించిన అమృత్ లాల్ నగర్ హిందీ లిటరేచర్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. చిన్నప్పటి నుంచే రైటింగ్పై ఆసక్తి పెంచుకున్న వారు నోవెల్స్, స్టోరీస్, రేడియో ప్లేస్, ఎస్ఎస్ వంటి అనేక ఫామ్స్లో రచనలు చేశారు. వారి రచనల్లో సాధారణ మనుషుల జీవితం, సమాజంలో ఉన్న సమస్యలు, కల్చర్, హిస్టరీ లాంటి విషయాలు చాలా సహజంగా కనిపిస్తాయి. అందుకే వారి రచనలు కేవలం స్టోరీస్లా కాకుండా ఆ కాలం సమాజాన్ని మనకు చూపించే ఒక విండోలా కూడా ఉంటాయి. అమృత్ లాల్ నగర్ రచనల్లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి బూంద్ ఔర్ సముద్ర, అమృత్ ఔర్ విష్, మానస్ కా హన్స్ వంటి వర్క్స్. ముఖ్యంగా మానస్ కా హన్స్లో వారు మెడివల్ పోయెట్ తులసీదాస్ జీవితాన్ని లిటరరీ పర్స్పెక్టివ్లో అందించారు. తులసీదాస్ జీవితంలోని ఇబ్బందులు, వారు ఎదుర్కొన్న పరిస్థితులు, ఆ కాలంలోని సోషల్ అండ్ కల్చర్ పరిస్థితులను ఈ నోవెల్లో చూపించారు. వారు హిస్టారికల్ అండ్ సోషల్ థీమ్స్ను ఫిక్షన్తో కలిపి రీడర్స్కి అందించడంలో మంచి పేరు తెచ్చుకున్నారు. అమృత్ ఔర్ విష్ రచనకు

వారికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. తరువాత హిందీ లిటరేచర్కి వారు చేసిన సేవలకు పద్మభూషణ్ కూడా లభించింది. అమృత్లాల్ నగర్ని మనం ఒక నోవలిస్ట్గా మాత్రమే కాకుండా సొసైటీని దగ్గరగా అబ్జర్వ్ చేసి ఆ అబ్జర్వేషన్ని లిటరేచర్గా మార్చిన రైటర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆగస్ట్ 17 ముడిపడిన మరో ముఖ్యమైన వారు విఎస్ నాయిపాల్. 1932 త్రినిదాత్లో జన్మించిన వారు. ఇండియా ఆరిజిన్ ఫ్యామిలీకి చెందిన త్రినిదత్ బాన్ బ్రిటిష్ రైటర్. చిన్నప్పటి నుంచే రైటింగ్పై ఆసక్తి ఉన్న నాయిపాల్ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. లండన్లో సెటిల్ అయ్యి రైటింగ్ కెరీర్ని కొనసాగించారు. ఫిక్షన్తో పాటు ట్రావెల్ రైటింగ్, ఎస్సే, నాన్ ఫిక్షన్లో కూడా వారు ఎంతో ప్రసిద్ధి పొందారు. వారి ఫేమస్ వర్క్స్లో ఎ బెంత్ ఇన్ ద రివర్, ఇండియా ఎ మిలియన్ మ్యూటానీస్ నఫ్ వంటి బుక్స్ ఉన్నాయి. ఇండియాతో వారికి ప్రత్యేకమైన లిటరరీ కనెక్షన్ ఉంది. నాయిపాల్కి 1971 బుక్కర్ ప్రైజ్ లభించింది. తరువాత 2001 వారికి నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ వచ్చింది. చివరిగా ఒకరు ఇండియాలోని హిందీ సొసైటీ, కల్చర్, హిస్టరీని తమ రచనల్లో చూపిస్తే, మరొకరు ప్రపంచంలోని డిఫరెంట్ సొసైటీస్, కల్చర్స్ వంటి విషయాలను తమ రైటింగ్ ద్వారా ఎక్స్ప్లోర్ చేశారు. ఒక సింగిల్ డేట్, రెండు డిఫరెంట్ రైటర్స్, కానీ ఇద్దరు లిటరేచర్ ద్వారా మనుషుల జీవితాలను, సమాజాన్ని అర్థం చేసుకునే ఒక కొత్త పర్స్పెక్టివ్ మనకు ఇచ్చారు. కార్యక్రమంలో చివరిగా బాహుబలి 2 చిత్రం నుంచి ఒక చక్కని పాటను విందాం.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. సమయం సాయంత్రం 6 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలోను ఆ తర్వాత ఆంగ్లంలోను వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి

నా చిన్న తమ్ముడు ఉన్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి, pmsuryaghar.gov.in.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభమయ్యాయి. విద్యా విధానంలో సంస్కరణలతో పాటు పరీక్షల నిర్వహణలోనూ మరింత పారదర్శకత తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ ఈరోజు నుంచి మొదలయ్యాయి. గిరిజనుల భూముల రక్షణకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతిలో సాగుతున్న నిర్మాణ పనులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమాధానాలు చెప్పారు. మరోవైపు శాసనమండలి సమావేశాలు కూడా ఈరోజు ఉదయం ప్రారంభమయ్యాయి. మండలి సమావేశాలకు హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు డిఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని సిబిఐ చేత విచారణ చేయించాలని పట్టుబట్టడంతో అధికార విపక్ష సభ్యుల మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. దీంతో సభలో గందరగోళం నెలకొంది. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లుగా చైర్మన్ కొయ్య మోషినరాజు ప్రకటించారు. శాసనసభ వర్షాకాల సమావేశాలను ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించాలని శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ బీఎస్సీ నిర్ణయించింది. అమరావతిలోని శాసనసభ ఆవరణలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన ఈరోజు బీఎస్సీ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర విద్యా విధానంలో సంస్కరణలతో పాటు పరీక్షల్లోనూ మరింత పారదర్శకత తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మెగా డిఎస్సీ నియామకాల అంశంపై శాసనసభలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, అధికారంలోకి వస్తూనే తొలి సంతకం చేసి మెగా డిఎస్సీ ద్వారా 15,941 ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. కేవలం 148 రోజుల్లోనే ప్రక్రియ అంతా పారదర్శకంగా పూర్తి చేశామన్నారు. టెట్ డిఎస్సీ నోటిఫికేషన్లలోనూ హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టామని తెలిపారు. జోనల్ రాష్ట్ర స్థాయి కమిటీతో పాటు అపిలేట్ అథారిటీని కూడా ఏర్పాటు చేసి ఫిర్యాదులను పరిష్కరించామని ముఖ్యమంత్రి చెప్పారు. స్పోర్ట్స్ కోటా కింద కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నిబంధనలనే రాష్ట్రంలోనూ అమలు చేశామని చంద్రబాబు నాయుడు వివరిస్తూ,
1: ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేది విద్య, పేదరికాన్ని రూపుమాపేది కూడా విద్యతోనే సాధ్యం. విద్యా ప్రమాణాలు పెరగాలి. విద్యా ప్రమాణాలు పెరగాలంటే ప్రతి ఒక్క స్కూల్కి గ్రామ విద్యా కమిటీలు కూడా తీసుకొచ్చాం. మెగా డిఎస్సీ కింద కేబినెట్ లో పెట్టి మొత్తం ఉద్యోగాల దిశ 16,347 ఎవ్రీ ప్రొసీజర్ ట్రాన్స్పరెంట్ గా చెక్స్ అండ్ బ్యాలెన్స్ పెట్టి పర్ఫెక్ట్ గా చేశారు దిశ. ఎక్కడ ఒక తవకలు జరగలేదు, జరిగితే ఉపేక్షించే సమస్య లేదు.
0: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్ర ప్రగతి పథంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. భోగాపురం విమానాశ్రయం నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విమానాశ్రయానికి వచ్చిన కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, విమానాశ్రయ నిర్మాణం స్థానిక చరిత్ర సంస్కృతికి అద్దం పడుతోందన్నారు. విశాఖపట్నం నుంచి భోగాపురం విమానాశ్రయానికి కనెక్టివిటీ కోసం రహదారుల అభివృద్ధి పనులు సాగుతున్నాయని చెప్పారు. బీచ్ కారిడార్ పనులను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. గిరిజనుల భూముల రక్షణకు కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆమె ఈరోజు మాట్లాడుతూ, గిరిజనుల భూ సంరక్షణ కోసం అమల్లో ఉన్న 1/70 చట్టాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. గిరిజనుల భూములకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. గిరిజనుల భద్రత, సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని మంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలలో ప్రధానమైన పీఎం స్వనిధి పథకం ద్వారా మహిళలు రుణాలను పొంది ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన స్వనిధి పథకం లబ్ధిదారు జాన్సీ

0: ఈరోజు ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: నేను పిఎం స్వానీ పథకం ద్వారా 1 లక్ష రూపాయలు బ్యాంక్ రుణం పొందాను. ఈ లోన్ ద్వారా నేను చికెన్ షాప్ పెట్టుకుని మెయింటెనెన్స్ చేసుకుంటున్నాను. దీని ద్వారా నాకు నెలకి 15,000 నుంచి 25,000 వరకు ఆదాయం వస్తున్నది. ఈ ఆదాయంతో నా కుటుంబాలను పోషించుకుంటూ నా బిడ్డలను చదివించుకుంటున్నాను. ఈ విధంగా మంచి మంచి మహిళా సంక్షేమ పథకాలను రన్ చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
0: పిఎం స్వనిధి పథకం కింద బ్యాంకు రుణాలను ఎలాంటి డాక్యుమెంట్ ఛార్జీలు లేకుండా లబ్ధిదారులు పొందుతున్నారని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మెప్మా ఇన్ఛార్జ్ దివాకర్ తెలిపారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ గురుకుల పాఠశాలలకు 500 కోట్ల రూపాయల శాసకీయ నిధులతో శాశ్వత భవనాలు నిర్మించాలని నిర్ణయించామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. బీసీ హాస్టల్స్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, మరమ్మతులకు నిధులు కేటాయించామని తెలిపారు. శాసనసభ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలు ఇచ్చారు. ఈ ఏడాది కొత్తగా 10 బీసీ గురుకులాలు స్థాపించామని, వాటిలో 5 రాయలసీమలో, మరో 5 ఉత్తరాంధ్రలో నెలకొల్పామని తెలిపారు. 6 బీసీ బాలికల గురుకులాలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేశామని వెల్లడించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రాబోయే 24 గంటల్లో మొదట ఉత్తర వాయువ్య దిశగా, ఆపై గంగానదీ పరివాహక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్ మీదుగా వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వివరించింది. దీని ఫలితంగా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని వెల్లడించింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రహారీ గోడ కూలి మీదపడటంతో 10వ తరగతి విద్యార్థి తుపాకుల అరుణ్ తేజ్ మృతి చెందగా మరో విద్యార్థి గాయపడ్డాడు. ఈరోజు జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారం అందించనున్నట్లుగా లోకేష్ తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. విద్యా విధానంలో సంస్కరణలతో పాటు పరీక్షల నిర్వహణలోనూ మరింత పారదర్శకత తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ ఈరోజు నుంచి మొదలయ్యాయి. గిరిజనుల భూముల రక్షణకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
3: కాదు, ముందుగా పొదుపు,
2: ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
4: ఆర్బీఐ అంటోంది,
5: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు సాయంత్రం, రేపు ఉదయం మేము ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం 6:30 శ్రీ ప్రతిమా శశిధర్ గారు ఆలపించిన అన్నమాచారి కీర్తనలు వింటారు. 7:05 తిరిగి 8:30 తెలుగులో జాతీయ వార్తలు.

ఆకాశవాణి హైదరాబాద్ మరియు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇక 7:30 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వ్యవసాయంలో నానో ఎరువుల వినియోగం గురించి తిరుపతి జిల్లా తిరుపతి ఆర్ఏఆర్ఎస్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ టిఎన్కేవి ప్రసాద్ గారితో పరిచయం వింటారు. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం, సినిమా పాట, ఇంకా క్రీడావలోకనం, వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష వింటారు. 8:10

పార్లమెంటు కార్యక్రమాల సమీక్ష. ఎనిమిదిన్నరకి తెలుగులో జాతీయ వార్తలు, 8:40 చిత్రమంజరి ఫిలిం గీతాలు, రాత్రి 9:00 ఆంగ్ల వార్తలు, 9:00 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, 9:30 పాటకు వేలాయిరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు, రాత్రి 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీతం, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇక రేపటి మా ప్రసారంలో ఉదయం 6:00 తిరిగి 7:00 దేశభక్తి గీతం వింటారు, 6:05 తిరిగి 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి, 6:10 భక్తి రంజనిలో శ్రీ భద్రాచల రామదాసు కీర్తనలు వింటారు, 6:30 సూక్తి ముక్తావళిలో ఈర్ష్య ప్రభావం వ్యాఖ్యానం శ్రీ దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారు, 6:30 చేను ముచ్చట్లలో పంట బీమా ప్రాముఖ్యత వివరాలు వింటారు, 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి, 6:55 ప్రసార విశేషాలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:30 ఉదయ కిరణాలు కార్యక్రమంలో చిన్నపిల్లల్లో పెరిగిపోతున్న ఊబకాయం కారణాలు చికిత్స డాక్టర్ రవీంద్రరెడ్డి గారితో పరిచయం ఇంకా సినిమా పాటలు వింటారు, 7:45 మృదుమధుర గీతమంజరి భావలహరి, 8:30 బాపట్ల జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి, 8:30 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనిన్ సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది, రేపు ఉదయం 9:30 మహిళలు మహారాణులు కదంబ కార్యక్రమం వింటారు, సమర్పణ శ్రీమతి కె శ్రీలత, అనంతరం మన పర్యావరణం మన బాధ్యత శ్రీ ఎం ఉమాజ్యోతి గారి ప్రసంగం వింటారు. ఇక రేపు ఉదయం 10:00 నుండి సాయంత్రం 5:58 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ప్రతిరోజు సాయంత్రం 8 గంటల నుండి 8:30 గంటల వరకు ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, ఇంకా ప్రతిరోజు ఒక జనరల్ టాపిక్ పై సమగ్రమైన విశ్లేషణాత్మక వివరణలు ప్రసారమవుతాయి.
1: పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ కార్యక్రమాలను రోజూ వింటూ తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి.
0: అంతేగాక ప్రతి సోమవారం స్పోర్ట్స్ రౌండప్, ఇంకా ప్రతి శనివారం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ కార్యక్రమాల ద్వారా జనరల్ నాలెడ్జిని పెంచుకుంటూ కాంపిటేటివ్ పరీక్షల్లో విజయం సాధించగలిగేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగం.
1: న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
0: వేవ్స్ ఓటీటీ యాప్ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు మీరు వినవచ్చు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. ఇప్పుడు అన్నమాచార్య కీర్తనలు కార్యక్రమంలో భాగంగా శ్రీ ప్రతిమా శశిధర్ గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు వింటారు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

మీరింతవరకు శ్రీ ప్రతిమ శశిధర్ గారు పాడిన అన్నమాచార్య కీర్తనలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం సాయంత్రం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పాకిస్తాన్ ఐఎస్ఐ ఆధ్వర్యంలో పనిచేస్తున్న షెహజాద్ భట్టి నెట్వర్క్ ఉగ్రవాద సంస్థను స్వాతంత్ర దినోత్సవం ముందు నిర్వీర్యం చేసి దేశంలో ఉగ్రవాద దాడులు నివారించామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. పెన్షన్లకు సంబంధించిన ప్రక్రియలను ప్రభుత్వం సులభతరం చేసిందని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన భద్రతా మౌలిక సదుపాయాలను యుద్ద ప్రాతిపదికన మెరుగుపరచాలని కేంద్ర విద్యామంత్రి ప్రహ్లాద్ జోషి ఎన్టీఏ అధికారులను ఆదేశించారు. శ్రీలంకతో మొదటి క్రికెట్ టెస్టులో భారత్ ఈవేళ 3 రోజు ఆట ముగిసే సమయానికి 178 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. స్వాతంత్ర దినోత్సవానికి ముందు ఐఎస్ఐ మద్దతు గల షెహజాద్ భట్టి ఉగ్రవాద నెట్వర్క్ను ధ్వంసం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. 200 మందికి పైగా ఉగ్రవాదులను అరెస్ట్ చేయడం ద్వారా విధ్వంసక దాడి కుట్రలను ప్రభుత్వం భగ్నం చేస్తున్నానని పేర్కొన్నారు. 14 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో భద్రతా బలగాలు సమన్వయంతో ఆపరేషన్ నిర్వహించి ఈ నెట్వర్క్ను చిన్నాభిన్నం చేశాయని, ఇది ఉగ్రవాదంపై భారత్ యొక్క జీరో టాలరెన్స్ విధానానికి అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఐఎస్

0: సైనిధులు మద్దతుతో నడిచే ఈ ఉగ్రవాద సంస్థ నుండి ఐఈడీలు, పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులు గల గ్రెనేడ్లు, పిస్టల్స్, తూటాలు, నిఘా కోసం ఉపయోగించిన సీసీటీవీ కెమెరాల వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెట్వర్క్ అనేక ఉగ్రవాద కార్యకలాపాలతో ప్రమేయం ఉందని, షహజాద్ భట్టి నెట్వర్క్ పాకిస్తాన్ కేంద్రంగా ఐఎస్ఐ మద్దతుతో నడుస్తున్న ఒక ఉగ్రవాద సిండికేట్ అని, దేశంలో గ్రెనేడ్, ఐఈడీ, పెట్రోల్ బాంబు దాడి ఘటనలు టార్గెట్ హత్యలతో సంబంధం కలిగి ఉందని హోంమంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2026 జాతీయ అనుభవ అవార్డులను 15 మంది ఎంపిక చేసిన గ్రహీతలకు పెన్షన్ ప్రజా ఫిర్యాదుల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. దేశ నిర్మాణానికి తోడ్పడిన ఈ అవార్డు గ్రహీతలు పాస్పోర్ట్ సేవా కేంద్రం పాత నిబంధనలను రద్దు చేసి కొత్త నిబంధనలు రూపొందించడం, పరిపాలన అకౌంటింగ్ లో సాంకేతిక పరిజ్ఞానం అలవర్చుకోవడం వంటి వివిధ ప్రభుత్వ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ నుంచి పదవీ విరమణ పొందుతున్న లేదా పొందిన ఉద్యోగులు ప్రభుత్వంలో పనిచేసిన తమ అనుభవాలను పంచుకోవడానికి అనుభవ్ ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో పెన్షన్ మిత్ర హ్యాండ్బుక్, దేశవ్యాప్త డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ 5 మార్గదర్శకాలను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మారుతున్న పరిపాలన సామాజిక అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం పెన్షన్ విధానాన్ని సులభతరం చేస్తూనే ఉందన్నారు. పెన్షన్ దరఖాస్తు ఫామ్ల నుండి అనవసరమైన నిబంధనలు తొలగించి క్లిష్టమైన విధానాలను మరింత సులభమైన పద్ధతులతో భర్తీ చేశామని జితేంద్ర సింగ్ చెప్పారు.
1: భారత సర్కార్ మే సేవా నివృత్తి యా పెన్షనర్స్ కి సంఖ్య జో కామ్ కర్నే వాలే కర్మచారి హై వర్కింగ్ ఎంప్లాయ్ ఉస్సే కహీ అధిక హై. ది రిటైర్మెంట్ హ్యాపెనింగ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 60 వెన్ ది లైఫ్ స్పాన్ హస్ గాన్ ఆల్మోస్ట్ అప్ టు 70. సో మోస్ట్ ఆఫ్ దీస్ రిటైరింగ్ కొలీగ్స్ ఆర్ ఇన్ ది ప్రైమ్ ఆఫ్ దేర్ హెల్త్, ఆల్సో ప్రైమ్ ఆఫ్ దేర్ ఎక్స్పర్టైజ్, ప్రైమ్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్. ఆర్ ఇస్లియే ఉన్కో ఇస్ తరహ సే ఛుట్టీ పే నా జానే దియా జాయే. ఉన్కి సేవాయే, ఉన్కా యోగదాన్ కిసి నా కిసి తరహ సే రాష్ట్ర నిర్మాణ కే కార్య ఆయే ఆర్ కిస్ ప్రకార్ ఆ సక్తా హై యే ఉన్కే సాథ్ చర్చా కర్నే కా మాధ్యమ బనే.
0: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్ మేనేజ్మెంట్ తో శిక్షణ పొందుతున్న 2025 బ్యాచ్ కు చెందిన ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్ ఆఫీసర్ ట్రైనర్లను కలుసుకున్నారు. ఈ సమావేశంలో పౌరుల మారుతున్న ఆకాంక్షలు నెరవేర్చడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్రను రాజ్నాథ్ సింగ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సివిల్ సర్వెంట్లు అత్యున్నత సేవాభావంతో ప్రజలకు అనుకూలమైన రీతిలో సేవలందిస్తూ కీలక పాత్ర పోషించాలని ఆయన చెప్పారు. అధికారులు క్రమం తప్పకుండా ప్రజలను కలుసుకోవాలని, వారి ఆందోళనలను అర్థం చేసుకోవడానికి, భరోసా కల్పించడానికి, వారి సమస్యలను క్షుణ్ణంగా వినాలని మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా రక్షణ భూముల నిర్వహణ, కంటైన్మెంట్ బోర్డుల మున్సిపల్ పరిపాలనలో డిఫెన్స్ స్టేట్ డిపార్ట్మెంట్ పాత్రను కూడా మంత్రి ప్రశంసించారు. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్న శక్తి సప్తధార కార్యక్రమం గురించి ప్రస్తావించారు. వ్యవసాయ గ్రామీణ భారతదేశానికి ఈ కార్యక్రమం ముఖ్యమైన దిశను నిర్దేశిస్తుందని ఆయన చెప్పారు. ప్రజలు కేంద్ర బిందువుగా కార్యక్రమాలు, పారదర్శకమైన పర్యవేక్షణ, సమర్థవంతమైన అమలు ద్వారా ఈ దృక్పథాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి శక్తి సప్తధార గురించి వివరిస్తూ, వ్యవసాయం ఆహారోత్పత్తిని బలోపేతం చేయడం, ఆహార పరిశ్రమలను ప్రోత్సహించడం, ప్రపంచ మార్కెట్లకు అందుబాటు విస్తరించడం వంటి ముఖ్యమైన ప్రాధాన్యతలు ఈ శక్తి సప్తధారలో ఉన్నాయని వ్యవసాయ మంత్రి వివరించారు. ప్రపంచ సంక్షోభం, అనిశ్చితుల మధ్య రైతులకు రాయితీ ధరలకు ఎరువులు అందించే ప్రభుత్వ నిబద్ధతను కూడా ప్రధానమంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారని శివరాజ్ సింగ్ చౌహాన్ గుర్తు చేశారు. విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, ఇతర సీనియర్ అధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్ణయించిన పరీక్షా నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని మంత్రి సమావేశంలో ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన భద్రతా వ్యవస్థలో పూర్తి మార్పులు తీసుకురావాలని, ప్రత్యేక గదులు, ఇంటర్నెట్ కనెక్షన్ లేని కంప్యూటర్ సిస్టమ్స్, పరికరాల డిపాజిట్ నిబంధనలను అత్యవసర ప్రాతిపదికన అమలు చేయాలని ఆయన ఆదేశించారు. అన్ని పరీక్షా ప్రక్రియలపై సమగ్రంగా ఆడిట్ నిర్వహించి దిద్దుబాటు చర్యలపై నివేదిక సమర్పించాలని కూడా ఎన్టీఏని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఇటీవలి సమస్యల నేపథ్యంలో ముఖ్యంగా మొత్తం వ్యవస్థను

0: సంస్కరించడంలో ఎన్టీఏ తీసుకున్న చర్యల గురించి అధికారులు మంత్రికి వివరించారు. ఎన్టీఏ నుంచి 50 మందికి పైగా సిబ్బందిని తొలగించామని, 10 కొత్త ప్రొఫెషనల్ లీడర్షిప్ పోస్టులకు ప్రకటన జారీ చేసి వారిని విధుల్లోకి తీసుకున్నామని చెప్పారు. సైబర్ సెక్యూరిటీ, సైకోమెట్రిక్స్, ప్రశ్నాపత్రాల రూపకల్పన, ఇతర ప్రత్యేక రంగాల కోసం ప్రైవేట్ రంగం నుంచి డొమైన్ నిపుణులను తీసుకొస్తున్నట్లు కూడా అధికారులు మంత్రికి వివరించారు. భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ కార్యవర్గ బృందాన్ని జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఈరోజు ప్రకటించారు. వసుంధరా రాజే సింధియా, తీరత్ సింగ్ రావత్, రామ్ మాధవ్, వైజయంత్ జయపాండ, సర్దార్ మన్ప్రీత్ సింగ్ బాదల్, రేఖా వర్మలతో సహా 13 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా నవీన్ నియమించారు. కేంద్ర మంత్రి, బీజేపీ నేత పీయూష్ గోయల్ పార్టీ జాతీయ కోశాధికారిగా నియమితులయ్యారు. బిఎల్ సంతోష్ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. వినోద్ తావ్డే, సునీల్ బన్సల్, స్మృతి ఇరానీ, విప్లవ్ కుమార్ దేవ్తో సహా 8 మంది పార్టీ నేతలను జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నవీన్ నియమించారు. డాక్టర్ హేమంత్ జోషిని యువమోర్చా అధ్యక్షుడిగాను, రూపాకుమార్ చౌదరిని మహిళా మోర్చా అధ్యక్షురాలిగాను, బన్సీలాల్ గుర్జర్ను కిసాన్ మోర్చా అధ్యక్షుడిగాను పార్టీ ప్రకటించింది. సీనియర్ బీజేపీ నేత నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ పార్టీ కొత్త కార్యవర్గ బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. గాలీలో జరుగుతున్న తొలి క్రికెట్ టెస్ట్ 3వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన తొలి ఇన్నింగ్స్లో శ్రీలంకను 284 పరుగులకు కట్టడి చేసింది. 178 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. భారత జట్లో మానవ్ సుతార్ 4 వికెట్లతో అగ్రస్థానంలో నిలవగా రవీంద్ర జడేజా 3 వికెట్లు తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 350 వికెట్లు, 4000 పరుగుల మైలురాయిని చేరుకున్న 4వ ఆటగాడిగా రవీంద్ర జడేజా నిలిచారు. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆల్అవుట్ అయింది. భారత్ తరఫున దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా కేఎల్ రాహుల్ 82 పరుగులు, ధ్రువ్ జురేల్ 51 పరుగులు చేశారు. ఈ సిరీస్లో 2వది చివరి టెస్ట్ నెల 23 నుంచి కొలంబోలో జరుగుతుంది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భాగంగా న్యూఢిల్లీలో జరుగుతున్న మహిళల సింగిల్స్ ఈవెంట్లో మన దేశానికే చెందిన టాప్ షట్లర్ పీవీ సింధు 2వ రౌండ్లోకి దూసుకెళ్లారు. మాజీ ప్రపంచ ఛాంపియన్ అయిన సింధు ఐర్లాండ్కు చెందిన సోఫియా నోబల్పై 21-7, 21-11 తేడాతో ఘన విజయం సాధించారు. మహిళల డబుల్స్ విభాగంలో మన దేశానికి చెందిన త్రిషా జాలీ, గాయత్రి గోపీచంద్ జోడీ కూడా 2వ రౌండ్కు అర్హత సాధించింది. బీహార్లోని లఖీసరాయ్ జిల్లాలో అశోక్ ధామ్ ఆలయం వెలుపల భక్తుల మధ్య జరిగిన తొక్కిసలాట్లో 7 మహిళలు మరణించారు. 10 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. జలాభిషేకం కోసం అశోక్ ధామ్ ఆలయానికి భారీగా చేరుకున్న భక్తులు తొక్కిసలాట కారణంగా తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలియజేశారు. విశేషాలు మరొకసారి. పాకిస్తాన్ ఐఎస్ఐ ఆధ్వర్యంలో పనిచేస్తున్న షెహజాద్ భట్టి నెట్వర్క్ ఉగ్రవాద సంస్థను స్వాతంత్ర దినోత్సవం ముందు నిర్వీర్యం చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. పెన్షన్లకు సంబంధించిన ప్రక్రియలను ప్రభుత్వం సులభతరం చేసిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలియజేశారు. పరీక్ష నిర్వహణకు సంబంధించిన భద్రతా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని కేంద్ర విద్యామంత్రి ప్రహ్లాద్ జోషి ఎన్టీఏ అధికారులను ఆదేశించారు. శ్రీలంకతో మొదటి క్రికెట్ టెస్టులో భారత్ 178 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ పాఠశాల.

0: స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టిఎన్కేవి ప్రసాద్.
1: రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించుకుపోయే విషయం వ్యవసాయంలో నానో ఎరువుల వినియోగం. వ్యవసాయ రంగంలో ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞాన స్తబ్దత అనే విషయం నెలకొని ఉందని చెప్పవచ్చు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత ఏర్పడుతుందని ప్రపంచ ఆహార సంస్థ జరిపిన ఒక అధ్యయనం తెలియజేస్తుంది. ఈ పరిస్థితులను అధిగమించి పెరిగే జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహారోత్పత్తిని పెంచాలంటే ఖచ్చితంగా ఏదో ఒక వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని

అభివృద్ధి చేసి వ్యవసాయ రంగంలో అందుబాటులోకి తేవలసి ఉంటుంది. మొదటి హరిత విప్లవం తర్వాత ఆహారోత్పత్తి గణనీయంగా పెరగడానికి ముఖ్యంగా సంకరజాతి వంగడాల రూపకల్పన ఎక్కువగా తోడ్పడిందని చెప్పాలి. అయితే సమర్థవంతంగా పంటలకు పోషకాలను అందించడం మరియు సకాలంలో చీడపీడల నివారణ పద్ధతులను అనుసరించడం వంటి సమస్యలను అధిగమించడం ద్వారా దిగుబడుల విషయంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. సగటు పంట దిగుబడులను నేరుగా పెంచాలంటే ఏదైనా నానో టెక్నాలజీ లాంటి ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ రంగంలో ఉపయోగించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పుడు నానో టెక్నాలజీ అంటే ఏమిటో క్లుప్తంగా తెలుసుకుందాం. నానో టెక్నాలజీ అంటే ఒక పదార్థాన్ని అతి సూక్ష్మంగా తయారు చేయడం, అంటే 10^-9 మీటర్ల పరిమాణంలో తయారు చేయడం. ఇంకా విపులంగా చెప్పాలంటే మన తల వెంట్రుక మందంలో 100,000 అన్నమాట. ఈ పరిమాణంలో పదార్థం యొక్క భౌతిక మరియు రసాయనిక ధర్మాలు దాని మాతృ పదార్థం కంటే భిన్నముగా ఉండి ఊహకందిన అనువర్తనాలను పొందవచ్చు. ఈ సాంకేతిక పరిజ్ఞానం వలన ఇప్పటికే మనం వివిధ రంగాలలో మునిపెన్నడూ చూడని ఫలితాలను గమనించడం జరిగింది. మరి మానవజాతి మనుగడకు అవసరమైన ఆహారోత్పత్తికి సంబంధించిన వ్యవసాయ రంగంలో ఈ నానో టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగపడుతుంది, మరియు మన భవిష్యత్ ఆహార అవసరాలను తీర్చడానికి నానో టెక్నాలజీ నిజంగా ఉపయోగపడుతుందా మనం తెలుసుకుందాం. ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నానో టెక్నాలజీలో పరిశోధనలు దాదాపు 10 సంవత్సరాల క్రితం ప్రారంభమయ్యాయి. తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో నానో పరిమాణంలోని పోషకాలను ముఖ్యంగా జింకు, రాగి, ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం మొదలగు వాటిని ఒక ప్రత్యేక పద్ధతిలో తయారు చేసి వివిధ మోతాదుల్లో పంటకు అందించినప్పుడు పంట దిగుబడులు గణనీయంగా పెరగడం గమనించడం జరిగింది. ఇక్కడ ఉదాహరణకి మనం వేరుశనగ పంటను తీసుకుంటే, ఈ వేరుశనగ పంటకు నానో పరిమాణంలోని జింక్ ఆక్సైడ్ అనే పోషకాన్ని అందించినప్పుడు వేరుశనగ పంటలో వేరు పెరుగుదల సాధారణం కంటే అధికంగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. అలాగే ఆకులలో కిరణజన్య సంయోగక్రియ బాగా జరిగింది. అంతేకాకుండా మొక్కల పెరుగుదల సమతుల్యంగా ఉండడం కూడా గమనించడం జరిగింది. ఇది సాధారణ జింక్ సల్ఫేట్ మోతాదు కంటే 15 రెట్లు తక్కువ మోతాదులోనే ఈ నానో పరిమాణంలోని జింక్ ఆక్సైడ్ను పంటకు అందించినప్పుడు దాదాపు 15-20% అధిక దిగుబడులు రావడం గమనించడం జరిగింది. అలాగే వరి పంటలో సాధారణ జింక్ సల్ఫేట్ మోతాదు, అంటే మనం సాధారణంగా 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయమని మనం రికమెండ్ చేస్తూ ఉంటాం. సో ఈ సాధారణ జింక్ సల్ఫేట్ కంటే 10 రెట్లు తక్కువ మోతాదులోనే, అంటే 2 గ్రాముల నానో పరిమాణంలోని జింక్ ఆక్సైడ్ను 10 లీటర్ల నీటిలో కలిపి పంటకు అందించినప్పుడు సుమారు 10-12% అధిక దిగుబడులు వచ్చాయి. మరీ ముఖ్యంగా వరి పంటలో జింకు లోప నివారణ సమర్థవంతంగా నివారించడం జరిగింది. అదేవిధంగా నానా పరిమాణంలోని కాల్షియంను వేరుశనగ పంటలో పిచికారీ చేసినప్పుడు జిప్సం వేసిన పంట కంటే 10-15% అధిక దిగుబడులు వచ్చినట్లుగా గమనించడం జరిగింది. అదేవిధంగా నానో సిలికాను వరి మరియు వేరుశనగ పంటల్లో సుమారు 200 ppm పిచికారి చేయగా పంట మీద పురుగులు, తెగుళ్ళు ఆశించడం తగ్గడం గమనించడం జరిగింది. దీనివలన రైతులు పురుగు మందులు మరియు

మిగుళ్ళు మందులు వాడే పరిమాణాన్ని మరియు అవసరాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. అంతేకాకుండా సరాసరిన 10% అధిక దిగుబడులు రావడం కూడా గమనించడం జరిగింది. ప్రయోగాత్మకంగా వివిధ ఆకుకూరలకు నానా పరిమాణంలోని ఇనుమును అందించినప్పుడు మన కంటి ఆరోగ్యానికి అవసరమైన ల్యూటిన్ బీటాక్రిటిన్ సుమారుగా 2 రెట్లు పెరిగినట్లుగా ప్రయోగశాల విశ్లేషణ ద్వారా నిర్ధారణ అయింది. అంతేకాకుండా వేరుశనగ పంటకు నానా పరిమాణంలోని ఇనుమును అందించినప్పుడు నీటి ఎద్దడిని తట్టుకునే సామర్థ్యం వేరుశనగ పంటలో పెరిగినట్లుగా కూడా నిర్ధారణ అయ్యింది. అదేవిధంగా ప్రయోగాత్మకంగా నానా బయోచార్ ఆధారిత నత్రజని మరియు పొటాషియం ఎరువులను నేలలో వేసినప్పుడు దాదాపు 50% రసాయనిక ఎరువులకు బదులుగా నానా బయోచార్ ఆధారిత ఎరువులను వాడుకోవచ్చని తెలిసింది. అంతేకాకుండా సుమారు 15-20% వరకు వేరుశనగ పంటలో అధిక దిగుబడులు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా నానా బయోచార్ ఆధారిత ఎరువులను వాడినప్పుడు నేలలో తేమను నిల్వహించుకున్న సామర్థ్యం పెరిగినట్లుగా కూడా గుర్తించడం జరిగింది. సో వ్యవసాయంలో నానా ఎరువుల వినియోగం వలన తక్కువ మోతాదులోనే మొక్కలకు అవసరమైన పోషకాలు సమర్థవంతంగా అందుతాయి. ఇవి సూక్ష్మ కణాల రూపంలో ఉండడంతో మొక్కలు వాటిని సులభంగా గ్రహిస్తాయి. మరీ ముఖ్యంగా సాంప్రదాయ ఎరువుల వినియోగాన్ని తగ్గించవచ్చు మరియు పంట దిగుబడి మరియు నాణ్యతను మెరుగుపరచవచ్చు. అంతేకాకుండా నేల మరియు నీటి కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. మరీ ముఖ్యంగా పోషకాల వృధాను తగ్గించి ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి. అయితే మనకిప్పుడు మనకు అందుబాటులో ఉన్న ముఖ్యమైన నానా ఎరువుల గురించి చర్చించుకుందాం. సో మనకు అందుబాటులో నానా యూరియా, ఇది నత్రజని అందించే ఫెర్టిలైజర్ అంటాం, అలాగే నానో డిఏపి, దీని ద్వారా నత్రజని మరియు భాస్వరాన్ని అందించవచ్చు, అలాగే నానో జింక్, జింక్ పోషకాన్ని అందించి జింక్ లోపాన్ని సవరిస్తుంది, అలాగే మరి నానో కాపర్, నానో కాపర్ వలన మొక్కల్లో పెరుగుదల మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వీటిని సాధారణంగా ఆకులపై పిచికారీ పద్ధతిలో వాడతారు. పంట రకం, పెరుగుదల దశను బట్టి తయారీదారు సూచించిన మోతాదును పాటించాలి. అలాగే సిఫారసు చేసిన మోతాదు కంటే ఎక్కువ వాడకూడదు. ఈ నానా ఎరువులు వాడకడం వల్ల మనకి కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది, ఎరువుల ఖర్చుని బాగా తగ్గించుకునే అవకాశం ఉంది. అలాగే పర్యావరణానికి తక్కువ హాని కలుగుతుంది. మరీ ముఖ్యంగా పోషకాల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది, అలాగే మెరుగైన దిగుబడి మరియు నాణ్యమైన ఉత్పత్తిని చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఈ నానా ఎరువులను ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలో తెలుసుకుందాం. ఎంత మంచి సాంకేతిక పరిజ్ఞానమైనా దాన్ని సరైన పద్ధతిలో వాడినప్పుడే పూర్తి ఫలితం వస్తుంది. నానో ఎరువులను వాడేటప్పుడు సాంప్రదాయ ఎరువులను పూర్తిగా బంద్ చేయవలసిన అవసరం లేదు. ఆఖరి దుక్కులో ఇచ్చే బేసల్ డోసు సాంప్రదాయ యూరియాను సగానికి తగ్గించి మిగిలిన సగానికి బదులుగా నానో యూరియా పిచికారీ చేసుకోవాలి. పైరు వేసిన 30-35 రోజులకు, అంటే పిలకలు తొలిగే దశలో, 1 లీటర్ నీటికి సుమారు 2-4 మిల్లీలీటర్లు, అంటే 15 లీటర్ల ట్యాంకుకు సుమారు 30-60 మిల్లీలీటర్లు కలిపి ఆకులపై పిచికారీ చేయాలి. ఇది మొదటి స్ప్రే అంటాం దీన్ని. మొదటి స్ప్రే చేసిన తర్వాత 20 రోజుల తర్వాత లేదా పూత దశకు ముందు మరోసారి ఇదే మోతాదులో, అంటే 15 లీటర్ల ట్యాంకుకు 30-60 మిల్లీలీటర్ల నానో యూరియా కలిపి పిచికారీ చేయాలి. అలాగే నానో డిఏపి 3-5 మిల్లీలీటర్లు 1 కేజీ విత్తనానికి విత్తే ముందు కలిపి కాసేపు నీళ్ళలో ఆరబెట్టి

విత్తుకోవాలి. దీనివల్ల వేరు వ్యవస్థ బలంగా వచ్చి మొలక శాతం పెరుగుతుంది. అదేవిధంగా పంట వేసిన 20 నుండి 25 రోజుల తర్వాత లీటరు నీటికి 2 నుండి 4 మిల్లీలీటర్ల నానో డిఏపి కలిపి పిచికారీ చేసుకోవాలి. అయితే ఈ నానో ఎరువులు వాడేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మొదటిది, నానో యూరియా సాధారణంగా ద్రవ రూపంలో లభ్యమవుతుంది. ఈ ద్రవ రూపంలో ఉండే పోషకాలు సీసాలో మనకి అందించడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ నానో ఎరువులను వాడే ముందు సీసాను బాగా కదిలించాలి, అంటే బాగా షేక్ చేయాలన్నమాట. దాని తర్వాత పిచికారీ చేసేటప్పుడు ఆకులపైన క్రింద బాగా తడిసేలా స్ప్రే చేయాలి, అంటే మొక్కంతా కూడా బాగా తడిసేలాగా స్ప్రే చేయాలి. మంచు లేదా వర్షం లేని సమయం చూసుకొని ఉదయం పూట కానీ సాయంత్రం వేళల్లో కానీ పిచికారీ చేయడం చాలా మంచిది. అలాగే నానో ఎరువులను సాధారణ పురుగు మందులు మరియు తెగుళ్ళ మందులలో కూడా కలిపి పిచికారీ చేయవచ్చును. ఈ నానో ఎరువులను మనం ఈ తెగుళ్ళ మందులు పురుగు మందులతో కలిపి కూడా మనం పిచికారీ చేయవచ్చు. అయితే కాపర్ మరియు సల్ఫర్ ఆధారిత మందులతో కలపకూడదు. ఈ జాగ్రత్త మనం తీసుకోవాలి. ఏదైనా సరే మనకి పురుగు మందు కానీ తెగుళ్ళ మందులో కానీ కాపర్ లేదా సల్ఫర్ ఉన్నట్లయితే దాన్ని మనం కలపకూడదు అన్నమాట. అయితే మరీ ముఖ్యంగా ఈ నానో ఎరువులు వాడడం వల్ల రైతులు ప్రధానంగా పొందగలిగే లాభాలు ఇప్పుడు చర్చించుకుందాం. మొట్టమొదటిది, మనం ఈ ఎరువులను మోసే బాధ నుండి తప్పించుకోవచ్చు. అలాగే రవాణా ఖర్చులు కూడా ఉండవు. ఉదాహరణకు ఒక పొలానికి 10 బస్తాల యూరియా కావాలంటే దానికి సంబంధించి ఆటో కిరాయి మరియు పొలం వరకు మోయడం ఎంతో శ్రమ మరియు ఖర్చుతో కూడుకున్న పని. అదే ద్రవ రూపంలో ఉన్న నానో ఎరువులైతే సీసాల రూపంలో లభ్యమవుతాయి కాబట్టి చిన్న సంచిలో వేసుకొని పొలానికి తీసుకువెళ్ళి వెసులుబాటు ఉంటుంది. దీనివల్ల ఎంతో ఖర్చు మరియు శ్రమ ఆదా అవుతుంది. ఇక రెండో విషయం, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు. సాంప్రదాయ ఎరువులతో పోల్చి చూస్తే ధర మరియు రవాణా ఖర్చులను పోల్చి కలిపి దాదాపు 1500 నుంచి 2000 రూపాయల వరకు మనం ఈ నానో ఎరువులు వాడడం ద్వారా ఆదా చేసుకోవచ్చు. ఇకపోతే మనం విచ్చలవిడిగా అర్ధరహితంగా రసాయనిక ఎరువులను వాడడం వల్ల చాలా ప్రాంతాల్లో భూములు నిస్సారంగా మరియు సమస్యాత్మకంగా మారుతున్నాయి. నేలలో ఉండే వానపాములు మరియు మిత్రపురుగులు దీనివలన చనిపోతున్నాయి. నానో ఎరువులను మనం పైపాటుగా ప్రయోగించడం వలన భూమికి ఎలాంటి హాని జరగదు. అంతేకాకుండా నేల సారం సురక్షితంగా ఉంటుంది. ఇకపోతే నానో ఎరువులు వాడిన పంటల్లో గింజ గట్టిగా మరియు నాణ్యతతో ఉంటుంది మరియు పంట దిగుబడులు సుమారు 10 నుంచి 15% వరకు పెరుగుతాయి. దీన్ని బట్టి మనకు నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చని తెలుస్తుంది. మరీ ముఖ్యంగా పర్యావరణం రక్షింపబడుతుంది. నానో ఎరువులు వాడడం వల్ల పర్యావరణం సమతుల్యం దెబ్బతినకుండా ఉంటుంది. మన సాంప్రదాయ ఎరువులు వాడినప్పుడు ఆ ఎరువులు కొట్టుకుపోయి కాలువలు చెరువులు కలుషితం అవుతూ ఉంటాయి. ఈ నానో ఎరువుల వల్ల కాలువలు చెరువులు కలుషితం కాకుండా ఉంటాయి. అలాగే వాతావరణంలోకి నైట్రస్ ఆక్సైడ్ వంటి విషవాయువులు కూడా విడుదల కాకుండా ఉంటాయి. అయితే ఈ నానో ఎరువులు వాడడంలో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. 1, అన్ని పంటలకు ఒకే విధంగా పనిచేయకపోవచ్చు. అలాగే సరైన సమయంలో మోతాదు పాటించకపోతే ఆశించిన ఫలితాలు కూడా రాకపోవచ్చు. అలాగే మనం ఎరువులు వాడే సమయం కూడా చాలా ముఖ్యమైనది. ఇక ఆ తర్వాత, సాంప్రదాయ ఎరువులను పూర్తిగా భర్తీ చేయకుండా శాస్త్రీయ సిఫార్సుల ప్రకారం వాడవలసి వస్తుంది. అనగా నానా ఎరువులు సాంప్రదాయ ఎరువులకు పూర్తిగా ప్రత్యామ్నాయం కాదు. కొంత భాగాన్ని మనం సాంప్రదాయ ఎరువులతోనూ మిగిలిన భాగాన్ని నానా ఎరువులతోనూ మనం పంటకు అందించవలసి ఉంటుంది.

0: అలాగే సమతుల్య పోషక నిర్వహణలో భాగంగా నానో ఎరువులను ఉపయోగించడం కూడా మంచిది.
1: వ్యవసాయంలో నానో ఎరువుల వినియోగం, వ్యవసాయ పాఠశాల, మీరింతవరకు విన్నారు. నిర్వహణ తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టిఎన్కేవి ప్రసాద్.

జానపద గీతం విన్నారు. ఈనాటి వ్యవసాయ పాఠశాల కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వికసిత్ భారత్.
1: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఈ అంశం గురించి డాక్టర్ పసుపులేటి శంకరయ్య గారి పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.
2: భారతదేశంలో సనాతనంగా ఉన్నటువంటి ప్రాచీన విజ్ఞాన శాస్త్రాన్ని, అలాగే అనేక శాస్త్రాలని వెలుగులోకి తీసి సజీవంగా నేటి యువతరానికి అందజేయాలని చెప్పి భారత ప్రభుత్వం భారతీయ విజ్ఞాన వ్యవస్థ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. మరి ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ యువతరానికి అందించిపోతున్నటువంటి అనేకమైన అంశాలని మనం ఈరోజున డాక్టర్ పసుపులేటి శంకర్ గారి ద్వారా తెలుసుకుందాం. వీరు ఒంటిమిట్ట పోతన సాహిత్య పీఠం అధ్యక్షులు, అలాగే వైఎస్ఆర్ జిల్లా ధార్మిక సంస్థల పరిరక్షణ సమితి అధ్యక్షులు కూడా. నమస్కారం అండి.
3: నమస్కారం సార్.
2: శంకర్ గారు, మన భారతదేశం అంటేనే ఎంతో పురాతనమైనటువంటి ఆ వ్యవస్థ కలిగినటువంటి దేశం. గ్రీస్ దేశం ఎలాగైతే పాశ్చాత్య దేశాల్లో చాలా పురాతనమైనటువంటిదో, అలాగే భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, వ్యవస్థలు, విజ్ఞాన శాస్త్రం ఇవన్నీ కూడా చాలా చాలా పురాతనమైనటువంటి

0: అవి ప్రామాణికమైనటువంటివి. అయితే కాలచక్రంలో తర్వాత అనేక సంవత్సరాల విదేశీయుల పాలనలో కూడా మన తాలూకా ఈ విజ్ఞాన శాస్త్రం అంతా కూడా చాలా పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళిపోయి మరుగున పడిపోయి యువతరానికి తెలియకుండా ఈ రోజున ఐఐటీలు మిగతావి చదువుకుంటున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ అదే అసలైనటువంటి సైన్స్ అని యువతరం భావిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకరమైన విషయమండి. మరి దీని గురించి కూలంకషంగా మా శ్రోతలకు తెలియజేస్తారా?
1: మంచి విషయం గురించి పిలిపించినందుకు ఆకాశవాణి అందరికీ కూడా ధన్యవాదాలు. భారతీయ విజ్ఞాన వ్యవస్థ చాలా అద్భుతమైనటువంటి వ్యవస్థగా శ్రీకారం చుట్టినందుకు నిజంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేయాలి. వేగవంతమైన సాంకేతిక అభివృద్ధి, పర్యావరణ సంక్షోభం, సాంస్కృతిక ఏకీకరణ, మానసిక ఆరోగ్య సమస్యల సమతుల్యత కోసం ఏర్పాటు చేసిన దాంట్లో, తప్పించిన దాంట్లో, అన్వేషణలో ఉద్భవించినటువంటి వ్యవస్థే ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ. విద్యా వ్యవస్థను ఏకీకృతం కావాలనేటువంటి తపనతో నేటి విద్యార్థులకు మన భారతీయ సంస్కృతి, సంప్రదాయం, సనాతనం, పురాతన కాలం నుంచి వేద కాలం నుంచి ఉన్నటువంటి అన్ని రంగాలలో ఉన్నటువంటి విజ్ఞాన వ్యవస్థను అందించాలనేటువంటి తపన నిజంగా చాలా గర్వకారణం. ఇది కేవలం ఇప్పుడున్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి విజ్ఞానం అని మాత్రం కాదు, అఖండ భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్, భూటాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, బర్మా, ఇప్పటి మన భారతదేశం అఖండ భారతదేశంలో ఉన్నటువంటి విజ్ఞాన వ్యవస్థలో ఉన్నటువంటి విషయాలను తెలియజేయాలనేటువంటి సంకల్పం చాలా గొప్ప విషయం. ఇప్పుడున్నటువంటి విషయాలలో ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైనటువంటి మరియు విస్తృతమైనటువంటి మేధో సంపత్తి సంప్రదాయాలతో ఒకటి కలిగినటువంటిదే మన ఈ విజ్ఞాన వ్యవస్థ. ఇది కేవలం మన ధర్మమే, మన సంస్కృతి, మన భారతదేశం అనేదే కాకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న ప్రాంతాలలో, మనది కేవలం ఒక ప్రాంతం కాదు, విజ్ఞాన వ్యవస్థ ఇది. ఇది భారత ప్రభుత్వం 2020 అక్టోబర్ 5వ తారీఖున వసంతగంజ్లో ఏర్పాటు చేయడం జరిగింది. విద్యా వ్యవస్థలో అది పాఠశాల స్థాయి కావచ్చు, కళాశాల స్థాయి కావచ్చు, విశ్వవిద్యాలయ స్థాయి కావచ్చు, పరిశోధన స్థాయిలో కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి విజ్ఞాన వ్యవస్థను వాళ్లకు అందచేయాలా, వాళ్ళందరూ పరిణతి చెందాలా, మన దేశంలో ఉన్నటువంటి ఈ నిగూఢమైనటువంటి ఉన్నటువంటి విజ్ఞాన వ్యవస్థను బయటికి తెలియచేసి మేధో సంపత్తి కలిగినటువంటి వాళ్ళగా తయారు చేయాలన్నటువంటి సంకల్పంతో విద్యార్థులలో నిద్రాణమైనటువంటి సృజనాత్మక శక్తిని ఇటువైపు కూడా మళ్లించాలన్నటువంటి సంకల్పంతో శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 2023-24 ఐఐటి రూర్కెలా మరియు భిలాయ్ ఆ రెండు విద్యా సంస్థలు కూడా ఒప్పంద పత్రం అవగాహన కుదుర్చుకున్నారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో భాగంగా వాళ్ళు వాళ్ళ యొక్క కళాశాలలో ఎంఎస్ మరియు పిహెచ్డి కోర్సుల్లో కూడా సంగీతము, సాంకేతికత, ఆరోగ్యము, చికిత్స ఇలాంటి వాటి విషయాలపైన కూడా కోర్సులు పెట్టాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 2024 మధ్యప్రదేశ్ ప్రభుత్వము శ్రీరామాయణము, శ్రీ మహాభారతము, అర్థశాస్త్రము వీటిపైన విద్యార్థులకు డిగ్రీ, పీజీ ఈ స్థాయిలో కోర్సుల్లో కూడా ఈ పాఠ్యాంశాలు పెట్టడం జరిగింది. శ్రీరామాయణము, శ్రీ మహాభారతము పారాయణ గ్రంథాలుగా చూస్తే గనక మనం అలా చూసే ఇలా పొరపాటు జరిగింది. పాఠ్య గ్రంథాలుగా ఎప్పుడైతే మనం వాటిని గనక తీసుకురాగలుగుతామో మన వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పు వచ్చి విద్యార్థులలో నిద్రాణమైనటువంటి సృజనాత్మక శక్తి బయటికి వచ్చి ఒక్కొక్కరొక్కొక్క ఆణి ముత్యాలుగా ప్రభావితం చేయగలిగినటువంటి అంశాలు ఇందులో నిండి నిబిడీకృతమైనటువంటి ఎన్నో ఉన్నాయి. శ్రీరామాయణంలో అద్భుతమైనటువంటి మిలిటరీ వ్యవస్థ ఉంది. మన దేశంలో ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ఒకటి విదేశీ గూఢచారులు ఉన్నారు, మన దేశం యొక్క అంతర్గత వ్యవహారాలు బయటికి చేరవేస్తున్నారు, దేశ భద్రతకే సమస్య కలుగుతుంది అన్నటువంటి విషయాలు వచ్చినప్పుడు ఏం చేయాలా అని చర్చించుకుంటాం. రామాయణం చదివితే తెలుస్తుంది, మూల రామాయణంలో అందులో ఉన్నాయి. ఆ రోజు శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడు కావడానికి విద్యా వ్యవస్థ పూర్తి చేసుకుని వచ్చినప్పటికే దేశంలో ఆ వ్యవస్థ అలా ఉంది, ఎలా అధిగమించాలో, ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలో వాల్మీకి రామాయణంలో ఉన్నాయి. అసలు మిలిటరీ వ్యవస్థలో అసలు యుద్ధం తీరు ఎలా జరగాలనేటువంటి విషయాలు కూడా చాలా అద్భుతంగా అక్కడ పొందుపరిచి ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మన దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచమంతా కీర్తిస్తున్నా మనం గుర్తించడంలో కాసింత వెనుకబాటు పడుతున్నామేమో అనుకోవచ్చు. ఉదాహరణకు

1903లో రైట్ సోదరులు గారు విమానాన్ని ఎగురవేశారన్నటువంటి విషయం ప్రపంచవ్యాప్తంగా కీర్తించారు, గుర్తించారు, గౌరవించారు, అభినందిస్తున్నారు, సంతోషమే. మరి వాళ్ళకంటే 5 సంవత్సరాల ముందుగా 1898 సంవత్సరంలోనే శివకర్ బాపూజీ తలపడే గారు విమానం ఎగురవేశారన్నటువంటి విషయం తెలిసిందే, కానీ చరిత్రలో వాటికంటూ ప్రాధాన్యత లేదు, అది అందరికీ తెలిసిందే. అంతకంటే 5000 సంవత్సరాల వెనక్కి వెళితే భరద్వాజ మహర్షి యాంత్ర విజ్ఞాన సర్వస్వం అనేటువంటి గ్రంథం ఈరోజు వైమానిక శాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళు, అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా అభినందిస్తున్నటువంటి గ్రంథం. అందులో విమానాలు ఎలా తయారు చేయాలా, విమానానికి వ్యవస్థకు అవసరమైనటువంటి అన్ని అంశాలను, అన్ని సమీకరణాలను చక్కగా పొందుపరిచి ఉన్నారు భారద్వాజుడు. అంటే గర్వపడాల్సినటువంటి విషయం. ఫాదర్ ఆఫ్ కైనమాటిక్స్ అని గెలీలియో గారిని అంటారు, ఎందుకంటే ఆయన 1564 సంవత్సరంలో పుట్టినటువంటి వ్యక్తి. ఆయన ఏమంటారు, భౌతిక శాస్త్రంలోని గతి శాస్త్రం, దాంట్లో ఏమంటారు, ఒక వాహనం యొక్క వేగాన్ని, దాని స్పీడును మనం క్యాలిక్యులేట్ చేయాలంటే దాని డిస్టెన్స్ బై టైం గనక డివైడ్ చేసేస్తే దాని స్పీడ్ వస్తుంది అన్నారు. అది ప్రపంచమంతా అంగీకరించి ఆయన ఫాదర్ ఆఫ్ కైనమాటిక్స్ అని డిక్లేర్ చేసినారు. గర్వపడదాం, గెలీలియో గారిని అభినందిస్తాం. మరి ఆయన కంటే 1500 సంవత్సరాల ముందు ఆర్యభట్టి

0: గ్రంథాన్ని రచించిన ఆర్యభట్ట గారు ఒక వాహనం యొక్క వేగాన్ని నిర్ధారించాలంటే అది ప్రయాణించిన దూరాన్ని సమయంతో గనక భాగిస్తే వచ్చినటువంటి భాగఫలమే వేగము అని నిర్ధారించారు. మరి ఆర్యభట్ట గారిని ఎవరు గుర్తిస్తున్నారు? పైథాగరస్ గారు చెప్తున్నారు. పైథాగరస్ గారు కంటే ముందు పేరు చెప్తున్నారు తప్ప ముందే త్రికోణమితి అందించినటువంటి దేశం నా భారతదేశం. అత్త ఎంత అద్భుతమైనటువంటి గణిత శాస్త్రానికి ఆద్యులైనటువంటి వాళ్ళు. ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో గణన యంత్రము కలన యంత్రం వాళ్ళకు ఉండేది కాదు, క్యాలిక్యులేషన్స్ లేదు. భాస్కరాచార్యులు వారు తన కుమార్తె లీలావతి పేరుతో లీలావతి గణితం అని రచించారు. దాన్ని ఆంగ్ల భాషలోకి కూడా తర్జుమా చేసుకున్నారు. ఈరోజు దాన్నే ప్రామాణికంగా అందరూ పాటిస్తున్నారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యమే. మన వాళ్ళు ఎందుకంటే మన గొప్పతనాన్ని మనం అర్థం చేసుకుని ఇవన్నీ విద్యార్థులకు తెలియచేయాల్సినటువంటి అవసరం మనం ఎప్పుడైతే అందిస్తామో వాళ్ళ నుంచి ఒక హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి లాంటి వాళ్ళు రావచ్చు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందచ్చు, లేకుంటే ఇంకా మహామహమహులైనటువంటి అబ్దుల్ కలాం గారు కానీ, రామన్ గారు కానీ, జగదీష్ చంద్రబోస్ గారు ఎంతోమంది రావచ్చు. వైద్య రంగంలో మనమిచ్చినటువంటి మేధా సంపత్తి ఎవరూ లేరు. పాదరసాన్ని ముట్టుకుంటే చనిపోతామనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో అందరూ చెప్తారు. అటువంటి పాదరసాన్ని వైద్యంలో మందుగా వాడినటువంటి దేశం నా భారతదేశం.
1: అలాగే శస్త్రచికిత్సలు,
0: శస్త్రచికిత్స సుశ్రుతులు చేసినటువంటిది ఆచార్య నాగార్జునుడు రసరత్నాకరం ఇంత చక్కగా తెలియజేస్తుంది. మనం వైద్య రంగంలోనే కాదు, ఆర్టు ఆర్కిటెక్చరు వీటిలోనే కాదు, వ్యవసాయ రంగంలో కూడా మనం అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలను ప్రదర్శించినటువంటి దేశము మన భారతదేశం. ఆ రోజుట్లోనే దిగుడు బావులు, మెట్ల బావులను నిర్మించినటువంటి దేశం నా భారతదేశం. చెరువులు నిర్మించినటువంటిది, అదేవిధంగా కాలువలు నిర్మించినటువంటిది. ఆ రోజుట్లోనే రాతి ద్వారా రాతి పైపుల నిర్మాణాన్ని ఈరోజు కళ్ళకు కనపడతాయి ఆ సాక్ష్యాలు. ఇంత మేధా సంపత్తి కలిగినటువంటిది అన్నింటినీ కూడా మన వాళ్ళ పరిపాలనలో కానీ మన యొక్క వ్యవస్థలో కానీ అద్భుతాలు మీరన్నట్లు. ఎందుకంటే మనం వాళ్ళకు అందించడంలో వైఫల్యం చెందడంతో పరదేశీ వ్యామోహంలో అక్కడ ఏదో అద్భుతాలు ఉన్నాయనేటువంటి భ్రమలో ఉన్నారు. కానీ ఒకప్పుడు ఆంగ్లేయులు మన దేశానికి వచ్చినప్పుడు మన భారతదేశంలో దాదాపు 800 పైబడి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రపంచమంతా కూడా మంచి విద్యా వ్యవస్థ కోసంగా మన తక్షశిల విశ్వవిద్యాలయం,
1: తక్షశిల
0: విక్రమశిల, అసలు కంచి కథ కంచికి మనం ఇంటికని ఎందుకంటాం. ఏదైనా ఎవరైనా ఒక మంచి పుస్తకం రచించినా, ఒక మంచి గ్రంథం రచించినా, ఒక మంచి విషయాన్ని రచించినా అది ముందు కంచి విశ్వవిద్యాలయాన్ని పంపించేవాళ్ళు. అక్కడికి పోతే వాళ్ళు దాన్ని తర్కించి చర్చించి వాదించి ఆ ఇందులో సవరణలు ఏవైనా ఉంటే చెప్పి ఆమోదం పొందితే అప్పుడు దాన్ని బయటికి అని చెప్పేవాళ్ళు. అట్లంత శక్తివంతమైనటువంటి వ్యవస్థ కలిగినటువంటి దేశం మన భారతదేశం. మీరన్నట్లు బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడు ప్రతి అంశంలో కూడా వ్యాకరణం, పాణిని మహర్షి అందించినటువంటి వ్యాకరణం అద్భుతమైనటువంటిది, భరతమోహముని అందించినటువంటి నాట్యశాస్త్రం కానీ, అర్థశాస్త్రం కానీ, రాజనీతి శాస్త్రం కానీ, లోహశాస్త్రం కానీ, ఈ అంశంలో కాదు, ఈ అంశంలో కాదు, అన్నిట్లో కూడా మనము అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠబాలను ప్రదర్శించినటువంటిదే. ఏమాత్రము దాంట్లో రాజీ లేదు.
1: అయితే ఇక్కడ కొంతమంది అంటారు ఏంటంటే, అంటే ఏదో మా తాతల నాడు నేతలు తాగారు, మా మూతమాసం చూడండి అని అలా కొంతమంది వెటకారంగా మాట్లాడతారు. కానీ అంటే నాకు అనిపించేది ఏంటంటే, ఇప్పుడు యువతకి ఉపాధి ఎక్కడైతే దొరుకుతుందో వాళ్ళు ఇవాళ చదవాలి, చదివినటువంటి మరుక్షణం మరుసటి సంవత్సరం లేదా క్యాంపస్ ఇంటర్వ్యూస్ పేరిట వెంటనే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి వాళ్ళు డబ్బు సంపాదించేటటువంటి యంత్రాలుగా మారిపోతున్నారన్నమాట. ఇందులో వాళ్ళకి నిజమైనటువంటి విజ్ఞానం రావటం లేదు. విద్య అనేటటువంటిది కేవలం
0: పరమావధికే తప్ప వేరే వైపుగా ఆలోచన చేయనటువంటి పరిస్థితి కల్పించేసేస్తున్నారు.
1: అయితే మన ప్రాంతంలో, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో ఇలాంటి ప్రాచీన శిల్పకళా సంపద కానీ, ప్రాచీన స్తూపాలు కానీ, ప్రాచీన ఈ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అవశేషాలు కానీ, ఆనవాళ్ళు కానీ ఏమైనా ఉన్నాయా?
0: ఎందుకు లేవు సార్. సాహితీ సంస్కృతులకు గడప గడప, అందుకు ఈ పరిసర ప్రాంతాలు అందుకు ఎత్తువైనటువంటి బావుటాలు. ఇప్పుడు శిల్పశాస్త్రము గురించి చెప్పుకోవాలంటే పక్కనున్నటువంటి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఈ రోజుకి కూడా అద్భుతంగా శిల్పాలను, శిల్ప సంపదను ప్రాణం పోస్తున్నటువంటి వాళ్ళు, శిల్పులు ఎంతోమందిని మనం చూడొచ్చు. ఆ సంపదను అలా చేసినటువంటి ఎంతో అమరశిల్పి జక్కన్ లాంటి వాళ్ళు బయటకు వస్తారు. అదేవిధంగా మన కడప జిల్లాలో మాధవరంలో చేనేత పరిశ్రమ, ఒకప్పుడు ఆంగ్లేయ రాణికి అగ్గిపెట్టెలో చీర నేసి పంపించినటువంటి నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా తిరుపతి జిల్లాలోని శెట్టిగుంట దగ్గర కొయ్య బొమ్మలకు ప్రాణం పోసేటువంటి అద్భుతమైనటువంటి పరిశ్రమ అక్కడ ఉంది. అదేవిధంగా మైదుకూరు దగ్గర ఉన్నటువంటి వనిపెంట దగ్గర ఇత్తడితో అద్భుతమైనటువంటి లోహ పరిశ్రమ చాలా అద్భుతంగా విరాజిల్లినటువంటిది ఇప్పటికీ కనపడుతుంది. ప్రొద్దుటూరు జ్యువెలరీ ఆ పరిశ్రమలలో కూడా సెకండ్ బాంబే అని చెప్తారు, అంత అద్భుతంగా అక్కడ కూడా ఎక్కువగా డెవలప్ అయ్యేటువంటిది ఉంది. ఇంకా బాగా మన కళ్ళకెదురుగా చూడాలి అంటే కనుక పుష్పగిరిలో ఉన్నటువంటి శిల్ప

0: సంపదను చూస్తే ఒళ్ళు గగుర్పాటు కలుగుతుంది. ఒంటిమిట్ట రామాలయానికి ఎత్తినటువంటి ఆ శిల్పాలను, అంత పెద్ద పెద్ద గండశిలలు ఎక్కడి నుంచి తెప్పించారా? నందలూరు సౌమ్యనాథ స్వామి దేవస్థానం కానీ, హత్యరాలు ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి ఆ పరశురామ దేవాలయం కానీ, ఇక భారతదేశంలోనే అతి పురాతనమైనటువంటి శివాలయం చిత్తూరులో తిరుపతి రేణిగుంట దగ్గర ఉన్నటువంటి గుడిమల్లం దేవాలయాన్ని కానీ మనం చూడవచ్చు. వాయులింగానికి ప్రతీకగా చెప్పుకున్నటువంటి కాళహస్తీశ్వర దేవాలయం ఉండనే ఉంది. జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి శ్రీశైల క్షేత్రం ఉన్నాయి. ఇలా చాలా పుంఖాను పుంఖాలుగా ఈ ప్రాంతంలో లేకపోలేదు అద్భుతమైనటువంటి వసతులు, వనరులు, సాక్ష్యాలు మన కళ్ళకెదురుగా కనపడుతూనే ఉన్నాయి.
1: మన వ్యవస్థలో మన ప్రాచీన భారతదేశం ఇంత గొప్పది అని చెప్పి మీ మాటల ద్వారా యువతరానికి, శ్రోతలకి అందించబడింది. అలాగే దాన్ని దృష్టిలో పెట్టుకునే భారతదేశం ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసింది. ఇది మరింతగా మూడు పువ్వులు ఆరు కాయలై మరింతగా ముందరికి వెళ్లాలని చెప్పి ఆశిద్దాం. చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్తే.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఈ అంశం గురించి డాక్టర్ పసుపులేటి శంకరయ్య గారి పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమం. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ఇప్పుడు యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, సినిమా పాట, ఇంకా క్రీడావలోకనం. వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష వింటారు. ముందుగా
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
6: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
7: ముఖాన మొటిమలా
8: సై బాల్,
7: గజ్జా బబ్బలా
8: సై బాల్,
7: నడువులో తామరా
8: సై బాల్,
7: బురద పుల్లా
8: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్

0: తాతయ్య ఇది ఏం మొక్క?
1: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాను.
0: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
0: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్గా ఉండండి.
3: ఈనాటి యువవాణి యోజనల కార్యక్రమంలో ఇప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. ఆర్ఆర్బీలో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు. భారతీయ రైల్వేల సిబ్బంది నియామక సంస్థ ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారు జూనియర్ ఇంజనీర్ ఉద్యోగానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. వివరాలు నియామక సంస్థ ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. నియామక ప్రాంతం సికింద్రాబాద్ జోన్, కోడ్ 110. ఉద్యోగం పేరు జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ మరియు కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్. మొత్తం ఖాళీలు 3993 వరకు ఉన్నాయి. విద్యార్హతలు సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో 3 సంవత్సరాల డిప్లొమా లేదా బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూసీ, యూడబ్ల్యూఎస్ వారికి ₹500 ఫీజు నిర్ణయించబడింది. సిబిటి పరీక్ష రాస్తే ఈ ₹400 ఇందులో నుంచి వాపసిస్తారు. ఇక ఎస్సీ ఎస్టీ మహిళలు, ఎక్స్ సర్వీసెన్ వారికి ₹250 ఫీజు నిర్ణయించబడింది. దీన్ని ఈ ఫీజు పూర్తిగా వాపసిస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా పంపుకోవాలి. దరఖాస్తులకు ప్రారంభ తేదీ 14వ తేదీ నుండి ఆల్రెడీ స్టార్ట్ అయింది. చివరి తేదీ 13 సెప్టెంబర్ సాయంత్రంలోగా పంపుకోవాల్సి ఉంటుంది. ఎంపిక విధానం సిబిటి 1 అండ్ 2. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఇతర వివరాలకై వెబ్సైట్ చిరునామా www.rrbapply.gov.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి www.rrbapply.gov.in. ఇప్పుడు ఒక సినిమా పాట విందాం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు క్రీడావలోకనం. వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష వింటారు. హాకీ ప్రపంచకప్ తొలి మ్యాచ్లో అదరగొట్టిన భారత్. నెదర్లాండ్స్లో జరుగుతున్న హాకీ ప్రపంచకప్లో భారత పురుషుల జట్టు శుభారంభం చేసింది. పూల్ డీలో వేల్స్లో జరిగిన మ్యాచ్లో హర్మన్ప్రీత్ సేన 3-1 తేడాతో విజయం సాధించింది. భారత్కు మొత్తం 5 పెనాల్టీ కార్నర్లు లభించగా 3 గోల్స్గా మార్చింది. తొలి క్వార్టర్లో సంజయ్ గోల్ చేయడంతో భారత్ ఖాతా తెరిచింది. తర్వాత హన్మన్ప్రీత్ గోల్తో భారత్ మరింత ఆధిక్యంలోకి వెళ్ళింది. 2వ క్వార్టర్లో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. 3వ క్వార్టర్లో హర్మన్ప్రీత్ తన రెండవ గోల్ చేయడంతో భారత్ తిరుగులేని ఆధిక్యం సంపాదించింది. ఇక 2వ అంశం, చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాపై ఘన విజయం. డార్విన్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ 9 తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం 57 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఏమాత్రం కంగారు పడలేదు. ఒక్క వికెట్ను మాత్రమే కోల్పోయి టార్గెట్ను ఛేదించింది. తొలి ఇన్నింగ్స్లో అసీస్ 198 పరుగులకు కుప్పకూలగా బంగ్లాదేశ్ 426 పరుగులు చేసింది. అనంతరం 2వ ఇన్నింగ్స్లో అసీస్ 284 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఓవర్నైట్ పరుగులు 4 పరుగులతో 4వ రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియాను మెహదీ హసన్ 5 పరుగులతో దెబ్బకొట్టాడు. అలెక్స్ కేరీ 30 అవుట్ చేసి వికెట్ల పతనానికి నాంది పలికాడు. బ్యూ వెబ్స్టర్ 5 పరుగులు, పాట్ కమిన్స్ 8 పరుగులతో త్వరగా పేల్వెన్కి చేరారు. మరోవైపు కామరింగ్ గ్రీన్ మాత్రం

0: మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. ఈ క్రమంలో సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: శ్రీలంకతో తొలి టెస్ట్ ఫస్ట్ డే హైలైట్స్. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి రోజు ఆటలో భారత్ హవా కొనసాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆట ముగిసే సమయానికి 288 పరుగులకు 2 వికెట్లతో ఉంది. వన్ డౌన్లో వచ్చిన దేవదత్ పడికల్ 131 పరుగులతో శతకం బాదాడు. రిషబ్ పంత్ 27 పరుగులతో క్రేజ్లో ఉన్నాడు. కేఎల్ రాహుల్ 77 పరుగులతో రిటైర్డ్ హాట్గా మైదానం వీడాడు. ఓపెనర్ ఎస్ఎస్వి జైపాల్ 32 పరుగులతో రన్అవుట్ అయ్యాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ 16 పరుగులతో నిరాశపరిచాడు. ఈనాటి క్రీడావలోకనం ఇంతటితో సమాప్తం. అలాగే ఈనాటి యువాని కూడా ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి యువానిలో మరికొన్ని విశేషాలు.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. సమయం రాత్రి 8:15 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యక్రమాలపై సమీక్ష ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వింటారు.

0: ఆకాశవాణి ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి వర్షాకాల సమావేశాల సమీక్ష వింటారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు ఉదయం 9 గంటలకు సభాపతి అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన ప్రశ్నోత్తరాలతో ప్రారంభం అయ్యాయి. సభ విరామ సమయంలో స్పీకర్ అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ బీఏసీ భేటీ అయ్యి సమావేశాలను 4 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించింది. శాసనసభ్యులు సభలో వారి సీట్లలో కూర్చుంటేనే హాజరు నమోదయ్యేలా ఏర్పాటు చేసిన నూతన సాంకేతిక విధానాన్ని ప్రయోగాత్మకంగా మరోసారి అమలు చేశారు. ఈరోజు శాసనసభలో డీఎస్సీ 2025 మంత్రి నారా లోకేష్ ప్రకటన చేయడం, సాగునీరు, తాగునీటి సరఫరా, వ్యవసాయం రంగాల మీద ఎల్నినో ప్రభావంపై లఘు చర్చ, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాసనాలు, 2019 బిల్లు ఉపసంహరణ, పురపాలక చట్టంలో సవరణను ప్రతిపాదిస్తూ ఆయా శాఖల మంత్రులు 2 బిల్లులను ప్రవేశపెట్టడం ముఖ్యాంశాలు. శాసనసభ సమావేశాలకు ఈసారి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు హాజరు కాలేదు. శాసనమండలి కార్యకలాపాల్లో యథావిధిగా పాల్గొన్నారు. అటు శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్రాజు అధ్యక్షతన ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. మండలిలో డీఎస్సీ అంశంపై తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అమరావతి రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభం అనంతరం వివిధ ప్రాజెక్టుల పురోగతి, నిధుల సమీకరణ, వ్యయం, రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు, రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్దిపై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ అసెంబ్లీలో వివరాలను వెల్లడించారు. శాసనసభ్యులు శ్రావణ్ కుమార్, బుజ్జయ్య చౌదరి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. అమరావతి క్యాపిటల్ సిటీలో ఇప్పటి వరకు 119 ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రతిపాదించామని మంత్రి తెలిపారు. వీటిలో 113 ప్రాజెక్టులకు లెటర్ ఆఫ్ అప్రూవల్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం 97 ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయని, వాటిలో 4 ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయని, మరో 93 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని మంత్రి నారాయణ వివరిస్తూ,
1: 119 వరుసకి 66,802 కోట్లు మొత్తం అవుతుంది అధ్యక్ష. దాంట్లో ఏదైతే 103 వర్క్స్ స్టార్ట్ అయినా దానికి 58,093 కోట్లు విత్ జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్సెస్ కూడా అవుతుంది. కాస్ట్ ఎంత పెరిగిందంటే దాదాపు 25%.

0: కాశ్మీర్ కింద అధ్యక్ష 2014-19 అదే విధంగా ఈ రోజు అమరావతి క్యాపిటల్ సిటీకి ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్ మెయిన్ రోడ్ ఉందో ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు రెండు పార్ట్ల అధ్యక్ష. ఒకటి నేషనల్ హైవే కలుస్తుంది, రెండోది మంగళగిరి రోడ్డు మీద కలుస్తుంది. ఈ మంగళగిరి రోడ్డు కలిసేది కంప్లీట్ చేశాం, గవర్నర్ ముఖ్యమంత్రి గారు దాన్ని ఇనాగ్రేషన్ చేశారు. ఇప్పుడైతే ఇన్ని రోజులు బండ్ రోడ్డు మీద కరకట్టు మీద వస్తుండేది, ఆ కరకట్టు వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశాం అధ్యక్ష, 2 కిలోమీటర్ వర్క్ కూడా జరిగింది. ఇప్పుడు సీడాక్స్ రోడ్డు వచ్చింది కాబట్టి ఆ యొక్క కరకట్టు నాపేసి రేపటి నుంచి దాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది.
1: మరోవైపు ఈరోజు శాసనమండలి సమావేశాలు చైర్మన్ కొయ్యే మోషన్రాజు అధ్యక్షతన ప్రశ్నోత్తరాలతో ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే డీఎస్సీ అవకతవకలపై చర్చించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు నినాదాలు చేశారు, విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో పోడియం వద్ద ఆ పార్టీ సభ్యులు నిరసన చేశారు. వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించిన తర్వాత కూడా సభా గౌరవాన్ని తగ్గించేలా నిరసన చేయడం తగదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అవినీతి వ్యవహారాలపై తప్పనిసరిగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి కె అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు కనీసం డీఎస్సీ నియామకాలు చేపట్టలేదని, విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ డీఎస్సీ అంశాన్ని పట్టించుకోలేదని పేర్కొన్నారు. డీఎస్సీపై 4 రోజుల పాటు చర్చించేందుకు సిద్దంగా ఉన్నట్లు మంత్రి స్పష్టం చేశారు. డీఎస్సీ అయ్యాక 7 ఏళ్ల తర్వాత ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని, కష్టపడి చదివిన వారిని వైసీపీ సభ్యులు అవమానిస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొంటూ,
2: ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సీని నిర్వహించి సకాలంలో ఉద్యోగాలు ఇచ్చాం అధ్యక్ష, సంవత్సరం అయిన తర్వాత కావాలని చెప్పి ఈరోజు విమర్శలు చేస్తుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష.
1: శాసనసభలో ఎనమదురు డ్రైన్ ఆధునీకరణ, కేసినపల్లి కెనాల్ ప్రాజెక్టు స్థితిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. 23,000 క్యూసెక్ల సామర్థ్యం ఉన్న ఎనమదురు డ్రైన్ సామర్థ్యాన్ని 30,000 క్యూసెక్లకు పెంచడం, శిథిలావస్థకు చేరిన ఇన్లెట్లను పునర్నిర్మాణం చేసేలా ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నామని చెప్పారు. ఎనమదురు డ్రైన్లో 86 ఇన్లెట్లకు గాను 70 ఇన్లెట్లు శిథిలావస్థకు చేరుకున్నాయని మంత్రి వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2 విడతల్లో 3.2 కోట్ల రూపాయలు కేటాయించి 10 ఇన్లెట్లను పునర్నిర్మిస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శంకరగుప్తం డ్రైన్ సమస్యను రైతులు నాయకులు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఇరిగేషన్ నిపుణులతో ప్రత్యక్షంగా పరిశీలించి మరో 2 సార్లు సమీక్షలు జరిపి 21 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశామని చెప్పారు. రాష్ట్రంలో 36 ప్రాధాన్య ప్రాజెక్టులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరిగేషన్ క్యాలెండర్ను విడుదల చేశారని మంత్రి రామానాయుడు వివరిస్తూ,
2: శంకర్ గుప్తం డ్రైన్ కి సంబంధించి 8.5 to 16.5 కిలోమీటర్ రెడ్జింగ్ నిమిత్తం, అదేవిధంగా 0 to 14.5 కిలోమీటర్లు డీసిల్టింగ్ చేసి గట్లు బలోపేతం నిమిత్తం 21 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తాం. పనులు పురోగతిలోనే ఇప్పుడు 25% వరకు కంప్లీట్ అయిన అధ్యక్ష, ఈ సీజన్ 2027 మే నెల కల్లా ఈ పనులు పూర్తి చేసి కొంతమేర నష్టాన్ని తగ్గించగలుగుతామని చెప్పి తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు కూడా 36 ప్రాజెక్టులు ఇరిగేషన్ మోడరేట్ సంబంధించినటువంటి క్యాలెండర్ ఏదైతే తీసుకున్నారో ఆ 36 ప్రాజెక్టులు ఇరిగేషన్ క్యాలెండర్ లో ఇక డెల్టా సంబంధించినటువంటి మోడరేషన్ కూడా ఒకటిగా ఉంది కాబట్టి ఆ డెల్టా మోడరేషన్ డిపిఆర్ లో కూడా గౌరవ సభ్యులు అడిగినటువంటి సమస్యలను కూడా ఆ డిపిఆర్ లో ఇంక్లూడ్ చేసి శాశ్వత పరిష్కారం ఈ గోదావరి డెల్టాకు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష.
1: రాష్ట్రంలోని ఓడరేవులను ప్రైవేటీకరించే ఎలాంటి ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదని పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శాసనమండలిలో వెల్లడించారు. రాష్ట్రంలోని పోర్టుల వివరాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6 పోర్టులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, మరో 5 నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. డీఎస్సీ నిర్వహణపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసనసభలో ఈరోజు ప్రకటన చేశారు. ఇక నుంచి ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 16,000 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించామని, 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి చేశామని తెలిపారు. ఉపాధ్యాయ నియామకాలు బదిలీలు గతంలో జడ్పీ చైర్మన్ పరిధిలో ఉండేవని, నియామకాలు పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వ పరిధిలోకి తెచ్చామని వివరించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు 1,80,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిందని మంత్రి లోకేష్ పేర్కొంటూ,
3: 2025 డిఎస్సీ 16,347 పోస్టులతో మనం డిఎస్సీ చేస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో సుమారుగా 3,36,300 అభ్యర్థులు దీనికి అప్లై చేస్తాం జరిగింది అధ్యక్ష. ఈ మొత్తం ప్రక్రియ కూడా 148 రోజుల్లో పూర్తి చేస్తాం.

0: చేయడం జరిగిందండి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే తప్పనిసరిగా టీచర్ రిక్రూట్మెంట్ చేయాలి. దాంట్లో పాటు అధ్యక్ష మీరు చూస్తే 94 నుంచి డిఎస్సి విధానం తీసుకొచ్చాం. అప్పటి నుంచి 2019 వరకు మీరు చూస్తే అధ్యక్ష ఒక తెలుగుదేశం పార్టీ హయాంలోనే 180,000 మంది టీచర్ని నియామకం చేశాం. అది ప్రభుత్వ పాఠశాల పట్ల మాకున్న చిత్తశుద్ధి అధ్యక్ష.
1: శాసనసభలో అసంపూర్తిగా నిలిచిపోయిన బీసీ సంక్షేమ హాస్టళ్లపై జరిగిన చర్చలో భీమిలిలోని ఎంజేపీ గురుకుల పాఠశాలపై శాసనసభలో గంటా శ్రీనివాసరావు అడిగిన ప్రశ్నకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత సమాధానమిస్తూ 9.75 కోట్ల రూపాయలతో భీమిలి బీసీ గురుకుల పాఠశాలకు అదనపు భవనం నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ భవనానికి సంబంధించి అంచనాలు కూడా ఇప్పటికే రూపొందించామని వెల్లడించారు. త్వరలోనే ఈ అదనపు భవన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు. 80 కోట్ల రూపాయల వ్యయంతో అసంపూర్తిగా నిలిచిపోయిన ఎంజేపీ భవన నిర్మాణాలు పూర్తి చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ హాస్టళ్లలో 90,670 మంది విద్యార్థులు చదువుతున్నారని, ఆ హాస్టళ్లలో సీసీటీవీ కెమెరాలు, ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. 10 గురుకుల పాఠశాలను కొత్తగా ఏర్పాటు చేశామని మంత్రి సవిత పేర్కొన్నారు. ఇలా ఉండగా ఈరోజు శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఎస్సీ సమావేశం జరిగింది. 4 రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని బీఎస్సీలో నిర్ణయించారు. మొత్తం 9 ఆర్డినెన్స్లను బిల్లుల రూపంలో ప్రవేశపెట్టాలని, రేపు బీసీ రిజర్వేషన్ నివేదిక ప్రవేశపెట్టాలని బీఎస్సీలో తీర్మానించారు. 19వ తేదీన గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 నియామకాల అంశంపై అసెంబ్లీలో చర్చ జరపాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, చీఫ్ విప్ ఆంజనేయులు హాజరయ్యారు. కాగా తొలిరోజు పలు కీలక బిల్లులను, వివిధ శాఖల వార్షిక నివేదికలను ప్రభుత్వం సభ ముందు ఉంచింది. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఏపీ మానవ అవయవాల మార్పిడి సవరణ ఆర్డినెన్స్ 2026ను శాసనసభలో ప్రవేశపెట్టారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ 2019 ఏపీ విద్యుత్ చట్టాల సవరణ బిల్లు ఉపసంహరణ ప్రతిపాదనతో పాటు ఇంధన శాఖ 2024-25 వార్షిక నివేదికలను సమర్పించారు. పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఏపీ మున్సిపల్ చట్టాల బిల్లు 2026ను ఆమోదం కోసం ప్రతిపాదించారు. మాంసాభివృద్ది సంస్థకు సంబంధించిన గత వార్షిక నివేదికలను వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ప్రవేశపెడుతూ నివేదికల సమర్పణలో జరిగిన ఆలస్యానికి గల కారణాలను వివరించారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం, వర్షపాతం లోటు పరిస్థితులు, తాగునీరు, సాగునీటి సరఫరాపై తలెత్తే సవాళ్లపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. మరోవైపు మెగా డిఎస్సీ నియామకాల అంశంపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. మంచి విద్య నైపుణ్యాలు అందిస్తే అత్యుత్తమ మానవ వనరులుగా విద్యార్థులు తయారవుతారని విశ్వసించామని అన్నారు. ఐటీని ప్రోత్సహించడం ద్వారా సాంకేతికతలో ప్రపంచంలోనే అత్యుత్తమ మానవ వనరుల్ని తయారు చేశామని అన్నారు. విద్యారంగాన్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించిందని తెలిపారు. మహిళలకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించేందుకు మహిళా యూనివర్సిటీని, రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు. విద్యా ప్రమాణాలు పెంచితేనే అభివృద్ది సాధ్యమవుతుందని వెల్లడించారు. ఇప్పటి వరకు 14 డిఎస్సీలు పెడితే తెలుగుదేశం పార్టీ హయాంలోనే 11 డిఎస్సీల ద్వారా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామని అన్నారు. ఇంతవరకు అవినీతి జరిగిందని ఒక్కరూ కూడా ఫిర్యాదు చేయలేదని అన్నారు. పాఠశాలలకు విద్యార్థులను హాజరుపరచాలనే లక్ష్యంతో డ్రై రేషన్ కూడా అందించామని ముఖ్యమంత్రి చెప్పారు. మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే ప్రవేశపెట్టిందని అన్నారు. ఇంటర్ విద్య వరకు ఈ పథకాన్ని విస్తరించామని, విద్యారంగంలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించేలా నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు నాయుడు వివరిస్తూ,
2: ఎవ్రీ ప్రొసీజర్ ట్రాన్స్పరెంట్ గా, ఎక్కడా ఎలాంటి అవకతవకలకు స్కోప్ లేకుండా చాలా చెక్స్ అండ్ బ్యాలెన్స్ పెట్టి పర్ఫెక్ట్ గా చేశారు అధ్యక్ష. మళ్ళీ ఏమాత్రం అశ్రద్ధ ఉండకూడదని నేరుగా ఈ సెలెక్ట్ అయిన అందరినీ అమరావతికి పిలిచి ఆ రోజు సన్మానం చేసి పంపించి ఒక నమ్మకాన్ని కలిగించిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష.
1: రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం, వర్షపాతం లోటు పరిస్థితులు, తాగునీరు, సాగునీటి సరఫరాపై తలెత్తే సవాళ్లపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉందని, ఎక్కడ చూసినా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని అన్నారు. వర్షాకాలంలోనూ సరిగా వర్షాలు పడడం లేదని, నీటి పంపకాల్లో రాష్ట్రాల మధ్య విభేదాలు పెరుగుతున్నాయని వెల్లడించారు. ప్రాజెక్టులకు వచ్చే నీళ్లు కూడా తగ్గిపోతున్నాయని, ఈ ఏడాది 35.5% లోటు

0: వర్షపాతం ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారని, కొన్ని జిల్లాల్లో అయితే 42% లోటు వర్షపాతం ఉంటుందని అంచనా వివరించారని, ప్రస్తుతం పెద్ద ప్రాజెక్టుల్లో 586 టీఎంసీల నీరు ఉందని, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు వచ్చే నీరు కూడా బాగా తగ్గిందని చెప్పారు. పెన్నా బేసిన్ కూడా ప్రమాదంలో ఉందని, గోదావరి నదికి మాత్రం కాస్త నీళ్లు వస్తున్నాయని అన్నారు. పైనుంచి నీళ్లు రాకుంటే శ్రీశైలం నాగార్జునసాగర్ పై తీవ్ర ప్రభావం ఉంటుందని, కర్ణాటక మహారాష్టలోనూ లోటు వర్షపాతం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తాము 2 ఏళ్లుగా నీటి నిర్వహణపై దృష్టి సారించామని, నీటిని పొదుపుగా వాడి పలు ప్రాజెక్టుల్లో నీరు నిల్వ చేసుకున్నామని పేర్కొన్నారు. మరో 3 ఏళ్లలో 36 ప్రాజెక్టులు పూర్తి చేసేలా ప్రణాళికలు వేశామని, జలధార కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రశంసించారని అన్నారు. పోలవరం ఎడమ కాలువ నుంచి అనకాపల్లి వరకు నీళ్లు తీసుకెళ్తామని, ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఇప్పుడు తాగునీరు ఇవ్వగలుగుతున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: అతి ముఖ్యమైన సమస్య, ప్రజలందరినీ ఈ శాసనసభ ద్వారా అప్రమత్తం కూడా చేయాల్సిన అవసరం బాధ్యత ఉంది. మన రాష్ట్రానికే సంబంధించిన విషయం కాదు, ప్రపంచం, దేశం, రాష్ట్రం కూడా ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఎక్కడ చూసినా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాకాలంలో కూడా వర్షాలు లేని పరిస్థితి. టోటల్ గా మన రాష్ట్రంలో గడచిన 2 సంవత్సరాలుగా నీటిపైన ఎక్కడికక్కడ సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేశాం. 2025లో ఫస్ట్ టైం దగ్గర 552 టీఎంసీ నీళ్లు అదనంగా పొదుపు చేయగలిగాం. అది ఈరోజు కొంతవరకు శ్రీరామ రక్ష అయింది.
0: స్వల్పకాలిక చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగించిన అనంతరం శాసనసభ రేపటికి వాయిదా పడింది. మరోవైపు శాసన మండలిలో వైసీపీ సభ్యులు డీఎస్సీ అంశంపై చర్చించాలంటూ నినాదాలు చేస్తూ ఉండడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. వాయిదాల అనంతరం కూడా సభలో వైసీపీ సభ్యుల నిరసనలు కొనసాగడంతో చైర్మన్ మండలిని రేపటికి వాయిదా వేశారు. ఆకాశవాణి ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసన మండలి వర్షాకాల సమావేశాల సమీక్ష విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధవి, సాంకేతిక సహకారం ఎం సతీష్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.
3: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ఉగ్రవాదం పట్ల భారత్ కఠిన వైఖరి ప్రదర్శిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. పరీక్షల నిర్వహణ విధానంలో సమగ్రమైన పటిష్టమైన చర్యలను చేపట్టాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఎన్టీఏ ఉన్నతాధికారులను ఆదేశించారు. భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రపంచంతో అనుసంధానానికి అవకాశాలు ఏర్పడ్డాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. వార్తల వివరాలు. ఉగ్రవాదం పట్ల భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రదర్శిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే ఐఎస్ఐ మద్దతు గల షెహజాద్ భట్టి నెట్వర్క్ను నిర్మూలించడం దీనికి ఉదాహరణ అని సామాజిక మాధ్యమ వేదికగా ఆయన ఈరోజు తెలిపారు. 200 మందికి పైగా ఐఎస్ఐ కార్యకర్తలను అరెస్ట్ చేయడం ద్వారా విధ్వంసక దాడులకు పాల్పడాలన్న వారి ప్రణాళికలను కూడా కేంద్ర ప్రభుత్వం భగ్నం చేసిందని చెప్పారు. 14 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలతో సమన్వయంతో కూడిన ఆపరేషన్లను ప్రారంభించడం ద్వారా భద్రతా దళాలు ఈ నెట్వర్క్ను చిన్నాభిన్నం చేశాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఐఎస్ఐ నిధులతో నడిచే ఈ సంస్థ నుంచి ఐఈడీలు, పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులున్న గ్రెనేడ్లు, పిస్టల్స్, సజీవ తూటాలు, గుడచర్యానికి ఉపయోగించే సీసీటీవీ కెమెరాలతో సహా గణనీయమైన పరిమాణంలో వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అమిత్ షా వెల్లడించారు. పూణేను రద్దీ లేని కాలుష్యరహిత నగరంగా మార్చేందుకు సుమారు 60,000 కోట్ల రూపాయలతో రహదారి నెట్వర్క్ను అభివృద్ధి చేయనున్నామని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. పూణేలోని సింబియోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో మౌలిక సదుపాయాల అభివృద్ధి వికసిత్ భారత్కు మార్గం అనే అంశంపై ఈరోజు జరిగిన ఫెస్టివల్ ఆఫ్ థింకర్స్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పూణే షిరూర్, హడప్సర్ యవత్, తలేగావ్, చకన్ శిక్రాపూర్, షిరూర్ సంభాజీనగర్ వంటి పలు ప్రధాన ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతిపాదిత పూణే సంభాజీనగర్ ఎక్స్ప్రెస్ వే ద్వారా ఈ 2 నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని సుమారు 2 గంటలకు తగ్గించవచ్చని నితిన్ గడ్కరీ పేర్కొంటూ,
4: పూనా సే ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ హైవే బనా రహా హూం షిరూర్ కే ఆగే ఔర్ మేరా సప్నా హై కి పూనా సే 2 ఘంటే మే ఔరంగాబాద్ జాయేంగే తో వో

0: काम करने के लिए जो एग्जिस्टिंग रोड है उसको भी 6 लेन बना रहे हैं और औरंगाबाद तक 2 घंटे में पहुंच जाएंगे आप और वहां से नागपुर 2.5 घंटे में, तो हवाई जहाज की जरूरत नहीं।
1: పరీక్షల నిర్వహణ విధానంలో సమగ్రమైన పటిష్టమైన చర్యలు చేపట్టాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎన్టీఏ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, డైరెక్టర్ జనరల్, ఇతర ఉన్నతాధికారులతో న్యూఢిల్లీలో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ నిర్దేశిత పరీక్షా విధానాలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని కోరారు. అలాగే అత్యంత గోప్యంగా నిర్వహించాల్సిన కార్యకలాపాల వ్యవస్థ, ప్రత్యేక గదుల ఏర్పాటు, ఇంటర్నెట్ సంబంధం లేని వ్యవస్థలు, పరికరాలను భద్రపరిచే విధానాలలో సమూల మార్పులను యుద్ద ప్రాతిపదికన అమలు చేయాలని సూచించారు. పరీక్షా ప్రక్రియలన్నింటిపై సమగ్ర ఆడిట్ నిర్వహించి తీసుకున్న చర్యలపైన నివేదిక సమర్పించాలని ఎన్టీఏని ఆదేశించారు. భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా అంతర్జాతీయంగా అనుసంధానానికి అవకాశాలు ఏర్పడ్డాయని పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ విమానాశ్రయంలో ఈరోజు నుంచి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన దేశంలోనే ఉత్తమమైన విమానాశ్రయంగా భోగాపురం నిలుస్తోందని వెల్లడించారు.
2: ఇది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కింద అద్భుతంగా తయారు చేయాలని ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టి చేశారు కాబట్టి ఇంత అద్భుతంగా వచ్చింది. ఈ రోజు కమర్షియల్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ అవడం దానికి మరింత ఆనందం. భోగాపురం ఎయిర్పోర్ట్ ఇస్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద కంట్రీ. ప్రయాణికులకి ఏది బాగుంటుంది, ఇక్కడ కల్చర్ ని గానీ సర్వీసెస్ గానీ ఫెసిలిటీస్ గానీ బెస్ట్ ఎలా చేయొచ్చు అనేది ముందు నుంచి చేశాం కాబట్టి ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా అన్ని కూడా చేయగలిగాం. అందుకనే ఐ వుడ్ సే ఇదే బెస్ట్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ మనం పెంచాలి. ఎడ్యుసిటీ ఉంది, కార్గో ఆపరేషన్స్ మనం పెంచుకోవాలి. దానివల్ల ఉత్తరాంధ్ర రైతులకి, ఇక్కడ ఉత్పత్తిదారులకి అందరికీ కూడా ఒక మంచి బెనిఫిట్ జరగబోతుంది.
1: ఇదిలా ఉండగా విశాఖపట్నానికి వెళ్లే విమానాలన్నీ ఈ రోజు నుండి భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుండి నడుస్తున్నాయి. దాంతో ప్రస్తుతం ఉన్న VTZ ఎయిర్పోర్ట్ కోడ్తో భోగాపురం విమానాశ్రయం నుంచి నడుస్తాయని ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికత యుగంలో పట్టభద్రులవడం అనేది విద్యకు ముగింపు కాదని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. నిరంతరం మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇది ఒక పరివర్తన దశగా ఆయన అభివర్ణించారు. తమిళనాడులోని తిరువారూర్లో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు CUTN 11వ స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా ఈరోజు హాజరై ప్రసంగించారు. 2014 నుండి దేశీయ విద్య మౌలిక సదుపాయాలలో గణనీయమైన మార్పు జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా 16 IIITలు, 8 కేంద్ర విశ్వవిద్యాలయాలు, 8 IIMలు, 12 కొత్త AIIMS ఆసుపత్రులు ఏర్పాటు జరిగిందని ప్రత్యేకంగా పేర్కొన్నారు. సమాజంలో పేదరికం, అజ్ఞానాన్ని నిర్మూలించడానికి విద్య అత్యంత శక్తివంతమైన సాధనమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ప్రభుత్వం త్వరలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 2 రోజుల ప్రభుత్వ రంగ బ్యాంకుల సదస్సును ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, కమిటీ తన సిఫార్సులను సమర్పించిన తరువాత భారతదేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం, బ్యాంకింగ్ రంగం పరస్పరం సహకరించుకుంటాయని పేర్కొన్నారు. భారతీయ బ్యాంకులు ప్రస్తుతం బలమైన స్థితిలో ఉన్నాయని, మొండి బక్కాయిలు అత్యల్ప స్థాయికి చేరుకున్నాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. మారుతున్న సామాజిక అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ఫించన్ విధానాలను సరళీకరిస్తోందని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, ఫించన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ చెప్పారు. జాతీయ అనుభవ్ అవార్డులను 15 మందికి న్యూఢిల్లీలో ఆయన ఈరోజు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఫించన్ ఫారాల నుండి అనవసరమైన నిబంధనలను తొలగించి సరళమైన ప్రక్రియలను ప్రవేశపెట్టినట్లుగా తెలిపారు. అదేవిధంగా కుటుంబ ఫించన్ నిబంధనలను కూడా బలోపేతం చేశామని జితేందర్ సింగ్ వెల్లడించారు. శ్రీలంకలోని గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో 3వ రోజు ఆట ముగిసే సమయానికి భారత తొలి ఇన్నింగ్స్లో శ్రీలంకను 284 పరుగులకే కట్టడి చేసి 188 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. భారత బౌలర్లు మానవ్ సుతార్ 4 వికెట్లు తీయగా రవీంద్ర జడేజా 3 వికెట్లు తీశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 350 వికెట్లు, 4000 పరుగుల మైలురాయిని చేరుకున్న వారిలో 4వ ఆటగాడిగా జడేజా నిలిచారు. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులు చేసి ఆలౌట్ అయింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భాగంగా న్యూఢిల్లీలో ఈ రోజు నుంచి జరుగుతున్న మహిళల సింగిల్స్ ఈవెంట్లో భారత టాప్ షట్లర్ పీవీ సింధు 2వ రౌండ్లోకి ప్రవేశించారు. మాజీ ప్రపంచ ఛాంపియన్ అయిన సింధు ఐర్లాండ్కు చెందిన సోఫియా నోబెల్పై 21-7, 21-11 తేడాతో ఘన

0: కిరీటం సాధించారు. మహిళల డబుల్స్ విభాగంలో భారత్కు చెందిన త్రిసా జాలీ గాయత్రి గోపీచంద్ జోడి రెండో రౌండ్కు అర్హత సాధించింది. రాబోయే రెండు రోజుల్లో బీహార్, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. అదేవిధంగా రేపటి వరకు హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆ వివరాలను IMD శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ తెలియజేస్తూ,
1: heavy to very heavy rainfall during next 2 days, particularly over GWB, Nagatik, West Bengal, Jharkhand, Odisha and Chhattisgarh, with possibility of isolated extremely heavy falls over particularly GWB, Jharkhand and Odisha during next 24 hours. And Chhattisgarh, if you talk about the alert, particularly districts Paschim Medinipur, Jhargram, Bankura, these districts likely to get isolated extremely heavy falls, so red alert has been issued.
0: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 78,009 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 281 పాయింట్ల నష్టంతో 77,728 వద్ద ముగిసింది. నిఫ్టీ 78 పాయింట్లు నష్టపోయి 24,287 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 95.61 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విభజనలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 89.54 డాలర్ల వద్ద కొనసాగుతుండగా బంగారం అవున్స్ 4,394 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉగ్రవాదం పట్ల భారత్ కఠిన వైఖరి ప్రదర్శిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. పరీక్షల నిర్వహణ విధానంలో సమగ్రమైన, పటిష్టమైన చర్యలను చేపట్టాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి NTA ఉన్నతాధికారులను ఆదేశించారు. భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రపంచంతో అనుసంధానానికి అవకాశాలు ఏర్పడ్డాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: పూనాసే ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్.
3: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. ఇప్పుడు వింటారు చిత్రమంజరి ఫిలిం గీతాలు. ముందుగా
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
8: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
9: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
8: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ EKYC.
10: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
11: ముఖాన మొటిమల
12: సై బాల్,
11: గజ్జా బొబ్బల
12: సై బాల్,
11: నడుగుల తామర
12: సై బాల్,
11: బురద పుల్ల
12: సై బాల్.
13: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా

0: పిడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: చిత్రమంజరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు వినండి. ప్రేమించుకుందాంరా ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కే చిత్ర పాడుతున్న పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: మార్కాపురం 101.5 FM ద్వారా మీరు వింటున్నారు చిత్రమంజర్లో ఫిలిం గీతాలు. తర్వాత వినండి సీను. ఈ చిత్రం కోసం హరిహరన్ సుజాత పాడుతున్న పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్ గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

చిత్రమంజరి కార్యక్రమంలో ఫిలిం గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. సమయం రాత్రి 9 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, అనంతరం స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. పాటకు వేలాయర వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం ఇప్పుడు ప్రసారమవుతుంది. మొదటిసారిగా ఈ వాట్సాప్ సందేశాన్ని పంపించిన వారు మరువారు అనురాధ, ఉమాశంకర్, లలిత, వైష్ణవి, నాగలక్ష్మి, భాగీరథీపురం గ్రామం, హీరమండలం పోస్ట్, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ నుంచి. వీరు కోరుతున్నారు మీనా సినిమా నుంచి మల్లె తీగ వంటిది మగవ జీవితం, చల్లని పందిరి ఉంటే అల్లుకుపోయాను. పాడినవారు పి సుశీల. అనురాధ గారు, మీకోసం మీ ఫ్యామిలీ కోసం మీనా సినిమా నుంచి ఈ పాట వినిపించండి అందరికీ.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం వారికి మా నమస్కారాలు. మాకోసం మహాత్మా చిత్రం నుంచి ఏం జరుగుతోంది అనే గీతాన్ని తప్పక వినిపించగలని కోరుతున్నారు. ఉప్పలూరు గ్రామం, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా, మల్లేశ్వరరావు గారు, శాంభవి, జగదీశ్వర్, తమన్ కుటుంబ సభ్యులు వీరందరి కోసం మహాత్మా చిత్రం నుంచి కార్తీక్ సంగీత పాడిన పాట ఏం జరుగుతోంది.

శ్రోతలు, పాటకు వేలాయిరా కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటున్నారు. తర్వాత ఈ సందేశాన్ని వాట్సాప్ ద్వారా పంపిన వారు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు. వారు కోరుతున్న పాట విశ్వరూపం చిత్రంలో నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. గుప్తా గారు, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేయండి మరి.

తర్వాత ఈ వాట్సాప్ సందేశాన్ని పంపినవారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇంకా కట్ల వారి కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్నారు ప్రేమాభిషేకం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడింది నా కళ్ళు చెబుతున్నాయి నేను ప్రేమించాని ఆ పాటను ప్రసారం చేయండి అని కోరారు. సతీష్ గారు మీకోసం, మీ ఫ్యామిలీ కోసం ప్రేమాభిషేకం చిత్రం నుంచి

ఆకాశవాణి మార్కాపురం ఎఫ్ఎం 101.5 ద్వారా మీరు వింటున్నారు పాటకు వేలాయిరా. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు. తర్వాత ఈ వాట్సాప్ సందేశాన్ని పంపినవారు పులిపాటి వెంకటేష్, సత్యవతి, లక్ష్మీకాంత్, రవలి, రామకృష్ణ, విహాన్స్, విద్వాన్. వీరందరూ మహబూబ్ నగర్ నుంచి. వీరు కలియుగ కృష్ణుడి నుంచి ఒక పాట కోరారండి. ఆ పాట మన దగ్గర ప్రస్తుతానికి అందుబాటులో లేదు. అందువల్ల అదే చిత్రంలోని మరొక పాటను, బంగారు తోటలు అనే పాటను ప్రసారం చేస్తున్నాం. గమనించగలరు వెంకటేష్ గారు, పులిపాటి. ఇప్పుడు వినండి కలియుగ కృష్ణుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన ఈ పాట.

0: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్పై మీకు ఇష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
1: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
0: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.
2: తర్వాత ఈ వాట్సాప్ సందేశాన్ని పంపిన వారు కర్ణాటక రాష్ట్రం అలగాపుర గ్రామం హనూరు తాలూకా చామ్నగర్ జిల్లా నుంచి పూర్ణచంద్ర తేజస్వి, చెన్నరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్, ఉచ్చగౌడ, కెంపం. వీరు కోరుతున్నారు గౌరీ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడింది చీచీ చీచీ నవ్వు చిన్నారి నవ్వు. వినేద్దాం.

పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కొనే సినిమా పాటల కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం రాత్రి 10 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ వి హరిబాబు మరియు బృందం వారిచే నాదస్వర కచేరి, నాదస్వర సహకారం శ్రీ కె మునికుమార్, ప్రత్యేక డోలు సహకారం శ్రీ ఆర్ కృష్ణారావు. ముందుగా తెరతీయగరాధ గౌలిపంతురాగం ఆదితాళం త్యాగరాజస్వామివారి రచన.

పల్నాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ వి హరిబాబు బృందం వారిచే నాదస్వర కచేరి వింటున్నారు. నాదస్వర సహకారం శ్రీ కె మునికుమార్, ప్రత్యేక డోలు సహకారం శ్రీ ఆర్ కృష్ణారావు. చివరిగా వినబోతున్న కీర్తన తెలిస్తే మోక్షము, రేవతి రాగం, తిస్ర ఏకతాళం అన్నమాచార్య కీర్తన.